0: చదువుచ్చిన వారందరూ విద్యావంతులేనా? కాలేజీల డిగ్రీలను పొందిన వారంతా విద్యావంతులా? సుజ్ఞానము సుకృతి లేని విద్యలు సద్విద్యలగునా? బ్రతుకుటకే విద్య ఎన్న బ్రహ్మ విద్య ఎందుకన్నా?
1: ఆల్ దోస్ పీపుల్ హూ కెన్ రీడ్ అండ్ రైట్, కెన్ దే బి కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్? ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ అక్వైర్డ్ డిగ్రీస్ ఫ్రమ్ ఎ కాలేజ్, కెన్ దే బి కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్? Without wisdom, any amount of knowledge, can it be called real education? If education is only for eking out your livelihood, can that be called education without a spiritual background?
0: Pavitratma Swaruplaina Balavikas Guruni Vidyarthulara Inadu Akila Bharata Balavikas Guru Reka Sammelana Nenatundi Manam Jarupkuntunnam. ఇది ఏ నిమిత్తమై మనం ఈ యొక్క సమావేశం జరుపుకుంటున్నాం? ఇందులో ఉన్నటువంటి అంతరాత్మ ఏమిటి అని గుర్తించడం అత్యవసరం.
1: పవిత్రాత్మ స్వరూపాస్ బాల వికాస్ గురుస్ అండ్ స్టూడెంట్స్, టుడే వీఆర్ హ్యావింగ్ ది ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ బాల వికాస్ గురుస్. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు ఆస్క్, వై ఆర్ వీ హ్యావింగ్ దిస్ కాన్ఫరెన్స్? వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్?
0: ఆధ్యాత్మ విద్య విజ్ఞానం అని, ఆధ్యాత్మ విద్య లేనటువంటి విద్య అది విద్య కానేరదు.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ది ఎడ్యుకేషన్, అండ్ ఎనీ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ డివైడ్ ఆఫ్ స్పిరిచువాలిటీ కెనాట్ బి కాల్డ్ ఎడ్యుకేషన్.
0: విద్య అనేటువంటి పదంలో విత్ అనేటువంటి ధాతువునకు యకారమైనటువంటి ప్రత్యయం చేరినప్పుడే ఇది విద్య అని ఏర్పడుతుంది.
1: ఇన్ ది వర్డ్ విద్య వీ హ్యావ్ ది రూట్ వర్డ్ విత్, and when you have the additional component ya, it becomes vidya and stands for true education.
0: Ya anaga yedi, vid anaga velugu, yedi velugunu andinchuno adiye vidya ani idi utpatti sthanam yokka antaraptham.
1: Vid is knowledge, is brightness, is wisdom. Ya is what gives you brightness and wisdom. That which gives you brightness and wisdom is vidya.
0: Kanuka అజ్ఞానమును అవిద్యగా పెట్టుకుని జ్ఞానమునే ప్రకాశవంతమైనటువంటి విద్యగా బ్రహ్మ విద్యగా అందుకున్నప్పుడు ఈ ప్రకాశం ఎక్కడ చేరునో అక్కడ అంధకారం అనేటువంటిది ఉండదనేటువంటిది ఇది బ్రహ్మజ్ఞాన విద్యనే ప్రధానమైనటువంటి విద్యగా మనకు నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఆబ్వియస్ దేర్ఫోర్ ఇఫ్ వీ టేక్ ఇగ్నోరెన్స్ యాజ్ డార్క్నెస్ అండ్ ఇఫ్ వీ రిగార్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ యాజ్ వన్ విచ్ షెడ్స్ లైట్ అండ్ రిమూవ్స్ దిస్ డార్క్నెస్, వీ కమ్ టు ది కన్క్లూజన్ దట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ బ్రైట్నెస్ అండ్ ఈజ్ లైట్.
0: కనుకనే అన్ని విద్యలు కూడాను నదుల వంటివి, ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటివి. అన్ని నదులు కూడాను సముద్రంలో చేరినట్టుగా అన్ని విద్యలు కూడాను ఆధ్యాత్మిక నది అందు సముద్రం నందు లీనమవుతున్నాయి.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ లైక్ డిఫరెంట్ రివర్స్, వేర్ యాజ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ లైక్ ది ఓషన్. జస్ట్ యాజ్ ఆల్ ది రివర్స్ గో అండ్ మెర్జ్ ఇన్ టు ది ఓషన్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ గో అండ్ మెర్జ్ ఇన్ టు ది ఓషన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఇచ్చట అన్ని నదులు కూడాను సముద్రం నందు చేరినప్పుడు తన యొక్క స్వరూప స్వభావం కూడా కోల్పోయి సముద్రం యొక్క స్వభావమునే మాత్రమే అందుకుంటున్నాయి.
1: When all these rivers go and merge into the ocean, they lose their individuality, they lose their particular features, and they acquire the characteristics of the ocean itself.
0: కనుకని అన్ని విద్యల కంటే కూడా ఆధ్యాత్మిక విద్య ఉత్తమమైనటువంటిది, ప్రధానమైనటువంటి విద్యగా నిరూపిస్తూ వచ్చింది.
1: So, of all types of knowledge and education, the spiritual education and spiritual knowledge is the best and is the superior one.
0: Indulo vidya matram okati undinattu chaladu, tapasakti kuda induku pradhanamga kudi untundali.
1: Here it is not enough to have education in the field of spirituality, you must also have tapas or ability for meditation.
0: Vidya tapasam భూతాత్మ అని తపము చేతను విద్య చేతను కూడినటువంటి యొక్క వ్యక్తిత్వము తేజవంతమైనటువంటి యొక్క ప్రకాశాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ తపస్ దట్ గివ్స్ వన్ ది బ్రైట్నెస్ అండ్ ది విజ్డమ్.
0: విద్యలో అవిద్యను బ్రహ్మ విద్యను రెండు కలవు.
1: ఇన్ ఎడ్యుకేషన్ దేర్ ఆర్ టూ బ్రాంచెస్, వన్ ఈజ్ ఇగ్నోరెన్స్ అండ్ ది అదర్ ఈజ్ విజ్డమ్.
0: కేవలము ఇది విద్య అనేటువంటిది నేటి కాలంలో ఏదో కొన్ని విధమైనటువంటి పదవుల నిమిత్తమై, బాహ్య పోషణ నిమిత్తమై, జీవితంలో నువ్వు కొంతవరకు నువ్వు గడుపుకునే నిమిత్తమై ఆర్జించే విద్యలన్నీ కూడాను అవిద్యల కిందనే చేరినటువంటివి.
1: Today, that branch of education which we call ignorance, that consists in acquiring knowledge for the purpose of acquiring certain positions in one's life and also to eke out one's own livelihood, all that will come under the one half which we have called ignorance.
0: ఇది కేవలం లోక సంబంధమైనటువంటి యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క విద్యలుగా మనం భావించి పాకివాని మొదలు ప్రధాని వరకు కూడాను అధికారం ఆక్రమించేటువంటి యొక్క విద్యలుగా మనకు రూపొందుతూ వచ్చింది.
1: We have to regard this as education which is directly related to the world, which is directly related to our body and which is intended merely to give a position from the humblest sweeper to the highest king.
0: Indulo pavitramainati brahma vidya anetundi igamunakunu paramunakunu antar bahir prakashamunaku kudanu idi aadharamainati bhutanga nilistu vachindi.
1: On the other hand, that part which we have called the sacred divine education, that stands for giving you happiness and bliss both in this world and in the spiritual world.
0: Andukanaga brahma vidya parabrahmamto parabrahmam chupistundi kani tapas shakti anetundi parabrahmamto cherpinchistundi.
1: There is a subtle distinction between the spiritual education or brahma vidya that enables you to have a vision of parabrahma, but if that is also combined with tapas or meditation, then it makes you merge with parabrahman.
0: Karukane ee brahma vidya anetundi parabrahmanu chupinchatamu tapasyakti anetundi parabrahmanu cherpinchatamu rendu cherinatundi samayam nandi ee negative positive undinattiga mana yokka divyatma shaktiyu ప్రకృతి యొక్క వికాస శక్తి రెండింటి యొక్క అన్యోన్యతను కూడి ఇందులో దివ్యాత్మ స్వరూపంగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: As the Brahma Vidya, the spiritual knowledge, gives you only the vision of Parabrahman and the tapas or meditation along with it enables you to merge with Parabrahman. These two, the vision and the merging, are like the positive and the negative. The positive and the negative will come together and will take you to a position where you will become divine.
0: Tapasanaga kevalam talakindi petti kaadu paiku pettadam leka kevalam kathinamainatundi yokka shichyanlo manam munagadam ilantidi tapasana nerandi.
1: Tapas should not be confused with simply standing with one's head upside down or undergoing severe penance and difficulties.
0: Sarvasanga parityagai kevalam aranyamunandu cheri aakulalamunu meeyuchu edo oka vidhamainatundi deekshana pettadame tapas kaaneradu.
1: Giving up everything, going into a forest, living on herbs and leaves, that cannot be called tapas.
0: Manovakayamunu trikara shuddhiga chesukovatame tapas yokka antaratham.
1: To be able to get your mind, your thought, your word and your deed, make them clear and rid them of all impurity, that should be called tapas.
0: Kanuka motta motta mana manasunu parishuddhi parchukune nimittamai kontha satsangamu cherali.
1: The first stage, that is to clear up your mind, your thoughts, you have to join some kind of satsang or good company.
0: Vakunu pavitra mananichukune nimittamai kontha sadgandamulu patinchali.
1: To be able to make your word pure, you have to read some good books.
0: Inka kayaritulo satkarmalu aacharinchali.
1: In the third stage, you have to do some good work.
0: Kanukani indulo manam cheyavalsinatundi kayaritiga manchi pani, vaakuritiga manchi vaaku, manasuritiga manchi talampu, ee moodu talampulu yokka sammelanam ee tapasya yokka antaratham.
1: With your body doing good work, with your mind having good thoughts and with your mouth uttering good words, these are the three good aspects of tapas.
0: Dinini puraskarinchukoni manasekam vachasekam karmanyekam mahatmanam manas anyat vachas anyat karman anyat duratmanam ani kodanu prabodhinchadu.
1: It is in this context we have been told that if thought is one, word is the same thing and deed is also the same thing. If there is a harmony between thought, word and deed, you become a great man. If there is disharmony between thought, word and deed, thought is one thing, word is yet another, deed is still another, then you become a bad man.
0: కనుకని ఇట్టి మనోవాక్కాయముల యొక్క త్రికరణ శుద్ధిని వరించుకునే నిమిత్తమై ఈనాడు మనం బాల వికాసం అనేటువంటి యొక్క సంస్థను కొన్ని స్థాపిస్తూ వచ్చాము.
1: In this context, to be able to harmonize your thought, word and deed, we have established what we call the Bala Vikas organizations.
0: ఈ బాల వికాస యొక్క అధ్యాపకులైనటువంటి వారు అతి ప్రధానమైనటువంటి శ్రమను ఓర్చుకొని వారు లక్ష్యమును విడువక కొన్ని రకములైనటువంటి యొక్క దీక్షను పొందటం అత్యవసరం.
1: those of you who are gurus in this Balavikas, it is necessary for you to undergo certain difficulties and have an objective. Never give up that objective. This determination is necessary for the gurus.
0: Guru chittabaharuluga undali kani vittabaharuluga tayar kaakudadu.
1: Gurus should be such that they will be able to win over the minds and the hearts of the boys and the girls, but they should not be such that they will win over their wealth and their money.
0: Bhagavad Gita yandu విభూతి యోగంలో ఉన్నటువంటి గురు శిష్యుల యొక్క లక్షణాన్ని మనం కొంతవరకు కూడా అభ్యసించడానికి ప్రయత్నం చేయాలి.
1: There are certain aspects described giving you the relationship between a guru and a disciple in Bhagavad Gita in the Vibhuti Yoga.
0: కృష్ణార్జునుడు ఇద్దరు కూడా ఆదర్శ మూర్తులు.
1: Krishna and Arjuna, the teacher and the disciple, they are ideal examples.
0: ఇందులో గురువు అవతార మూర్తి.
1: In this context, Guru, the Krishna, is an avatar.
0: ఇతను మహాశక్తివంతుడైన తపశ్శక్తివంతుడు అర్జునుడు.
1: Arjuna, on the other hand, the disciple, is a very capable person with great qualities of tapas.
0: ఇతను కేవలము ఒక విధమైనటువంటి నరోత్తముడు శిష్యుడు పురుషోత్తముడు కృష్ణుడు.
1: Here, the disciple is the best of men, whereas the teacher, the guru, is the best of teachers.
0: ఇటువంటి గురు శిష్యులుగా చేరినప్పుడే పవిత్రమైనటువంటి విద్యను కానీ బ్రహ్మ విద్యను కానీ మనం అభ్యసించడానికి వీలవుతుంది.
1: When the best of teachers and the best of men come together, naturally it will be possible for you to understand and acquire spiritual education.
0: కానీ ఈ నాటిలో స్థితి యందు అట్టి గురువులు కానీ ఇట్టి శిష్యులు కానీ లభించడం చాలా దుర్లభంగా ఉంది.
1: But today, in the context of present times, it is neither possible to have such gurus, nor is it possible to have even such disciples.
0: Guru yokka aagnanu shishyulu nadchukovatam ledu.
1: Guru's orders are not being accepted by the disciple.
0: Ee kali mahatyam cheta shishyudu guru aagnanu ye maatram kodanu nadchukonaka guruvune shishyuni aagnayandu kontha varaku palabadavani korutuntadu.
1: In the context of Kali, the student or the disciple is not only not accepting the orders of the guru, but he will want the guru to accept the orders that emanate from him.
0: Guruve shishyuni kaani ee naatilo sthiti yandu atti guruvulu kaani itti shishyulu kaani labhinchadam chaala durlabhanga undi.
1: But today, in the context of present times, it is neither possible to have such guru.

0: want the guru to accept the orders that emanate from him.
1: గురువే శిష్యుణ్ణి అనుసరించకుండా పోయినప్పుడు ఆ గురువుకు విశ్వాసరాహిత్య తీర్మానాన్ని కూడా సిద్ధం చేయడానికి శిష్యుడు పూనుకుంటాడు.
0: When the guru is not prepared to accept the injunctions given by the disciple, then the disciple will plan to have a no confidence motion against the teacher.
1: ఇలాంటి పరిస్థితి యందు మన భారతదేశం యొక్క ఉన్నత స్థితిని ఏ రీతిగా మనము అనుభవించడానికి వీలవుతుంది?
0: In this context, against this background, how can we enjoy and how can we appreciate the great background and tradition of our country Bharat?
1: కనుక ఎక్కడ చూచినను స్వార్థము అహంకారము ఇలాంటి అపవిత్రమైన గుణములతో నిండినటువంటి శిష్యులుగా తయారైనప్పుడు నీ గురుత్వం నీకు ఏమాత్రం కూడా నువ్వు పటిత్వం ఉండదు.
0: Wherever we may go, we find all the disciples and students being selfish. They have developed selfishness. They have developed ego. How can there be the proper relationship between a teacher and a student?
1: Guru shishyulaku kevalamu oka vidhamainatundi sannidhi sambandham avinabhava sambandham yerpadali.
0: There should be an inseparable connection, an inextricable connection between the guru and the disciple.
1: దీనికి మూల కారణం ఏమనగా భావి భారతోద్ధారకులైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి చరిత్రను మనము వారికి అందించకుండా పోవటమే దీనికి కారణం.
0: The main reason for this unsatisfactory situation is that the teachers are not handing over the real good stories and the traditions of our country, stories involving the culture and traditions of our country to the disciples.
1: భారతీయ సంస్కృతి అన్నటువంటి యొక్క దివ్య శక్తులను కాని దివ్య పవిత్రమైనటువంటి వాక్యములను కాని వారికి మనం అందించడం లేదు.
0: We are not handing over to the students the divine strength that is contained in the culture of Bharat, nor are we giving them the divine statements that are contained in the traditional stories of Bharat.
1: కేవలం ఆత్మరహితమైనటువంటి నిస్సారమైనటువంటి యొక్క విద్యలను వారికి ప్రబోధించడం చేత వారి యందు నైతిక ధార్మిక ఆధ్యాత్మిక శక్తులు నిర్మూలమైపోతున్నాయి.
0: Because we are teaching and communicating to them meaningless stories and giving them meaningless situations which are awkward, the strength, the ethical strength, the moral strength and the spiritual strength is disappearing in the young people.
1: Nirmala nischala nishwarthamainatundi yokka chinna pillala hrudayaniki pavitramainatundi bhavalu andinchetundi prayatnaniki konukovali.
0: We must make an effort to hand over sacred ideas to the minds of young people which are already inherently pure, inherently unwavering and quite clear, which are prepared to receive such ideas.
1: Kani ee naati yokka paristhitilo chinna pillalaku hrudayaniki prapratamunde artham kaanatundi padamulu vaarini varninchadaniki vallinchadaniki manu prayatnam chestunnam.
0: But today we take these young minds, young and tender minds, and we try to give them meaningless words and make them repeat meaningless things which they do not understand at all.
1: Puratana kaalamunandu vidyabhyasam prarambhamainappudu om namo narayana leka om namah shivaya ilanti pavitramainatundi bhagavat vakyamulu cheta prarambhamavutundedi. నేటి విద్యాయుక్త స్థితి ఏ రీతిగా ఉంటుండాలి? ప్రారంభంలోనే డా డా బ్లాక్ షీప్ ఇలాంటి ప్రారంభం అవుతుండాలి. ఏమైనా అర్థం ఉంటుండదా? ఇలాంటి కావటం చేతనే పిల్లలు కేవలం ఒక షీప్ గా తయారైపోతున్నారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ whenever any child began his education, he was taught certain sacred words. He was taught om namo narayana, namah shivaya. Such sacred words were taught and they were the beginning, the initiation of education for all young minds. On the other hand, today when we want to initiate young people into education, what do? The first thing we teach them is to say ba ba black sheep. And Baba, black sheep, he becomes a black sheep himself.
1: Baba, no, Baba, I put him. Kanuka, manamu, inati yukhli yukta hrudayani, pavitra manamichkunetvinti charitrilu vaniki andinchadaniki, adhyapakulu samsiddhuluga untundali.
0: So today, our teachers should be prepared to hand over and to begin the education of young minds with appropriate cultural traditional stories.
1: భారతీయ చరిత్రలే కాదు బైబుల్ ఖురాన్ ఇంకా పవిత్రమైనటువంటి యొక్క మత గురువుల యొక్క చరిత్రను కూడా వారి యొక్క హృదయానికి అందించడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి.
0: Not only the history and culture of this country, but the history and culture that is contained in sacred texts like Bible, like Quran, we must be able to communicate them to our children.
1: ప్రథమం నుండే వారి యొక్క హృదయాన్ని పవిత్రమరించినప్పుడు వారి భవిష్యత్తు లోపల అట్టి యొక్క ఆనందాన్ని కూడా వారు అనుభవించడానికి కానీ కొంత ఆచరించడానికి కానీ పూనుకుంటారు.
0: If in the very beginning

0: To start with, if we are able to make their minds sacred and acquire these sacred ideas, then as they grow older and older, they will be prepared to take in good things and good thoughts.
1: Adhyapakulara, ఈనాటి ఈ దుర్భరమైనటువంటి యొక్క స్థితికి మూల కారణము పెద్దలే అని చెప్పవచ్చు.
0: Teachers and gurus, today this most unfortunate situation that we have, it can be said that the elders are responsible for this miserable situation.
1: పుట్టిన చంటి బిడ్డను తన తల్లి అయిన వారిని చూడక, వారి పోషణార్థమై ఏమాత్రము ప్రయత్నం సల్పక, దాసులకు అప్పజెప్పి తాను స్వేచ్ఛా విహారం సల్పడానికి కొనుక్కుంటున్నారు తల్లులు.
0: Mothers today do not care to look at the young babies that are just born. They hand over these young babies to servant maids and they go about freely looking after their own interests and they would not look after the babies.
1: Inka 2 varshamo 3 varshamo 4 varshamo aina tarvata aa pillanu talli mukhamaina chudakunda convent lo chechivestunnaru.
0: When the child becomes 2 years old or 3 years old or 4 years old, the mother would not care to look at the child. The child will be put into a convent and the child would live far away from the mother.
1: Akkada nunchi ikkudano high school ki velutunnaru, akkada nunchi college ki velutunnaru, katta kadapadiki talli yokka premane vaaru anubhavinchaleni durbara sthitini lo pondutunnaru.
0: From the convent they go to the high school, from the high school they go to the college, with the result that when they grow, all their life they have never experienced the prema, the love of a mother. They do not know what the love of a mother is.
1: Talli premanu anubhavinchaleni duradrushtulavantulu kaavatam chetani talli aneipanti yokka maatra premanu kodunu vaallu koorpothunnaru.
0: Because they are unfortunate as not to know and experience what mother's love and what mother's affection is, they become so unfortunate and they will not know what a mother is like.
1: Aya chachinappudaina kantineeru pettunnadu kaani ee pillavaadu amma chachinappudu ye maatram yetchatam ledu.
0: Such a child will begin to weep and will feel sorry when the aya is dead. They would not weep, they would not feel sorry when the mother is dead.
1: ఇలాంటి పరిస్థితి ఎందు మాతృదేవో భవ పితృదేవో భవ అనేటువంటి పదములకు ఏమాత్రమైన స్థానం కలదా?
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వెన్ వి టెల్ దెమ్ మాతృదేవో భవ పితృదేవో భవ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్ విల్ ఇట్ మేక్ ఎనీ ఇంపాక్ట్ విల్ ఇట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఫర్ దట్ చైల్డ్?
1: ఇంకా విద్యాలయములు ఎందు చూస్తామనుకున్నప్పుడు గురువులు మరింత హీనస్థితికి దిగజారిపోతున్నారు.
0: If we now turn our attention to the educational institutions, we find that the gurus, the teachers are becoming even worse.
1: అనేక దురభ్యాసములు దుర్గుణములు దుష్చింతలంతా కూడాను గురువుల వల్లనే పిల్లలు అందుకోవడానికి సంసిద్ధులుగా ఉంటున్నారు.
0: Many bad qualities, many bad ideas, many bad practices are being handed over from the teacher to the student.
1: పిల్లల ముందు గురువులైనటువంటి వారు ప్రవర్తన సరైనటువంటి రీతిగా గోచరించడం లేకపోవటం చేతని పిల్లలు మరింత పెడమార్గానికి కూడా గురి అవుతున్నారు.
0: బికాస్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ది టీచర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎన్ ఎగ్జాంపులరీ మేనర్, ఇన్ ఎ మేనర్ దట్ కెన్ బి ఐడియల్, ది స్టూడెంట్స్ ఆర్ ఆల్సో బికమింగ్ వెరీ బ్యాడ్, దే ఆర్ టేకింగ్ టు బ్యాడ్ పాత్.
1: గురువులకు శిష్యులకు ఎట్టి సంబంధము లేనటువంటి ప్రవర్తనలో వారు ఉంటున్నారు.
0: They are indulging in such practices which mean no connection whatsoever between the guru and the disciple.
1: Chinna pillalaku uttamainatunte bhavamulu chittamu chechukuneetunte yokka prayatnamulaku vaaru em maatram kuda nu krishi kalpatam ledu.
0: They make no attempt to give noble ideas to the minds of these young people.
1: Kanukani ee naadu adhyapakulu sariyainatunte variga tayarainappude mana yokka vidyavantulu kaani pillalu kaani baalu bharatoddharakulu avatamlo etti sandeham undadu.
0: We can assert that today when the teachers become ideal teachers, when the teachers can conduct themselves in a proper manner, there will be no difficulty at all in young people. When they grow, they will become citizens worthy of a great country.
1: Itti adhyapakulaku talidandulu kuda nu konchi todpadavalsinatundi avasaram.
0: There is a need for mothers, for parents, fathers and mothers to help the gurus in this context.
1: Kani ee naadu guruve emaina kuda nu కొంత పవిత్రమైనటువంటి భావములు ఈ యొక్క విద్యార్థుల యొక్క చిత్తానికి చేర్చడానికి పూనుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా గురువులను మందలించడానికి కూడా సంసిద్ధులవుతున్నారు.
0: టుడే ఇఫ్ దేర్ ఈస్ వన్ టీచర్ హూ వాంట్స్ టు సెట్అప్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ హూ వాంట్స్ టు కమ్యూనికేట్ గుడ్ ఐడియాస్ టు హిస్ స్టూడెంట్స్ దెన్ ది పేరెంట్స్ గో అండ్ టెల్ ది టీచర్ దట్ హీఈస్ నాట్ డూయింగ్ ది రైట్ థింగ్.
1: అలాంటి పరిస్థితి ఎందు వారి జీవనోపాధి నిమిత్తమై అధ్యాపకులు కూడాను వారి మనసును మార్చుకుని తిరిగి ఈ తల్లిదండ్రుల మార్గానికే వారు కూడా తోడవుతున్నారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ బికాస్ ది టీచర్ వాంట్స్ టు మేక్ ఎ లైవ్లీహుడ్ ది టీచర్ ఇస్ ఆల్సో చేంజింగ్ హిజ్ ఓన్ ఐడియాస్ అండ్ ఐడియల్స్ ఈస్ టేకింగ్ ది పాత్ విచ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ బై ది పేరెంట్స్.
1: మొత్తం పైన మూల కారణము తల్లి తండ్రి గురువులనే చెప్పవచ్చును.
0: On the whole, we can state that the reason for the young people to go astray are one mother, two father, three teacher.
1: పిల్లలు పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు. కొన్ని క్షణములకు పూర్వం మీరు వినే ఉంటుంటారు, మా కాలేజీకి రాక పూర్వము పిల్లలు అనేక రకములైనటువంటి దుశ్చింతలతో దురభ్యాసంతో మెలిగేటువంటి వారు. కానీ మా కళాశాల యందు వచ్చి చేరిన తర్వాత వారి యొక్క పవిత్రతను ఏ రకమైనటువంటి రీతిగా వర్ణించడానికి కూడా వీలు కానటువంటి స్థితి లోపల మారుతున్నారు.
0: Children inherently have a sacred heart and a sacred mind. You would have seen a few moments ago the children of our college speaking to you. Such boys who come to our college, before they come to the college, they do have bad habits and bad thoughts. But once they come to the college and under our supervision, the kind of sacredness and good background which they acquire is something which is indescribable.
1: Chinna pillalu kondalo unnatundi gundu bandala vanti varu.
0: Small children, young boys are like the rock, the unchiseled rock of a mountain.
1: వీటిని గురువులు తల్లి తండ్రి అనేటువంటి శిల్పులు ఏ రూపకంగా తయారవుతారో ఆ యొక్క స్థానమునే వారు అందుకుంటారు.
0: The kind of finish which the father, mother and the teacher give to this unfinished rock, this unchiseled rock, the final form which it will acquire will depend upon the form which the parents and the teacher give to this unchiseled rock.
1: కనుక అట్టి లేత హృదయులను పవిత్రమైనటువంటి భావములతో తల్లిదండ్రులు ఇంటి యందు విద్యాలయములందు ఉపాధ్యాయులు వారిని సరైన మార్గంలో కొంత తీర్చిదిద్దడానికి కూడా కంకణం కట్టుకోవాలి.
0: Thus, parents at home and the teachers at the school should make an attempt, should make a determination to put these tender hearts, to put these sacred hearts on the right path.
1: కనుకని ఇట్టి చిన్న పిల్లల హృదయాల లోపల ప్రప్రదం లోపల ఆదర్శవంతమైనటువంటి మహనీయుల యొక్క చరిత్రను పురాణములను కూడా వారికి ప్రబోధించడానికి కొంతవరకు పూనుకోవాలి.
0: That is why we must make an attempt to teach these tender-hearted young children the stories of ideal people who had lived in the past, the stories in the lives of ideal persons who had lived in the history.
1: కనుక అట్టి పిల్లలను చేర్చుకొని బాల వికాస గురువులు సరైనటువంటి భారతదేశంలో ఉద్భవించినటువంటి రామాయణ, భారత, భాగవత, గీత, ఉపనిషత్తు ఇలాంటి యొక్క పవిత్రమైనటువంటి చరిత్రలో ఉన్నటువంటి యొక్క సారమును వారి కొంతవరకును అందించడానికి కొనుక్కోవాలి.
0: Taking such children into their hands, the teachers of Balavikas should make an effort to get the stories from our traditional texts like Ramayana, like Bhagavata, like Bharata, like Bhagavad Gita and give them the stories that are contained in these texts.
1: బైబుల్ ఖురాన్ నందు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి సూక్తులను కూడాను ఆ యొక్క చిత్తములకు చేర్చడానికి పూనుకోవాలి.
0: To the same minds, they must also make an attempt to give the good contents of texts like Bible and Quran.
1: ఇలాంటి విద్యలను వారి యొక్క చిత్తములకు చేర్చినప్పుడే ఆ పిల్లల యొక్క హృదయం పవిత్రమై కొంతవరకు ఉన్నత స్థాయిని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని కూడా అందించడానికి పూనుకుంటారు.
0: Only when such education is given to these children, the children will grow into the right type of citizens. They will become ideals and they will themselves undertake to give good environment to the country to which they belong.
1: Enni chadavulu chadivinappatikini atma gnanamu lekunda atma vishwasamu lenatundi chadavulu kevalam nishprayojanamainatundi.
0: It does not matter if one acquires any amount of education, but if all that education is devoid of self-confidence, is devoid of knowledge of your own self, that becomes utterly useless.
1: బ్రతుకు నిమిత్తమే మనం చదవడానికి పూనుకోకూడదు.
0: One should not undertake to be educated just to eke out one's own livelihood.
1: చదువు లేనిటువంటి వారు కూడా బ్రతుకుతూనే ఉంటున్నారు. కనుక బ్రతుకు ప్రధానం కాదు, బ్రహ్మ విద్య ప్రధానం.
0: People who have no education are also living, are eking out their livelihood. Therefore, to eke out one's livelihood is not important. To acquire knowledge and wisdom is the important thing.
1: చదువులన్నీయు చదివి చాలా వివేకియై మగడి తన్నడుగురు మందమతుడు. చదువులన్నీయు చదివి చాలా వివేకియై మగడి తన్నెరుగడు మందమతుడు.
0: The foolish person, whatever education he may have acquired, at the end he will not understand himself. He does not know who he is.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: Such a person, however much he may be educated, however much knowledge he may have acquired, he cannot give up the bad qualities, the mean qualities.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: Such a person, if he goes on studying and studying, he will only become argumentative. He will use logic, but he will never acquire complete knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువువలే.
0: Why should one go on reading, educating himself and go to death? One should acquire such knowledge which will relieve you and give you immortality.
1: తానెవరు తెలియలేనటువంటి యొక్క చదువులు తాను చదివి ఏమి ప్రయోజనం?
0: What is the use of having education which does not enable you to know who you are?
1: ప్రతి ఒక్క వ్యక్తి కూడాను నీవెవరు, నీవెక్కడి నుంచి వచ్చావు, ఈ దేశం ఏమిటి, ఆ దేశం ఏమిటి అని ఈ రకమైనటువంటి యొక్క అనవసరమైనటువంటి న్యూస్లంతా కూడా నువ్వు విచారం చేయడానికి కూరుకుంటున్నావు.
0: Every individual goes on asking everyone else whom he meets, who are you, where have you come from, who are you, which is your country. This is the kind of questions he asks.
1: కానీ తానెవరో, తన నుంచి ఏమొస్తున్నదో, తను ఎక్కడి నుంచి వచ్చాడో అనేటువంటి సత్యాన్ని ఏమాత్రం ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం లేదు.
0: But he doesn't ask the question, who am I, where have I come from, what is the truth about myself. He never makes an attempt to answer such questions.
1: తనను తాను తెలుసుకోలేనటువంటి వాడు పరను తెలుసుకున్నంత మాత్రం నువ్వు వచ్చినటువంటి లాభం ఏమిటి?
0: If one cannot understand who he is, what is it that he gains by trying to understand who others are?
1: Baita unnatvanti prapancham yokka news ni vetkeetunte vaadu tana yokka antaratmayandu complete nuisance ga untuntadu.
0: The one who goes on hankering after getting news of the external world and getting the news of the world outside him, he is a complete nuisance so far as his own inner self is concerned.
1: Kanuka baita prapancham yokka paristhithulu manam telusukovadaniki ye maatram kuda nu punukokudadu tana endunnatvanti yokka shakti samarthyamunu tana yokka tattvamunu tana gurtinchadaniki punukunnatvanti vaadu baita prapancham sulabhanga addamulo chusinatvanti nirupavale kanipistundi.
0: No one should make any attempt to try and understand what is outside him, what is the meaning of the external world. He who understands what there is within him, what his inner self is, for him it is quite easy to understand what there is outside him.
1: Manam bayata chusetvanti prati okka manchi cheddalu kudanu manalo unnatvanti okka pratibimbamuli.
0: All that we see outside, external to ourselves, good and bad, they are all simply reflections of what is contained within ourselves.
1: అట్టి మనలో ఉన్నటువంటి యొక్క భావములను మనం పరిశుద్ధపరచుకొనక బయట ప్రపంచాన్ని చక్కదిద్దడానికి పూనుకోవటం లోపల ఏమాత్రం కూడా నువ్వు ప్రయోజనం ఉండదు.
0: Thus, without trying to rectify what is bad in us, if we merely try to look outside, externally, in the outside world, there is no purpose, there is no use at all.
1: కనుక మొట్టమొదట మన యొక్క భావమును మనం పరిశుద్ధపరచుకొని అట్టి పరిశుద్ధమైనటువంటి భావమును పరులకు అందించడానికి పూనుకోవటమే అధ్యాపకుల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: It is the first duty, primary duty of all teachers to examine themselves and to correct and rectify the ideas that are contained in him and hand over such good rectified ideas to others.
1: కేవలము మబ్బు మేఘములు యందు మించువలే మన యొక్క హృదయ భూమి యందు ఈ ప్రకాశవంతమైనటువంటి యొక్క జ్ఞానము మించినట్టుగా ఉంటుండాలి.
0: This kind of knowledge within our heart should be like a lightning which flashes through the clouds.
1: అలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన యొక్క చిత్తమును చేర్చుకొనక కేవలం బాహ్యమైనటువంటి గ్రంథ పరిచయం మాత్రమే పిల్లలకు చేయించినంత మాత్రమున ఏమీ ఉపయోగం ఉండదు.
0: Without acquiring such sacred ideas as have just been referred to, instead of that, if we merely get superficial acquaintance with a large number of books, what purpose is that going to serve?
1: ఈనాను అనేక రకములైనటువంటి పుస్తకములను మస్తకమునకు చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మస్తకమునకు చేర్చుకున్నటువంటి విషయములను మన యొక్క ఆచరణలో ఉంచడానికి పూనుకోవటం లేదు.
0: Today, many people are trying to get the contents of different types of books into their head, but no one is attempting to convert what has been taken into the head and put it into practice.
1: Book knowledge enta kaalam kuda nu sthiranga undadaniki veelu kaadu.
0: Book knowledge cannot remain permanently with us.
1: Ee book knowledge kevalam jagattunu mosaparchadaniki maatrame poorukuntundi.
0: This kind of book knowledge has for its first aim merely to deceive the world.
1: Nooru cheppudakante okati chesi choopincheetuvanti dantlo manam prayatnam cheyali.
0: We should make an attempt, instead of telling 100 things, speaking about 100 things, do and put into practice one single thing.
1: Adhyapakulara vidyarthula mundu mee pravartanalu kaani mee palukulu kaani mee yokka క్రియలు కానీ పవిత్రమైనటువంటిగా నిరూపించినప్పుడే ఆ విద్యార్థుల యొక్క హృదయాలు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందుకుంటాయి.
0: Teachers, in the presence of students, only when you exhibit yourself as an ideal person, when you exhibit that you have got good ideas, good thoughts and good words, it is only then that whatever you teach will make an impact on the students.
1: నిర్మలమైనటువంటి పిల్లల యొక్క హృదయాల్లో మీ యొక్క చేష్టలు వారికి అనేక రకమైనటువంటి దుర్మార్గమును అందించేటువంటి రీతి లోపల వారి పెడమార్గమును పట్టేటువంటి యొక్క మార్గం నందు ప్రవేశింప చేయకూడదు.
0: యువర్ బిహేవియర్ అండ్ యువర్ కాండక్ట్ షుడ్ నాట్ బి సచ్ దట్ ఇన్ ది ప్యూర్ మైండెడ్ అండ్ ప్యూర్ హార్టెడ్ స్టూడెంట్స్ యూ విల్ మేక్ దెమ్ టేక్ రాంగ్ పాత్స్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: చిన్న పిల్లలు ఉన్నటువంటి గృహం నందు కొంతమంది పెద్దలు పిల్లలను పెడమార్గం పట్టించేటువంటి మార్గాలు ఎలాంటివిగా ఉంటుంటాయంటే దీన్ని కొంత మీరు విచారించడం అత్యవసరం.
0: ఇన్ సర్టన్ హౌసెస్ హౌస్ హోల్డ్స్ వేర్ దర్ ఆర్ యంగ్ చిల్డ్రన్ యూ మస్ట్ అండర్స్టాండ్ హౌ ది బిహేవియర్ ఆఫ్ ది ఓల్డర్ పీపుల్ ఆఫ్ ది ఎల్డర్స్ క్యాన్ పుట్ దీస్ యంగ్ చిల్డ్రన్ ఆన్ ది రాంగ్ పాత్.
1: చిన్న పిల్లలు ఉన్నది ఉన్నట్టుగా చూసినట్టుగా విన్నది విన్నట్టుగా చెప్పటము వారికి సహజ స్వభావం.
0: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ to say what they have seen and to state the truth as they have perceived it.
1: Kontha mandi peddalu oka intiki edaina phone chesaru ankonni aa phone chesina takshaname aa pilla vaadu teeskoni poi hello ani paluttuntadu palikina samayam lopala mee tandri garu untunnara intilo ani aa edru prashna cheyatunte oka vyakti adugutuntadu.
0: Some households, the young children, as soon as a telephone rings, somebody calls from another place, they lift the telephone and say hello. Immediately the person talking at the other end asks him, is your father at home?
1: Kani ee maata aa tandriki cheppina tarvata evaro adugumani cheppinantadu ee tandri.
0: As soon as the child conveys this question, the father says, find out who it is that is asking the question.
1: ఆ యొక్క మాట్లాడేటువంటి వ్యక్తి తనకు ఇష్టం లేనటువంటి వాడేగినైతే ఇక్కడ నాట్ అవైలబుల్ అని చెప్పరా అంటాడు తండ్రి.
0: ఇఫ్ ది పర్సన్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఈజ్ వన్ హూమ్ ది పేరెంట్ డస్ నాట్ లైక్ టు టాక్ టు దెన్ హీ విల్ టెల్ ది చైల్డ్ ఓ టెల్ హిమ్ దట్ ఫాదర్ ఈజ్ నాట్ అవైలబుల్ నౌ.
1: ఈ అసత్యం ఈ చిన్న హృదయంలో చేరిన తర్వాత ఈ పిల్లవాడు కూడా అసత్యానికి ప్రారంభమవుతాడు.
0: Once this untruth is initiated in the child's mind, the child also will begin to talk similar untruth thereafter.
1: ఈ పిల్లవాడు ఈ పెడమార్గం పట్టడానికి తండ్రియే కారణం.
0: For the child to take this wrong path, the path of untruth, the parent, the father is responsible.
1: కనుక తండ్రులు చేసేటువంటి యొక్క అపవిత్రతలు పిల్లలు అందుకోవడానికి సంసిద్ధులుగా ఉంటుంటారు.
0: The children will ever be ready to take on the unsacred work which the parents do.
1: తండ్రులు చేయక తల్లిదండ్రులు ఆచరించక పిల్లలకు బోధించడంలో ఎట్టి అధికారము ఉంటుండదు తల్లిదండ్రులకు.
0: ది పేరెంట్స్ విల్ నాట్ హ్యావ్ ది రైట్ టు టెల్ ది చిల్డ్రన్ టు టేక్ టు ఎ పర్టికులర్ పాత్ వితౌట్ దెమ్సెల్వ్స్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: కొంతమంది పిల్లలను తల్లిదండ్రులు నాయన నీవు 6 గంటలకే ఇంటికి రావాలి 5 గంటలకే ఇంటికి రావాలి బయటంతా తిరగకూడదు అని చెప్పని శాసిస్తుంటారు.
0: Some parents give an order to their children that they should not waver about, that they should not loiter about, they should return home at 6 o'clock or at 5 o'clock.
1: కాని అట్లు చెప్పేటువంటి తల్లిదండ్రులు 12 గంటల వరకు క్లబ్ లో కూర్చొని కార్డ్స్ ఆడుతుంటారు తల్లిదండ్రులు.
0: Such parents go to the club, sit in the club and indulge in playing cards till 12 midnight.
1: అలాంటి తల్లిదండ్రులు ఈ విధమైనటువంటి బోధ చేసేటప్పుడు ఏమైనా అధికారం ఉంటుందా?
0: Such parents, have they got any right to ask the children to behave in a particular way?
1: పిల్లవాడిని గట్టి ఆజ్ఞ శాసించినప్పుడు తల్లిదండ్రులు కూడా 6 గంటలకు ఇంటికి వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. అప్పుడే ఆదర్శవంతాన్ని చూపించినటువంటి వారు అవుతారు.
0: When the parents command that the children should come home by 6 o'clock, such parents should themselves be prepared to come home by 6 o'clock. It is only then that they have the right to give such a command.
1: కనుక ఈనాటి విద్యలన్నీ కూడా ఇలాంటి అవిద్యలుగాను దుర్విద్యలుగాను కూడా రూపొందుతున్నాయి.
0: ఆల్ ది కైండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వీ గివ్ టుడే ఆర్ సింప్లీ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఇల్ ఎడ్యుకేషన్ రాంగ్ ఎడ్యుకేషన్ దీస్ డేస్.
1: కనుకనే ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది హృదయ స్థాయి నుంచి వచ్చేటువంటి ప్రేమతో కూడినటువంటిదిగా ఉంటుంటాయి.
0: The spiritual education, on the other hand, comes from the depths of one's heart and it is always associated with love or prema.
1: ప్రేమతో కూడినటువంటిది ఆధ్యాత్మిక విద్య, స్వార్థంతో కూడినటువంటిది అవిద్య.
0: వాట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ప్రేమ ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్, వాట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ ఆర్డినరీ.
1: ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ క్షమ ఏర్పడుతుంటాయి.
0: వేర్ దేర్ ఇస్ ప్రేమ దేర్ ఇస్ ఫర్బేరెన్స్.
1: ఎక్కడ స్వార్థం ఉంటుంటాదో అక్కడ కేవలం దుర్గుణములకు మూల కారణంగా గూడి అయిపోతుంటారు.
0: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఆల్వేస్ రూమ్ ఫర్ బ్యాడ్ క్వాలిటీ.
1: అందువల్లనే లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. Self lives by getting and forgetting.
0: That is why we say love lives by giving and forgiving, whereas self lives by getting and forgetting.
1: కేవలము ఈ స్వార్థం అనేటువంటిదే మానవుని రాక్షసునిగా రూపొందింపజేస్తుంది.
0: In fact, it is the selfishness that turns a man into a demon.
1: కనుక ఇట్టి స్వార్థాన్ని దూరము నెట్టి పరాత్మైనటువంటి యొక్క పవిత్రతను మన హృదయం నందు చేర్చుకోవడానికి అధ్యాపకులు కొంతవరకు పూనుకోవాలి.
0: The teachers should make an attempt in this context to put away this consciousness, this selfishness, and develop into a selfless, serving person.
1: విద్యార్థులను అధ్యాపకులు పరబిడ్డలుగా మనం భావించకూడదు, స్వబిడ్డలుగా మనం విశ్వసించాలి.
0: The teachers and the gurus should not regard the children as children of other parents. They should regard them as their own children.
1: మన పిల్లలను ఒక రీతిగా, పర పిల్లలను మరొక రీతిగా చూడటము ఈ పిల్లల ముందు నటించినట్లయినప్పుడు ఆ పిల్లలు మరింత చెడిపోవడానికి కూడా మూల కారణం అవుతుంది.
0: When the teacher behaves in a manner whereby he exhibits that he is looking after her own children in a particular manner and children of other parents in a different manner, that causes a distorted view in the minds of these children.
1: కాదు మంచి చెడ్డలు ఎందు పర పిల్లలను కాని మన పిల్లలను కాని సమంగా చూసుకునేటువంటి చిత్తాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: No, in good or bad, in difficult circumstances or in easy circumstances, we should learn to regard other children and our children in the same manner.
1: అలాంటి సమచిత్తాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం అధ్యాపకులకు అత్యవసరం.
0: It is very necessary for teachers and for gurus to develop such an equal mindedness.
1: పూర్వకాలం నందు గురు శిష్యులకు కేవలం ప్రేమనే సన్నిహిత సంబంధమై ఉండేటువంటిది.
0: In the old days, the only connection, the connection that brought a disciple close to the teacher is the closeness of relationship.
1: ఈనాడు కేవలం గురు శిష్యుల యొక్క సంబంధము ధనముతో కూడి ఉంటుండాలి.
0: Today, however, the relationship between a guru and a disciple is closely connected with money.
1: ఈనాడు విద్యార్థి ధనం ఇచ్చినప్పుడే అధ్యాపకుడు విద్యను బోధిస్తున్నాడు.
0: Only when the disciple pays money does the teacher give him education.
1: ఏ నెల విద్యార్థి ధనం ఇవ్వడో ఆ నెల ఈ యొక్క అధ్యాపకుడు అతనికి విద్యను అభ్యసింపజేయడు.
0: That month, when the student fails to pay the fees, the teacher stops teaching him.
1: కనుక ఇట్టి ధనముతో కూడినటువంటి విద్య స్థిరమైనటువంటి విద్యగా ఉంటుంటాదా?
0: How can education, which is so intimately connected with money, how can it be permanent at all?
1: గుణముతో కూడినటువంటి విద్యగా మనం అభ్యసించాలి.
0: We should regard our education and take such education which is mixed and intimately connected with good qualities.
1: Kaluka dharamato vachi poyetunte vidyalu ye matramu shashtam kaadu dharame shashtam kaarapudu atti dharamato andukunnatunte vidyalu shashtam avutaya.
0: Money is not permanent. When money is not permanent, how can education which is intimately linked with money have any permanence at all?
1: Kaluka manamu ప్రేమతో మన జీవనోపాధికి సంబంధించినటువంటి యొక్క మార్గాన్ని అనుభవించడానికి చేసినప్పుడే ఆ యొక్క ధనం కూడా మనకు సులభంగా లభిస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వి బ్రింగ్ ఇన్ ప్రేమ ఇన్ దిస్ కనెక్షన్ అండ్ వెన్ వి డూ ఇట్ విత్ ప్రేమ అండ్ లవ్ ఈవెన్ ది మనీ విల్ దెన్ బికమ్ అవైలబుల్.
1: ఈనాడు విద్యార్థులు కూడాను కేవలం మార్క్స్ రావాలని మార్క్స్ నిమిత్తమై వారు ప్రాకులాడుతున్నారు, కానీ రిమార్క్స్ మాత్రం ఏమాత్రం యోచించడం లేదు.
0: Today, even the students, they simply give all their attention to getting more marks, but they never see that they should not get remarks about themselves.
1: Adhyapakulara, mana prachina kalam nandunnatundi gurugulo yokka pavitratanu prabhutvam yokka pavitratanu manam enta vandinchinakudunu mana runam teeradu.
0: Teachers, we cannot really describe the sacredness of the teachers in the old days and of our system and of our country in the old days.
1: Rishikula ashramamundu aneka rakamainaatundi vidyalanu abhyasimpajesi 100ki 100 marks tachukunnappude vaaru uttirulainattuga vaaru oppukuneetundi vaaru.
0: It used to be the practice in Rishikulas to teach various types of knowledge and education and accept a person as educated only when he is able to get 100 marks out of 100 marks.
1: Kani ee naadi paristhithilo 130 marks techukunte chaala pass chestunnaru.
0: But in the context that exists today, one is certified as having passed and as having been educated if he acquires 30 marks out of 100 marks.
1: Anaga 130 manchi pannu cheyamani inka 70 chedda pannu cheyamani prabhutvam emi permission ichchestundadi.
0: This means that the authority, the government, is asking these people to do out of 100 acts 30 good acts and 70 bad acts.
1: ఇలాంటి పరిస్థితి ఎందు దేశము కాని విద్యార్థులు కాని వ్యక్తులు కాని బాగుపడేటువంటి మార్గం ఏమాత్రం కూడా లేదు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ దేర్ ఇస్ నో ఛాన్స్ నో పాసిబిలిటీ ఆఫ్ ఐదర్ ది ఇండివిజువల్ ఆర్ ది కమ్యూనిటీ ఆర్ ది కంట్రీ ప్రాస్పరింగ్ ఎట్ ఆల్.
1: విద్యార్థులుగా ఉండి విద్యను అభ్యసించేటువంటి సమయం నుండే 170 తప్పులు చేస్తున్నప్పుడు అధికారంలో చేరినప్పుడు 150 తప్పులు చేయడానికి కూడా పూనుకుంటారు.
0: Even while as a student, while one is young, while one is undergoing his education, if he can make 70 mistakes out of 100 attempts, when he goes into a position of authority, when he acquires power, he will make 150 mistakes out of every 100 attempts that he makes.
1: కనుక ఇట్టి దురభ్యాసములకు మనము పెద్దలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారంగా చూపిస్తున్నాము.
0: For such bad situation, for such bad qualities, we elders are showing the path.
1: కనుక ఈ పెద్దల్లో మొట్టమొదటి గద్ద గుణములు పోయినప్పుడే ఈ చిన్నపిల్లల యొక్క హృదయాలు పవిత్రమైనవిగా ఏర్పడుతుంటాయి.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ దీస్ బ్యాడ్ ఐడియాస్ బ్యాడ్ మెథడ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ గో అవుట్ ఆఫ్ ది ఎల్డర్స్ విల్ ది యంగ్స్టర్స్ బి ఏబుల్ టు ఇంప్రూవ్.
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మికములు ఎందుకు కూడాను ఈ చిన్నపిల్లల యొక్క హృదయాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి యొక్క విద్యను మనం అభ్యసింపచేయాలి.
0: In the worldly matters, in moral matters, in ethical matters and spiritual matters, we must give education to these young people so that they can train their minds in all these spheres.
1: ee naadu vidyarthulu dayarahituluga rakshasuluga roopanduthunnaru ante deeniki moola kaaranam enti aadhyatmikam lekapovatame deeniki moola kaaranam.
0: If today we find the students turning out to be persons who have no kindness, who have no sympathy, who have no compassion, who are demoniac in their nature, what is responsible for this? The responsibility lies on the teachers and the method of teaching.
1: ఆధ్యాత్మిక చిత్తము ఈ కఠినత్వాన్ని కాని క్రూరత్వాన్ని కూడాను హింసించి దాన్ని రహింపచేస్తుంది.
0: The spiritual path, the spiritual education will remove this harshness, this animal nature from the minds of young people.
1: అట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఈనాడు హాస్యాస్పద దృష్టిలో చూస్తున్నటువంటి సమయం నందు పెద్దలైనటువంటి తల్లిదండ్రులు కాని అధ్యాపకులు కాని తగిన శ్రద్ధను వహించడం అత్యవసరం.
0: One does not give any attention, any care to the spiritual content of education today. Under such circumstances, it is necessary for elders and parents to correct this attitude.
1: పవిత్రాత్మ స్వరూపులైన అధ్యాపకులారా, ఈనాడు అట్టి ప్రశాంతిని మనం అందుకోలేకపోయినప్పటికీ నేటి నుంచి అయినప్పుడు పవిత్రమైన విద్యలో పిల్లల హృదయానికి అందించి భవిష్యత్తులోనైనా అట్టి ఆనందమును అందింపజేయడానికి కొంతవరకు మనం సాధనగా భావించి మనం ప్రయత్నం చేయాలి.
0: పవిత్రాత్మ స్వరూప టీచర్స్, ఆల్దో టుడే వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అక్వైర్ దిస్ ప్రశాంతి, దిస్ ఐడియల్, యట్ వీ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రైన్ ది యంగ్ స్టూడెంట్స్ హు ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ బై సీక్రెట్ మెథడ్స్ సో దట్ అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఎ లేటర్ టైమ్ వీ విల్ రీచ్ దిస్ స్టేజ్ ఆఫ్ ప్రశాంతి.
1: ఈనాటి పిల్లలే భావి భారతోద్ధారకులు.
0: Today's children are the persons who are the future citizens of this country.
1: ఈ పిల్లల యొక్క హృదయమును పవిత్రమైనటువంటి యొక్క పునాదులుగా మనం భావించాలి.
0: These tender hearts of these children should be regarded by us as the sacred foundations for the future.
1: భవిష్యత్తులో ఇట్టి పవిత్రతను మనం అందుకుంటాం లోపల ఎట్టి సందేహము లేదు, తప్పక మనం అందుకోగలం.
0: There is no doubt that if we follow these procedures, we will be able to hand in this sacredness in future.
1: కనుక పిల్లల హృదయమును ప్రేమమయంగా మార్చడానికి అధ్యాపకులు తగినటువంటి కృషి జరపాలి.
0: Teachers must make the attempt that is necessary to convert the minds of these children into minds which are filled with prema.
1: Manam manavulaga janminchinanduku itti okka pavitramaina okka chinna karyamaina anukunna aacharinchadaniki manam tyagam cheyali.
0: Having born as human beings, we must sacrifice and we must make all attempts to do this small thing for our children.
1: కనుక మొట్టమొదట మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుంది ఈ పిల్లల యొక్క యోగానికి తగినటువంటి కృషిని సమర్పించి చేయాలి.
0: The first thing we should be prepared to do is to sacrifice in our lives and thus be prepared to give the yoga to these children.
1: యోగములు ఉండినప్పుడే మన జీవిత లోపల తగినటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించుకుంటాం.
0: It is only when there is a yoga that we will be able to enjoy in our own lifetime the pleasure and the bliss.
1: యోగములు మాత్రం లేవు కానీ ఉద్యోగములు మాత్రం కావాలని ఆశిస్తున్నాం.
0: There is no yoga in our method, but we are all ambitious. We aspire to get some kind of a job.
1: కనుక మనకు యోగమే ప్రధానమైనటువంటిది, ఉద్యోగం రెండవది.
0: For us, yoga must be the primary thing. To go and serve in a job must be secondary.
1: మన దేశం యొక్క సంస్కృతిని కొంతవరకు నేను కూడా అర్థం చేసుకోవటానికి లేక వారు గ్రహించడానికైనా తగినటువంటి ఉపాయం మనం వెతుక్కోవాలి.
0: We should search for the method by which we can understand the culture of our country.
1: Manchi matalato pavitramainatundi premato vaari hrudayaniki mana charitrana andinchinappudu vaaru ento utsahanga kudunu danni anubhavinchadaniki kani andukovatani kani samsiddhuluga untaru.
0: these children, if we are able to give them these traditions of our country in good words, with sacred prema towards the children, they will ever be ready to receive it from the teachers.
1: Kanuka adhyapakulainatundi meeru taginatundi shraddhanu vahinchi neti nundi ayinanu para pillalaga bhavinchaka pavitramaina paramarthikaani vaari hrudayaniki andinchadaniki ఇంతవరకు మీరు కృషి చెల్పాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: టీచర్స్, దోస్ ఆఫ్ యూ హు ఆర్ టీచర్స్ అండ్ గురుస్ ఇన్ బాల వికాస్, ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ నాట్ రిగార్డ్ ది చిల్డ్రన్ దట్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు యూ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్ పేరెంట్స్. యూ విల్ రిగార్డ్ దెమ్ యాజ్ యువర్ ఓన్ చిల్డ్రన్ అండ్ దేర్ బై గివ్ దెమ్ ది నెససరీ అటెన్షన్ అండ్ టీచ్ దెమ్ దీస్ సీక్రెట్ స్టోరీస్ అండ్ గివ్ దెమ్ ది ప్రేమ.

స్వామి, మీ పాద పద్మములకు నన్ను నేను సమర్పించుకుంటూ 20 సంవత్సరాలుగా మీ సమక్షానికి ఆదిలాబాద్ భక్తులను పిలిపించుకుంటున్నారు. మీ ప్రేమాశీర్వాదాలను అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞత ఎలా చెప్పగలం స్వామి? మా భావాలను స్వరార్ణవమను గేయకుసుమాలుగా మలచి మీ పాదాన నిలుపుతున్నాము. మాలోని ప్రతి గుణము ఒక గణమని మీరు తెలిపారు. ఆ గణాల నాయకుడగు గణపతి రూపంలో మిమ్ములను ప్రార్థిస్తున్నాము స్వామీ.

భగవంతుడంటేనే మాధుర్యం, ఇక మా స్వామి అంటే అతి మాధుర్యం. ఎంతమంది వచ్చారు బంగారు అంటూ మీరు పలికిన పలుకులు, 3000 మందికి పాద నమస్కారాలు, మీ ప్రేమపూర్వక ఆశీర్వాదాలు అన్నీ మధురమే స్వామి. మీ ప్రతి కదలిక, చూపు, మాట, నవ్వు, పలుకు, పలకరింపు అంతా మాధుర్యమే. ఈ మాధుర్యమే మా ప్రతి ఆలోచన, వాక్కు చేతిలో నిలవాలని ప్రార్థిస్తూ ఈ పాట మీ పాదాల చెంత నిలుపుతున్నాము స్వామీ.

సాయినామమే మాకు ప్రతిపన్న భాగ్యంబు, జీవనాధారంబు, జీవితంబు. సాయిరాముడే ప్రాకట దైవంభు, భజయింప సేవింప శ్రీకరంభు. సాయి కృష్ణుడే మాకు రక్షకరాజంభు, సంసార క్షితినార్ప సత్పథంభు. సాయి శివుడే మాకు సర్వబంధు బలగంభు, సకల భోగ ఫలంబు సమ్మతంబు. సాయి నామమే మాకింక సుధీమతంబు, సాయి భజనయే మాకింక సుజన విభ్రాజితంబు.

స్వామి, మీరు ఒకసారి ఒక ప్రొఫెసర్ గారితో మాట్లాడుతూ ఈ పాట నేనే వ్రాశాను, సాయి యొక్క మహిమను తెలుసుకొనుట ఎవరి తరబూ కాదు, కేవలం సాయి అనుగ్రహంతో మాత్రమే దీనిని సాధించవచ్చు అని అన్నారట. ఆ అనుగ్రహాన్ని కోరుకుంటూ మీ మహిమను మీ పదాలలోనే పాడుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము స్వామీ.

ఉన్నదల్లా ఒక్కటే భాష, అదే హృదయ భాష అని మీరు చెప్పారు. అందుకే ఒంటరితనంలోనూ కష్టంలోనూ ప్రతీక్షణం మీ సాంగత్యం కోరుకుంటూ మాకు ఉన్నదల్లా మీరే అంటూ ఒక హిందీ పాట రూపంలో ఈ ప్రార్థన స్వామి.

మనస్సు నీ పాదపీఠిక, ప్రతి జీవి సేవ నీ సేవ, ఆత్మదర్శన పథంలో వేసే ప్రతి అడుగు నీ పథంలో వేసే మెట్టు. అటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు స్వామీ.

నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడ నెయ్యము, నితాంతాపార భూతదయయును తాపసమందారా, మాకు దయసేయగదే అంటూ అలనాడు ఒక భక్తాగ్రగణ్యుడు మిమ్ములను వేడుకున్నాడు స్వామి. భక్తి శ్రద్ధ అనే రెండు రెక్కలు, ఆత్మజ్ఞానమనే శిరస్సుతో కోరికలనే విషసర్పాలను చెండాడే గరుడ అనే బుద్ధిపై పయనించే ఓ గరుడగమన, మా ఈ ప్రార్థనను విను తండ్రీ.

0: At the time of birth, man is born as the son of immortality. Later, because of association with world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarvasrutulamur, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai world.
1: Nahi jnanena sadisham pulsam vihavasati. Nahi jnanena sadisham vihavasati. Jnanamunaku minchinatuvantidi ee jagatlo marokati ledu.
0: There is nothing that excels wisdom in this world.
1: Yetti jnanam.
0: What sort of wisdom?
1: Bhautika jnanama.
0: Physical.
1: Naitika jnanama.
0: Ethical.
1: Adhyatmika jnanama.
0: Ritual.
1: Ye jnanam.
0: What sort of knowledge?
1: Anniyu jnanamule.
0: All are different forms of knowledge.
1: Aite sarva jnana sammilitamainatuvanti jnanamu brahma jnanam.
0: However, the essence and the combination of various forms of knowledge is the wisdom of Brahma.
1: Brahma jnanam anaga emiti?
0: What do you mean by wisdom of the divine?
1: Samasta vishnu yokka swaroopamunu kudanu ekatvanga visvasinchatame brahma jnanam.
0: The vision, the feeling of oneness in the cosmos is the vision, is the wisdom of the divine.
1: Charachara prapanchamantai kudanu brahma swaroopame.
0: The animate and inanimate all components of this world
1: deenine
0: or divine. Brahma
1: swaroopam ani kudanu cheppavachunu.
0: This may be called the cosmic form.
1: Idi leni sthanam kani taanu kani neemam kani ekkada kudanu kanipinchadu.
0: Everything is basically his. Everything is divine, nothing else.
1: కనుక మనము చూచున్నది, వినున్నది, తలంచున్నది, అనుభవించున్నది, ఆనందించున్నది కేవలము బ్రహ్మం యొక్క తత్వమే.
0: Therefore, what all that we see, listen to, think, experience and derive joy thereafter is only out of wisdom.
1: ఈ జగత్తునందు మానవాకారము ధరించి ప్రవేశించిన ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫర్ దట్ మ్యాటర్ హూ ఇస్ బోర్న్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ హాస్ గాట్ ఎ వాల్యూ.
1: కానీ అట్టి విలువలను మానవుని గుర్తించుకొనలేక, దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకునలేక, పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హిస్ హ్యూమన్ వాల్యూ. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ లీడ్స్ ఎ పర్వర్టెడ్ way along the wrong path and forget the very basic human quality.
1: Uppuleni pappu ruchi chikkanattuga
0: dal without salt is tasteless.
1: Premaleni yokka manavattamu idi kevalamu oka mruga swaroopam ane cheppavachu.
0: Human life without love is bestial.
1: Kanukane manavattam anaga mottamodatidi prema tattvame.
0: Therefore human life symbolizes love.
1: అయితే ఈ ప్రేమను ఏ విధముగా, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా దీన్ని ప్రవేశపెట్టాలి అనే విధి విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used indirectly.
1: ఉప్పు లేకపోతే పప్పును మనం భుజించలేము.
0: We cannot eat dal without salt.
1: కానీ ఎంత పప్పు అంత ఉప్పు కలిపితే అది కూడా మనం సహించలేము.
0: However, if the amount of the salt is same as dal, you don't accept.
1: ఒక్క గంటలో అరిగిపోయేటువంటి పప్పునికే మనం ఇంత రుచిని ఆలోచిస్తున్నాము.
0: After all, dal that gets digested in an hour, we attach so much of care.
1: 30 సంవత్సరములు, 50 సంవత్సరములు, 60 సంవత్సరములు, 80 సంవత్సరములు జీవించబోయేటువంటి మానవత్వానికి కొంతవరకైనా రుచి ఉండనక్కర్లేదా?
0: Should there not be any taste of life attached to this human body that sustains for 30 years?
1: వాడు ఇంతకాలం ఏ విధంగా జీవించగలుగుతున్నాడు?
0: How does he live tasteless life?
1: ఇది ఒక మానవ జీవితమా?
0: Can that be a human life?
1: కాదు కాదు.
0: No.
1: క్షణ క్షణము కూడాను మానవత్వమును ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క విలువను మనం ఉపయోగించుకుంటూ రావాలి.
0: We have to make use of human values. Every moment in our lives.
1: ఈ మానవతా విలువను ఈనాడు విస్మరించడం చేతనే జగత్తును విశ్వసించి మానవత్వాన్ని కోల్పోయి కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని.
2: As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality.
1: ఆధ్యాత్మిక చింతనయందు మూడు పదములు ఉంటున్నవి.
2: In spiritual parlance, there are three words.
1: అస్తి, భాతి, ప్రియము అని.
2: అస్థి, భాతి, ప్రియం.
1: దీనినే సంస్కృత పదములందు సత్, చిత్, ఆనందము అని.
2: They are also called సత్, చిత్, ఆనంద.
1: ఈ సత్, చిత్, ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of these three? సత్, చిత్, ఆనంద.
1: ఇది ఒక టమ్లర్.
2: This is a tumbler.
1: ఈ టమ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది.
2: This tumbler is present here.
1: ఉన్నప్పుడు దీనికి ఒక టమ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము.
2: The very existence of that object tells you that it's a
1: tumbler. ఉన్నదే being.
2: This existence is being.
1: అది ఏ సత్.
2: That is sat.
1: ఇది మార్పు చెందనటువంటిది.
2: It is changing.
1: ఉన్నది ఈ being.
2: This being existence.
1: అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్ట గుర్తించగలుగుతున్నావు?
2: But how do you know that it exists?
1: దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగు ఉన్నది.
2: దేర్ ఇస్ లైట్ దట్ మేక్స్ యూ సీ దిస్.
1: ఇదే టమ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని మేము చెప్పలేము.
2: ఇన్ ది సేమ్ టమ్లర్ ఈస్ ఇన్ ద డార్క్ యూ డోంట్ సీ దట్.
1: ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టమ్లర్ అని చెప్తున్నాము.
2: యాజ్ ఇట్ ఈస్ ఇన్ లైట్ యు ఆర్ ఏబుల్ టు నో ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక ఆ వెలుగు ఏమిటి?
2: వాట్స్ దట్?
1: ఆ వెలుగే ఒక జ్ఞానము.
2: ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ వెలుగే ఈ టమ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
2: దేర్ఫోర్ ఇట్స్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ దట్ షోస్ యూ దిస్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు.
2: అండ్ దేర్ఫోర్ దిస్ లైట్ ఈస్ కాల్డ్ చిత్.
1: ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్.
2: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ చిత్ ద లైట్ దట్
1: చిత్ నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్.
2: Therefore, it is chit, the light that shows existence.
1: ఈ చిత్ సత్ అనేటువంటి రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
2: This sat and chit are interdependent and interrelated.
1: ఇక్కడ టమ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది.
2: When I say here is a
1: అనగా జ్ఞానము ఉన్నది.
2: It means there is light and also tumbler.
1: ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము.
2: We are able to see the form.
1: ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుండాలి.
2: దెన్ ఓన్లీ విల్ బి సాటిస్ఫైడ్.
1: ఈ తృప్తియే ఆనందము.
2: దిస్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద బ్లెస్.
1: ఉన్నది సత్.
2: బీయింగ్ ఇస్ సత్.
1: ఉండినట్టుగా నిరూపించేది చిత్.
2: ఇట్ ఇస్ చిత్ దట్ ప్రూవ్స్ ది బీయింగ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వంలో కలిగేటువంటి తృప్తి ఆనందము.
2: ద సాటిస్ఫాక్షన్ యూ డిరైవ్ అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ బ్లెస్.
1: కనుకనే సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని స్పష్టంగా నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క జగత్ స్వరూపం.
2: దేర్ఫోర్ ది ఎంటైర్ ఫార్మ్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
1: కానీ ఈనాటి లోకములో,
2: బట్ టుడే ఇన్ దిస్ వరల్డ్,
1: ఉన్నదిది అని చెప్పగలరు కానీ
2: వన్ కెన్ సే దట్ దిస్ ఎగ్జిస్ట్.
1: లేదిది లేనిదిది అని చెప్పగలరు సుమ్మి.
2: దే కెనాట్ స్పీక్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ నాట్ ప్రెసెంట్.
1: ఉన్నదొక్కటే ఎప్పటికీ.
2: ఎవ్రీ టైమ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: అది ఏ దైవంబు.
2: దట్ ఈస్ గాడ్.
1: లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా.
2: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వరల్డ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటే.
2: ఓన్లీ వన్ థింగ్ దట్
1: ఏకం సత్ విప్రాభూదా వదంతి.
2: ఓన్లీ వన్ దట్ ఈస్ ప్రెసెంట్.
1: అది ఏ బీయింగ్.
2: దట్ ఈస్ బీయింగ్.
1: అది ఉన్నది.
2: దట్ ఈస్ ప్రెసెంట్.
1: ఉన్నది అనేటువంటిది నీవెట్ట చెప్పగలుగుతున్నావు?
2: హౌ డు యు సే సో?
1: నీ యందు ఆ ప్రేమ తత్వం అనేటువంటి జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: దేర్ యు ఫైండ్ దిస్ లవ్ ఆఫ్ విజ్డమ్ షైన్స్ ఇల్యూమిన్స్.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశింపచేసేది, వికసింపజేసేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది ప్రేమ తత్వం ఒక్కటే.
2: దేర్ ఫోర్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్, దట్ మేనిఫెస్ట్, దట్ ఎగ్జిబిట్స్.
1: కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి.
2: దేర్ఫోర్ వి హావ్ టు కన్సిడర్ దట్ లవ్ ఇస్ గాడ్.
1: ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు.
2: విదౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.

0: God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste.
1: కనుకనే సర్వత్ర వ్యాపించినటువంటి యొక్క బృహత్సత్వ తత్వం ప్రేమనే.
0: Therefore, the cosmic form of the divine is love.
1: దీనికి బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: దిస్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
1: ఇది మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం.
0: Thus, man gets the scope to know and experience. There is love.
1: ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి?
0: How to make use of this latent love? Where, when, how?
1: సత్యాన్వేషణ అన్నారు.
0: It's search of truth.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: The truth is everywhere.
1: దీన్ని అన్వేషించడం ఏమిటి?
0: What is the fun of searching for it?
1: అనగా
0: meaning,
1: చూచేది కన్నులు.
0: It's the eye that sees.
1: అయితే ఈ కన్నులు చూచేది అయినప్పటికీ ఏ ఏ వ్యక్తిని ఏ విధమైనటువంటి దృష్టితో చూడాలి?
0: It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have?
1: తల్లి ఉన్నది.
0: There is a mother.
1: బిడ్డ ఉన్నది.
0: There is daughter.
1: భార్య ఉన్నది.
0: Wife.
1: సోదరి ఉన్నది.
0: Sister.
1: కానీ వీనందరి కూడాను ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి.
0: You should look at your mother with a motherly feeling.
1: బిడ్డ దృష్టితో చూడాలి.
0: Also a feeling towards the
1: daughter. భార్యను భార్య దృష్టితో చూడాలి.
0: Towards the wife.
1: సోదరిని సోదరి దృష్టితో చూడాలి.
0: Also the way you are supposed to look at your sister.
1: మనకున్నది కన్ను ఒక్కటే.
0: We have the same eye.
1: ఈ కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ.
0: Search for truth means what sort of looks you should have as you see your mother, wife and daughter.
1: ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోలేక కన్నులు ఉన్నావు కదా ఎవరిని చూస్తే ఏమిటి అని భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ ద విజన్ గిఫ్టెడ్ టు హిమ్. హియర్ హీ కమిట్స్
1: ఈ దృష్టికి కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఈవెన్ ద విజన్ హెస్ గోట్
1: శ్రవణమునకు కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఆడిషన్ హెస్ వాల్యూ.
1: వినేది చెవులే.
0: ఇట్స్ ద ఇయర్ దట్ లిసన్.
1: కానీ ఎలాంటి విషయాలు వినాలి?
0: బట్ వాట్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ హియర్.
1: ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి?
0: వేర్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ వీ హియర్.
1: ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి?
0: This truth we have to know.
1: కనుకనే ప్రతి ఇంద్రియము కూడాను దానికి తగినట్టుగా సమయ సందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరిని ఏ విధంగా చూడాలి?
0: So each of the senses must be put to use basing on the in what way, where, how.
1: ఉపయోగించుకోవటమే నిజమైన మానవతా విలువ.
0: To have the full knowledge of these aspects.
1: ఆ ప్రేమనే నిజమైన మానవునికి ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ అటాచెస్ వాల్యూ టు ద హ్యూమన్.
1: మనం ఒక భవనం కట్టుకున్నాము.
0: వి కన్స్ట్రక్టెడ్ ఎ బిల్డింగ్.
1: ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము.
0: వి హావ్ సమ్ విండోస్ టు దట్.
1: కొన్ని ద్వారములు కూడాను పెట్టుకున్నాము.
0: డోర్స్.
1: ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాము?
0: వాట్ ఫార్ ద విండోస్ ఆర్ కెప్ట్?
1: మంచి గాలి రావడానికి, చెడ్డ గాలి పోవడానికి.
0: టు పర్మిట్ ద గుడ్ ఎయిర్ టు ఎంటర్ అండ్ టు లెట్ ఆఫ్ బ్యాడ్ ఎయిర్.
1: వెలుగు రావడానికి, చీకటి పోవడానికి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ ద లైట్ ఇన్ సైడ్ అండ్ టు డ్రైవ్
1: ద దారులు ఎందుకు పెట్టుకున్నాము? ద్వారములు.
0: వి హావ్ ద డోర్స్.
1: మనం లోపల బయట రావడానికి, మన మిత్రులు, మన బంధువులు, మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారం ఉంచుకున్నాము.
0: Door is meant for entrance and exit so that we may permit the people near and dear.
1: Manaku avasaram vachinatundi varini lopala pravesh pettam kani manaku viruddhamainatundi varini lopala pravesh pettam.
0: We allow those who are important, not our enemy.
1: Adhe vidhamgane deho devalaya prakto jeevo devasthanatana. దేహం ఒక దేవాలయము, ఒక గృహము, ఒక మందిరము.
0: బాడీ ఇస్ ఎ టెంపుల్, బాడీ ఇస్ ఎ మ్యాన్షన్.
1: బాడీ ఇస్ ఎ హౌస్.
0: బాడీ ఇస్ ద హౌస్.
1: ఈ హౌస్ కు నవద్వారం ఉంటున్నాయి.
0: దిస్ హౌస్ హస్ 9 ఓపెనింగ్స్.
1: అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు.
0: హౌఎవర్ యు సీ ఓన్లీ 5.
1: ఇవి చాలా ప్రధానమైనటువంటివి.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు, మనకు బంధువులైనటువంటి వారు, మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి, దయచేయండి.
0: ఇట్ ఓన్లీ త్రూ ద మెయిన్ డోర్ యు పర్మిట్ యువర్ డియర్ అండ్ నియర్, యువర్ ఫ్రెండ్స్, ఇంటిమేట్ పీపుల్.
1: అట్టు కాకుండా
0: అదర్వైజ్
1: ద్వారం ఉన్నది కదా అని
0: బికాస్
1: బజారులో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా?
0: బికాస్ ఆఫ్ ది మెయిన్ డోర్ ఓవర్ దేర్ యూ డోంట్ పర్మిట్ ద స్ట్రీట్ డాగ్స్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్.
1: వదలము.
0: నో.
1: అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయం నందు, ఈ గృహం నందు ఏది మంచిది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణా జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి, అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: సిమిలర్లీ బాడీ ఈజ్ ఎ హౌస్, వీ షుడ్ పర్మిట్ దట్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఈస్ ఐడియల్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ప్రేమ ఉన్నదని అన్నింటికీ దాన్ని ఉపయోగపెట్టకూడదు.
0: Because there is that inborn love, we should not make
1: use of it. ఎంతెంత దానికి ప్రవేశపెట్టాలో అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: We should also make use of it under certain limitations.
1: మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in
1: society. సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజం యొక్క గౌరవ మర్యాదలను కూడా మనం చూడాల్సి వస్తుంది.
0: We should also keep up the respect and the prestige of the society.
1: సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది.
0: When once you maintain the respect of the society, this is what is meant by if you uphold dharma.
1: పిల్లలు మీరు వేరుగా భావించకూడదు. ఈనాటి ప్రకృతి యందు జరుగుతున్నటువంటి సహజమైనటువంటి స్థితిని ఈ రీతిగా ఉంటున్నాయి.
0: This is the present position in the society. The students should know that.
1: 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు.
0: The elder one, age 20.
1: 16 years girl.
0: And a 16 years girl.
1: వారిద్దరికూడును అన్న చెల్లెలు.
0: Brother and a sister.
1: వారికి తెలుసు.
0: They know.
1: మనకు తెలుసు.
0: We too know that.
1: కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్యాభర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది.
0: When once the brother and sister pass by, others will think they are husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We are acting against the norms of society.
1: చెల్లెలు అన్న అయినప్పటికీ విడివిడిగా మీరు పోవాలి.
0: One may be brother and sister, but they should go separately.
1: లేదు, మీ మధ్యలో ఏ తల్లో తండ్రో ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెలు అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు.
0: Young people, no matter brothers and sisters, they should not go
1: alone. ఈ సమాజం మనల్ని చక్కగా శిక్షిస్తుంది.
0: And the society will punish you.
1: మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది.
0: You lose your respect and the dignity.
1: సమాజమునకు మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రమూ అర్థం కావు.
0: You don't understand the relationship that you have.
1: కర్మనే ప్రాచీన కాలం నుండి కూడా మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెట్టు వచ్చింది.
0: Therefore, the society has exercised stipulated certain norms.
1: దీనిని సంస్కృతి ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెలు అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు

0: పెట్టు వచ్చింది.
1: Therefore, the society has exercised stipulated certain norms.
0: దీనిని సంస్కృతి అని చెప్తూ వచ్చారు.
1: This is called సంస్కృతి
0: culture. సంస్కరింపజేసేటువంటిది కాబట్టి సంస్కృతి.
1: Is the one that refines our life.
0: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది.
1: So it is the one that stipulates, regulates our way of life. Where and how, in what way should we lead our life, talk to?
0: సమాజం యొక్క నిబంధనలు మనం చక్కగా పాటించుకుంటూ రావాలి.
1: So we should observe the regulations of society, rules of society.
0: నిజమైన సోదరి అయినప్పటికీ నీవు ఇంట్లో నీవు ఏ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు.
1: You may be your own sister, you can talk at home.
0: కానీ బయట ప్రపంచం లోపల నీవు అన్న తాను చెల్లెలు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: But when once you are outside, you may be brother and sister.
0: ఈ ప్రవర్తన మానవుని యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది.
1: And this sort of behavior will improve your
0: life. విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాం.
1: We have forgotten the human values today that will make us tread along the path of truth.
0: అదే ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు,
1: if we think go in another direction,
0: 60 సంవత్సరాలకు వృద్ధుడు ఉన్నాడు.
1: An old man, age 60.
0: ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత,
1: as there is no other help at home,
0: 18 ఏళ్ళ గర్భిణిని కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
1: He wanted to marry a girl of 18.
0: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు.
1: They were just passing by along a street.
0: కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది?
1: What would be feeling in the society?
0: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to know the truth laid down in society.
0: అతను ఎవరో గ్రాండ్ఫాదర్, ఈమెవో గ్రాండ్డాటర్ అని అనుకుంటారు.
1: The society will take that old man as grandfather and this young girl as a granddaughter.
0: కానీ నిజంగా చూస్తే గ్రాండ్ఫాదర్ కాదు, గ్రాండ్డాటర్ కాదు.
1: Truly speaking, they are neither.
0: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ అన్నా చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
1: Here you find one kind of feeling, another there, just the contradiction.
0: ఈ వయ ప్రమాణము, కర్మ ప్రయాం ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ నాలుగు ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి.
1: Therefore we have to take down the as measure, the field of action, the age.
0: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం.
1: Therefore the standards,
0: ఇది సామాజికం యొక్క విలువ.
1: This is the social value.
0: దీనిని మనం ఉపయోగపెట్టి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడా మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడా మనల్ని గౌరవిస్తుంది.
1: When once you adhere and follow social values, you'll
0: be respected. సమాజంతో నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి దినం సమాజం నిన్ను బయట పెడుతుంది.
1: If you think that I am not bothered to the society will kick you out.
0: సమాజం వరకు నీవు పోనక్కర్లేదు.
1: Not that far.
0: నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు.
1: When you eat a fruit,
0: అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు.
1: If the fruit is sweet, smilingly you
0: అదే అంత పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు.
1: If it is sour, you spit it out.
0: ఎందుకు నీవు పారవేశావు?
1: Why?
0: నీ రుచికి తగినట్టుగా అది లేదు.
1: బికాస్ ఇట్స్ నాట్
0: నీవు భావించిన రీతిగా అది లేదు.
1: ఇట్స్ నాట్ ద వే యు వాంట్.
0: ఆ ఫలం నీవు పారవేస్తున్నావు.
1: దేర్ఫోర్ యు స్పిట్ ఇట్ అవుట్.
0: అట్లనే సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు. సమాజమునకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు.
1: ఇఫ్ యు ఫాలో ద సోషల్ వాల్యూ యు విల్ బి రెస్పెక్టెడ్. ఇఫ్ యు డోంట్ ఫాలో ద నార్మ్స్ యు విల్ బి కిక్డ్ అవుట్. You will not be respected.
0: నీ గౌరవ ప్రతిష్ట అంతా సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు?
1: When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected?
0: మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది.
1: It is the respect that is most important.
0: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి.
1: Therefore we have to safeguard the human value.
0: అన్ని విలువల కంటే ప్రేమ విలువ చాలా గొప్పదైనటువంటిది.
1: The value of love is
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: Love is God, God is love.
0: ప్రేమకే మనం విలువలేనప్పుడు దైవానికి కూడా మనం విలువ ఇవ్వనిచ్చినట్టు వారు కాదు.
1: ఇఫ్ యు డోంట్ అటాచ్ వాల్యూ టు లవ్, యు విల్ నాట్ బి అటాచింగ్ వాల్యూ టు గాడ్. కనుక
0: ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం.
1: దేర్ఫోర్ వెన్ యు కన్సిడర్ లవ్ వాల్యుబుల్, సో ఆల్సో యు కన్సిడర్ గాడ్ వాల్యుబుల్.
0: పరిస్థితుల యొక్క ప్రభావం కూడా కొంత మీరు గుర్తించాలి.
1: యు హావ్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
0: రాముడు మానవాకారము,
1: రామా ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: సుగ్రీవుడు వానరాకారం,
1: సుగ్రీవ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ.
0: వీరిద్దరికి సన్ని సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్
0: ఈ స్నేహం ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్
0: దేనిని ఆధారం చేసుకుని వచ్చింది?
1: ఆన్ వాట్ బేసిస్?
0: మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు,
1: వానరులకు
0: వానరు స్నేహం కావచ్చు,
1: మంకీ కెన్ బి.
0: కానీ వానరులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ ఎ మంకీ?
0: రాముడు నరుడు,
1: రామా ఇస్ మ్యాన్,
0: సుగ్రీవుడు వానరుడు,
1: సుగ్రీవ ఇస్ మంకీ.
0: ఈ వానరునకు నరునకు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మంకీ అండ్ హ్యూమన్?
0: అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావము.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: రాముడు రాజ్యభ్రష్టుడైనాడు.

0: రాజ్యాన్ని వదిలాడు.
1: Rama left his kingdom.
0: పత్రి వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు.
1: He is feeling sad because of separation from his wife.
0: సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యాడు.
1: Sugriva also is sent out of his kingdom.
0: అతను కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు.
1: He is also separated from his wife.
0: ఈ అవస్థాత్రయమే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుతుంటూ వచ్చింది.
1: Therefore common situation circumstances brought them together.
0: మరి నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి ఒక సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది.
1: There a fine a feeling of equality.
0: నాకు ఈ భార్యా వియోగం ఎంత బాధిస్తుందో అతనికి కూడాను అంత భార్యా వియోగం బాధిస్తుండాలి.
1: Just as they feel so sad because of separation from my wife, he would also feel like that.
0: అవస్థా భేదమే ఈ యొక్క మైత్రికి సరైనటువంటి యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది.
1: Therefore common situation circumstances.
0: ఇదే విధంగానే చిన్న చిన్న విషయాల లోపలి మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయి.
1: In these very subtle things also we can learn a lot.
0: ee naadu grandhalato nechukuneetundi kaadu pradhanamu.
1: Is not that you gather from books
0: personal idiga manam anubhutto manam nechukovali.
1: Everything you have to learn out of your personal
0: practical
1: experience.
0: Science kaani platform speeches kaadu.
1: This is all practical science but not platform speech.
0: Ee practical lopana manam nitya manavatvanni manam పెంపొంది పుచ్చుకుంటూ రావాలి.
1: Therefore in practical life we have to develop human
0: value. ధనమున్నదని తల విర్రవీగా తిరుగుతుంటారు.
1: You may pride yourself
0: విద్యావంతుడని అహంకారపడుతుంటాడు.
1: You may be egoistic because of scholarship.
0: అధికారవంతుడని విర్రవీగుతాడు.
1: Or you may just pride yourself.
0: ఇవన్నీ ఎంతకాలము?
1: How long?
0: ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
1: None of them are permanent.
0: అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి.
1: They just pass off in a moment of time.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: మీ యొక్క ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
1: You have to be extremely careful at this age.
0: అది దీనిని పురస్కరించుకునియే మరొక తూరు కూడా మీకు చెప్తున్నాను.
1: Basing on this Bhagwan

0: ఎంతసేపు ఈ గర్వం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎక్కడ నుంచి ఈ గర్వం?
1: Where from you get
0: ekka nunchi vachindi ekkade velutundi adi?
1: Where from you get this pride?
0: Idi dastama?
1: Is this permanent?
0: Let manam taatala muttaatala ikka property na?
1: Or is it your grandfather's property?
0: Manamai manam penchukunnatundi ee garvalu.
1: This ego is the one which is of your own.
0: Ee garvam anetundi manaku paniki raanatundi.
1: It's useless.
0: Edo nee vidyavantulu anukochunu.
1: You may be educated.
0: Vidya unnadani virravigute kaani pudami endisumanta shanti ledu.
1: You may pride yourself because of education, but there is no fraction of peace.
0: Dhanamunnadanichunu biguga diruguta pudami endisumanta shanti ledu.
1: You may be stiff necked because of affluence and property, but there is no peace.
0: Ee balamu ee janamu ivanta kodunu passing clouds.
1: What's all this? What's all this? This affluence, property and education.
0: తక్షణమే దాని రూపం అంతా మారిపోతూ వస్తుంటాడు.
1: యాజ్ యు స్టార్ట్ వాచింగ్ ఎ క్లౌడ్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్.
0: మన జీవితము అంతే.
1: సో ఆల్సో అవర్ లైఫ్.
0: మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: When there are no clouds at all, is there any value to this life?
0: మబ్బులే లేని జీవిత మార్గమందు
1: and this root of life
0: వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: What sort of value is there to the light?
0: నిజంగా మబ్బులే లేకపోతే వెలుగునకు ఏమాత్రం విలువే లేదు.
1: Truly speaking, there are no clouds, light has no
0: value. ఈ వెలుగునకు విలువ ఇస్తుంటుంది.
1: Because of the cloud only you know the value of light.
0: అదే విధంగానే ఈ మానవత్వంలో అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి.
1: In human life there are many bumps and jumps.
0: ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనము కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు.
1: This happens in a natural way.
0: మానవుడు క్షణ క్షణము కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధములైనటువంటి ప్రయత్నాలు సల్పుతుంటాడు.
1: మ్యాన్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నిర్విరామ కృషిస్తే
1: అన్సీజింగ్లీ
0: నిరంతర తాపత్రయముల చే అంతులేని ఆశల చే అసంతాన ఆవేదనల చే ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది.
1: విత్ ఎక్సెసెస్ ఆఫ్ డిజైర్
0: ఇవన్నీ అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తులే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో హి ఇస్ అన్డిజర్వింగ్ హి వాంట్స్ టు పొజెస్
0: ప్రాప్తులు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ డిజర్వ్.
0: దీనికి చక్కని రాజమార్గము చూపేటువంటిది,
1: దిస్ షోస్ ఎ రాయల్
0: వెలుగు బాటను చూపేటువంటిది,
1: ఇట్స్
0: ఆధ్యాత్మిక యొక్క దీపికలే.
1: దట్ స్పిరిచువల్ లైట్స్.
0: ఆ దీపమును మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ లైట్
0: ఆ పవిత్రమైన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఎన్ని ఉండినప్పటికీ ఇవన్నీ కూడా ఏనాటికి మనం వెంట వచ్చేటువంటివి కాదు.
1: వీ మే హావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే విల్ నెవర్ ఫాలో అస్.
0: వెంట వచ్చేది ఇన్ యు, విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు, అది ఒక్కటే దైవత్వం.
1: Is only God who will be with you, in you, around you, above you, below you.
0: Teppaluga cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: Oh, ekkada chusina bekabekalaadutuntayi kappalu.
1: You find the frogs all around.
0: Aa neere endipothe okka frog kuda akkada undadu.
1: When the tank is dry without water, you don't find any single frog.
0: Inaati sneharu kuda ittive.
1: This is sort of friendship today.
0: Jogilo 100 rupayal note undi.
1: There is 100 rupee note in the pocket.
0: Father manchi position lo unnadu.
1: Father is in position.
0: Andaru ninnu hello hello hello hello anustuntaru.
1: Everyone will come to you saying hello hello.
0: Kaani
1: but
0: ee 100 rupayal note kanipinchaledu.
1: The 100 rupees spent.
0: Father retired ayipoyinadu.
1: Father retired.
0: Hello ninnu hello anetunte vaadu kuda undadu. Goodbye kuda cheppetunte vaadu undadu.
1: No more of hello because it's hollow here, not even would say goodbye. Ee naati
0: mitratvam ilantidiga untundadi.
1: This is type of friendship.
0: Idi kaadu nee mitratvamu.
1: This is not the true
0: friend. Nijamaina mitrudu daivam okkade.
1: Our true friend is only God.
0: Athane ennatiki nee vadalleneetundi mitrudu.
1: But he will never leave you at any time.
0: Adabuli yendunna aakashamuna unna pattanamuna unna pallenunna gutta meedana unna natteeta padiyunna.
1: On the valley, on the deep sea, but God will be with you.
0: అట్టి నిజమైనటువంటి మిత్రుని ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But we have forgotten such a true friend today.
0: అప్పటికప్పుడు కదిలిపోయే మేఘములు వంటి మిత్రును అంటగట్టుకుంటున్నారు.
1: But we are bound, we are attached to the friend.
0: ఇవన్నీను మనకే ప్రమాదములు.
1: That will put you to danger.
0: కానీ ఆ యొక్క సమయమునందు మనకు దీనికి అర్థం చేసుకోలేము.
1: But we don't understand at that
0: time. క్రమేణ కూడాను ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు.
1: Gradually you know, a friend of today will be your enemy tomorrow.
0: ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు.
1: An enemy today will be your
0: friend. కానీ భగవంతుడు అంత కాదు, ఎప్పటికీ మైత్రి, మైత్రి, మైత్రి.
1: బట్ గాడ్ ఈజ్ యువర్ ఎటర్నల్
0: మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఈజ్ జస్ట్ హార్ట్.
0: ఈనాటి మిత్రత్వము బాడీ టు బాడీ.
1: బట్ ద ఫ్రెండ్షిప్ ఎల్స్వేర్
0: మనీ టు మనీ,
1: మనీ టు మనీ,
0: అంతే.
1: దట్స్ ఆల్.
0: అవి ఎంతకాలం ఉండేటువంటిది?
1: హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దట్ జస్ట్ పాసింగ్ క్లౌడ్.
0: దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు.
1: డోంట్ కన్సిడర్ దట్ పర్మనెంట్.
0: భగవంతుడు ఒక్కటే శాశ్వతమైనటువంటి తత్వము.
1: గాడ్ ఈస్ ఓన్లీ వన్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంతా సర్వత్రా నిండి ఉంటున్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము,
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే మించిన దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దెన్ యు.
0: కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి.
1: యు మే నాట్ బి నోయింగ్ ఆల్ ది వేదిక్ టెక్స్ట్, అట్లీస్ట్ లిసన్ టు ఎల్డర్స్.
0: ఎక్కడైనా బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటుంటాడు అక్కడ.
1: If anyone passes by the street, there is a palmist.
0: ప్రతి ఒక్క వాడు ఒక 5 నయా పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు.
1: Everyone will pay some money and consult the palmist.
0: ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు.
1: యూ జస్ట్ ఫాలో అండ్ బిలీవ్ వాట్ ఆల్ ద బెగ్గర్స్ స్ట్రీట్ పామిస్ టెల్ యూ.
0: సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, నాయన నీవే బ్రహ్మ, తత్వం అసి అదే నీవై ఉంటున్నావు.
1: That Veda, the very embodiment of Lord Himself, God Himself says
0: aham
1: that you are
0: Brahmasmi.
1: That
0: and that you are God. Antarvani,
1: its teaching is aham Brahmasmi, that you are God.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క పదములను మనం ఈనాడు విశ్వసించడానికి ఏమాత్రము పూనుకోవటం లేదు.
1: But we have no faith in the declaration of Veda.
0: ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం.
1: బట్ వీ ఫాలో అండ్ బిలీవ్ ఎవ్రీ బెగర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానిపైన మనకు విశ్వాసం.
1: Because I have got faith over there.
0: 9 తొల్లుల తీలు తిత్తి గాని అంత కదిలిపోయేటువంటివి దీనికి దానికే సరైనటువంటి స్నేహము గంతకు తగిన బంత అని.
1: Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes. So just the body is the same.
0: అలాంటి అనిత్యమైనటువంటి వారికి అనిత్యమైనటువంటివి ఇష్టపడుతుంటారు.
1: And therefore the passing thing, that which is
0: నిత్యసత్యమైనటువంటి దాని నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది.
1: But the eternal principle, that eternal truth will always be watchful of the truth.
0: నిత్య సత్యమైనటువంటి వాడవు.
1: So you are one eternal.
0: దేహం కేవలం వాటర్ బబుల్.
1: Body is like a water bubble.
0: ఏ క్షణంలో పోతుందో.
1: It may fade off any time.
0: కానీ నీవు నిత్యమే.
1: But you are permanent.
0: నీవు సత్యమే.
1: You are truth.
0: నీవు బ్రహ్మమే.
1: You are Brahman.
0: నీవు దైవమే.
1: You are God.
0: నీవు పరతత్వమే.
1: You are spiritual.
0: నీవే ఆత్మస్వరూపుడవు.
1: You are the embodiment of ఆత్మ.
0: ఆత్మ అంటే ఏమిటి?
1: What is ఆత్మా?
0: కేవలం మన యొక్క ప్రేమ తత్వమే ఆత్మ.
1: Then your love is
0: ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్, దట్ ఈస్ ఆత్మ.
0: అది ఏ సెల్ఫ్లెస్? సెల్ఫ్లెస్.
1: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ సెల్ఫిష్ ఉంటుందో అది ఫిషే.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ సెల్ఫిష్, ఇట్ ఈస్ ఫిష్.
0: కాబట్టి
1: సో
0: మనకు సెల్ఫిష్ అనేటువంటిది ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని.
1: So fish is better than
0: selfish.
1: That fish is much better.
0: ఎందుకంటే నీళ్ళలో తిరుగుతుంటది.
1: It moves about
0: in water. ఆ నీటి ఉన్నటువంటి మాలిన్యాన్ని భుజిస్తుంది, నీటిని పరిశుద్ధం చేస్తుంది.
1: Fish partakes all the dirt in water and cleanses.
0: కానీ సెల్ఫిష్ మ్యాన్ సమాజంలో చేరుతున్నాడు.
1: But selfish man in society,
0: సొసైటీని అంతా కూడా మాలిన్యపు చేస్తున్నాడు.
1: And he pollutes, spoils the society.
0: కనుక సెల్ఫిష్ అనేటువంటిది ఒక పరిమితంలో పెట్టుకోవాలి.
1: So selfishness should be under check.
0: సెల్ఫిష్ లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: However, it may not be possible. However,
0: అందరి సంబంధము మనకు ప్రధానమైనది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ అవర్ అసోసియేషన్ విత్ ఎవ్రీబడీ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు.
1: ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ టెంపరీ.
0: కనుకనే మీరు జాగ్రత్తగా ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడాను, అందరితో ద్వేషం లేకుండాను, ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వాన్ని పరతత్వమునకే అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ డు నాట్ హ్యావ్ టూ మచ్ కాంటాక్ట్ విత్ ఎవ్రీబడీ. Don't hate anybody for that matter. Have a relation with God.
0: ప్రపంచమునందు అన్ని రకములైన మంచి చెడ్డలంతకును ఈ సంబంధ బాంధవ్యాలతోను ఏర్పడుతున్నాయి.
1: Today we get good and bad because of our associations.
0: కనుకనే మనం ఎట్టి సంబంధాన్ని చేస్తామో అట్టి గుణములు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As is our company, we get the qualities of the company.
0: Tell me your company, I shall tell you what you are.
1: Therefore tell me your company, I shall tell you what you are.
0: నీ ఎలాంటి వారితో చేస్తున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దన్నే వదలవవి.
1: As is the company, so will be your temperament and attitude. You
0: దాని కోసమే నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను.
1: Therefore Bhagavan tells emphatically.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కానీ ఒక క్రోధం కానీ ఒక అసూయ కానీ అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: సో భగవాన్ టెల్స్ us repeatedly, emphatically, everything should be under limits. Everything should be under limit.
0: ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది.
1: Even the desire should be under
0: limits. దురాశ అనేటువంటి దుఃఖములకు మూల కారణమైపోతుంది.
1: Too much desire will put you to sadness, grief.
0: ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి.
1: Yes, you can desire.
0: ఎంతనో అంత.
1: To a limited extent.
0: వంటకు తగిన మంట,
1: అండ్ యు నీడ్ ద ఫ్లేమ్ ప్రాబబ్లీ,
0: పదార్థము
1: అండ్ ద మెటీరియల్ షుడ్ బి ఫిట్టింగ్ ద
0: వెసల్. బియ్యం పోస్తే అది ఉడుకుతుందా, మంట కలిసిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ యు టేక్ ది వెసల్ అప్రోప్రియేట్ ద మెజర్ ఆఫ్ ద రైస్ యు షుడ్ కుక్.
0: కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే.
1: Therefore, you should express your love to
0: any extent. That is what we are going to do.
1: We should know the value of love.
0: In fact, love is
1: one.
0: Chatterjee said,
1: Swami,
0: I am going to the world.
1: He said, Swami, I am going, leaving this world. Swami said, yes.
0: Swami, I am going to the world. మంచిది
1: స్వామి, ఐ కేమ్ యెస్టర్డే, గుడ్.
0: ఇంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని తెలియదు పాప అతనికి. స్వామి, నేను చచ్చిపోతున్నాను అంటాడు, మంచిది అంటాడు.
1: హి స్టిల్ డస్ నాట్ నో, స్వామి ఐ యామ్ డైయింగ్, గుడ్.
0: స్వామి, నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు, మంచిది అంటాడు.
1: స్వామి, ఐ యామ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్, మంచిది, గుడ్.
0: ఈ జగత్తులో అన్ని మంచివే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుకనే ప్రతి దానికి కూడా నేను మంచిది అంటాను.
1: సో భగవాన్ సేస్ గుడ్, గుడ్.
0: కారణం ఏమిటి? అంత నాలో మంచిదే ఉంటుండ.
1: బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ భగవాన్.
0: ఒక 10 చిల్లులు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది, కానీ ఒక దాంట్లో విషం వస్తుందా?
1: If you just keep the rice pudding or payasam in a vessel with 10 holes, only it
0: comes out.
1: So Bhagavan is full of
0: love. ఆ ప్రేమ వినికిడిలో కేవలం మాధుర్యమే, పలుకులో మాధుర్యమే, వాసనలో మాధుర్యమే, చేతిలో మాధుర్యమే, మనసులో మాధుర్యమే, బుద్ధిలో మాధుర్యమే, హృదయంలో మాధుర్యమే, అంతా మాధుర్యమే.
1: As the Bhagavan is the very manifestation, the personification of love, whatever that comes out of him, whatever he speaks,
0: whatever he means to his goodness. So fill up your hearts with love.
1: So fill up your hearts with love. Whatever you do is bound to be full of love.
0: హృదయం ఎందుకు పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ హృదయం?
0: దయా, కరుణతో నింపినటువంటిది హృదయం.
1: హృత్ దయా, ద హార్ట్. కఠినమైనటువంటి
0: హృదయం హృదయమే కాదు అది.
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్.
0: పాషాణం
1: ఇట్స్ ఎ స్టోన్.
0: విషము
1: స్టోన్ ఇస్ ద పాయిజన్.
0: కనుక అది హృదయాన్ని నేను చెప్పడానికి.
1: యు కెనాట్ కాల్ ఇట్ ఎ హార్ట్.
0: ప్రేమతో నిండినటువంటిది హృదయము.
1: ద వన్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఇస్ ది.
0: మానవునికి ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు.
1: పశుపక్షులకు
0: ఏమాత్రమూ తెలియదు.
1: సో హీ డజంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్.
0: కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి.
1: అండ్ ది అనిమల్స్ లీడ్ ఎ నేచురల్ వే ఆఫ్ లైఫ్.
0: మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు.
1: వేరెస్ మ్యాన్ యాక్ట్స్ కాంట్రడిక్టరీ టు హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: పండినటువంటి పంట లోపల వడ్డను తీసుకుని భుజిస్తుంటాయి పక్షులు.
1: And it's the birds that collect the paddy, grain in it. ప్రవేశిస్తాయి
0: ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి.
1: The cows also graze the grass.
0: కానీ మానవుడు అట్ట కాదు.
1: But man is not like that.
0: గడ్డిలో పుట్టినటువంటి వడ్లను వేరు చేస్తాడు.
1: And he will separate out the paddy.
0: వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు.
1: He will remove the husk.
0: బియ్యం తీసి దాన్ని పక్వం చేస్తాడు.
1: అండ్ హీ విల్ కుక్ ది రైస్.
0: పక్వం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు.
1: అండ్ ద కుక్డ్ రైస్ బాయిల్డ్ రైస్
0: పుట్టినట్టుగా భుజించడం లేదే వాడు. కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ హీ రిఫైన్స్ హీ ప్రాసెసెస్ అండ్
0: మానవుడు ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమానిటీ దట్ విల్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఒక్క కోతి మీరు చూడండి, మానవుడి కంటే ముందు జాతి అది.
1: ఇన్ ఫ్యాక్ట్ మంకీ ఈజ్ అవర్ ఫోర్ ఫాదర్.
0: ఒక అరటిపండు దానికి విసిరేయండి,
1: జస్ట్ త్రో ఏ ప్లాంటన్,
0: అట్ట కొరుక్కుని తినదు.
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ,
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది, లోపలిది మాత్రమే తింటుంది.
1: ఇట్ విల్ రిమూవ్ ద ఔటర్ పీల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్.
0: దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది?
1: వాట్ డిస్క్రిమినేషన్ ఇట్ హ్యాస్.
0: దాని నుంచినే వచ్చింది వీళ్ళు.
1: ఎ మ్యాన్ ఇస్ ఎ డిసెండెంట్ ఆఫ్ నారా. దట్ ఇస్ వానర.
0: వానర అంటే వాళ్ళ ముందు.
1: వా స్టాండ్స్ ఫర్ వాళ్ళ
0: టెయిల్. వాళ్ళ లేనటువంటి వాడు నారా.
1: నారా హ్యూమన్ ఇస్ ద వన్ వితౌట్ టెయిల్.
0: వాళ్ళ లేదు, దానికి వాళ్ళ ముందు. ఇంతే భేదం.
1: దట్స్ ఓన్లీ డిఫరెంట్.
0: దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి, వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి.
1: ఆల్ మంకీ నేచర్ ఇస్ దేర్ ఇన్ మ్యాన్ అండ్ ఆల్సో మ్యాన్.
0: డిజైర్స్ అంతా దానికి ఉంది, దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది.
1: అండ్ దెర్ఫోర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్ ఆర్ కామన్.
0: కనుకనే దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు.
1: బట్ వుడ్ షుడ్ నో ఇన్ మ్యాన్ కైండ్ వాట్
0: మ్యాన్ కైండ్. మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ఫుల్ గా ఉండాలి.
1: దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ గాట్ టు బి కైండ్.
0: దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు.
1: సో ఇట్స్ కాల్డ్ మ్యాన్ కైండ్.
0: కనుక ఒక్కొక్క పదమునందు ఉండేటువంటి యొక్క అర్థములు కూడాను సరైన రీతిగా తీసుకుని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి కొనుక్కోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీలో కావాల్సిన విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్ విత్ యూ.
0: ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి. వినువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు.
1: This body is an iron safe that has no value.
0: పెట్టిలోన నగలు పెట్టినట్టు.
1: As there are jewels, valuable jewels inside the iron safe.
0: వినువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు.
1: Body is an iron safe that has no value.
0: కానీ ఈ ఐరన్ సేఫ్ లోపల లోపల పెడతారు కానీ విలువైనటువంటివి ఆ యొక్క గాడ్రేజ్ పైన పెడతారా?
1: ద వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్ ది గాడ్రేజ్ అల్మైరా, నాట్ అవుట్ సైడ్.
0: ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ.
1: ద వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్.
0: ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్ అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటు.
1: కంపాషన్, లవ్, సాక్రిఫైస్, సింపతి,
0: ఇవన్నీ ఏమిటవి? వజ్ర, వైడూర్య, మలకత, మాణిక్య, కోమేనిక, విశ్వరాగం, ముత్యం, పగడం, ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ద డైమండ్స్, దే ఆర్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్.
0: ఇంత విలువైనటువంటివి లోపల పెట్టుకుని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్పు వలె మనం వెతుకుతూ ఉంటున్నాము.
1: That such valuables are present inside, whereas you are inside the mouth.
0: సమర్థం ఎంతటి గుణము నేర్పుతుందో చూడండి.
1: What a kind of lesson that ocean teaches.
0: దానిలో విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది.
1: The ocean has got the pearls inside in the depth.
0: నత్తలను చిక్కుంతా కూడాను బయటికి నెట్టేసేస్తుంది.
1: Whereas snails are driven out.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్సైడ్.
0: కానీ ముత్యాలు చిక్కవు,
1: నాట్ పర్ల్.
0: లోపల మునిగి దానిని తివ్వాలి.
1: వన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ ఫైండ్ ద పర్ల్.
0: శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి.
1: అన్లెస్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్ యు కాంట్ గెట్ పర్ల్.
0: కడలే కుళ్ళొరు ముత్తటి తేనె కైనడువ విడివాయో, కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి చేజారి, తిరిగి ఆ దీంట్లో పడిపోయేటట్టుగా మాత్రం చేయకండి.
1: ఓ కృష్ణ, ఐ హావ్ కలెక్టెడ్ ది ప్రెషస్ జెమ్ ఆఫ్ యువర్ నేమ్ అవుట్ ఆఫ్ ది ఫాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ ఓషన్, లెట్ మీ నాట్ డ్రాప్ ఇట్.
0: కరుణయే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి. నీకంటే నాకు వేరే గతి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి.
1: దట్ కైండ్ ఆఫ్ యర్నింగ్, దట్ కైండ్ ఆఫ్ ఫైనింగ్ ఫర్ ద లార్డ్,
0: మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది.
1: దెన్ ఎ మ్యాన్ విల్ బి ఎ టోటల్ హ్యూమన్ ఆర్ టోటల్ మ్యాన్.
0: లేకపోతే ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: ఆర్ ఎల్స్ హి ఇస్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ నాట్ బై బిహేవియర్.
0: ఊరగకాయను చూచి మామిడి అని బెమిసినట్టు.
1: వాచింగ్ ది ఫారెస్ట్ ఫిగ్స్ యు కన్సిడర్ దట్ దే ఆర్ మ్యాంగో ఫ్రూట్స్.
0: వెర్ర చెరకు రూపు చూచి చెరకని తా నమిలినట్టు.
1: ద వైల్డ్ వెరైటీ యు సీ ఇట్ అండ్ యు జస్ట్ చూ యాజ్ ఇట్.
0: కనికరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. కనికరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డెల్యూడ్ బై ద ఫామ్.
0: గుణమే నీ నిజ రూపము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటీ, ది వాల్యూ దట్ ఇస్ యువర్.
0: గుణమే నీ రూపము.
1: అండ్ ఇట్ యువర్ వర్చ్యూ ఇస్ యువర్ ఫామ్.
0: కేవలం చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీ మనిషి కాదు.
1: యు కెనాట్ బి హ్యూమన్ బై మియర్లీ అక్వైరింగ్ దిస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: గుణమే నీ నిజ రూపము.
1: యువర్ వర్చ్యూ ఇస్ యువర్ ఫామ్.
0: గుణమే ప్రేమ స్వరూపము.
1: అండ్ దట్ వర్చ్యూ ఇస్ ద మోడల్ ఆఫ్ లవ్.
0: ఎలాంటి విధము కూడాను ద్వేషాలు ఉండవు.
1: And when you, once you have love, you'll not hate anybody.
0: యావత్ ప్రపంచమును కూడాను ఏకం గావించేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: The whole world can be united into one by love.
0: ప్రేమ ఎక్కడ నీవు ప్రవేశపెట్టావో అక్కడ అంతా కూడాను ఏకాత్మ భావం ఉంటుండాలి.
1: Where there is love, there is unity.
0: అక్కడ ఆనందం కూడాను ఉట్టి పడుతుంది.
1: There you find the bliss.
0: ఈ ప్రేమానందం రెండూ చేరేటప్పటికే శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది.
1: When once there is bliss and love, then you'll have peace.
0: శాంతి లేదు, శాంతి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Today we say we have no peace.
0: ప్రేమ ఉందా?
1: Is there peace there?
0: ఏది?
1: నో.
0: ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు లభ్యం?
1: వెన్ దేర్ ఇస్ నో లవ్, హౌ టు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
0: కనుకనే
1: సో
0: మనం దేన్నో చూచి మనం మోసపోకూడదు.
1: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై
0: మానవత్వం అనేటువంటి విలువను చూచి మనం బలచాలి.
1: వి షుడ్ నో ది హ్యూమన్ వాల్యూ అండ్ లివ్ అకార్డింగ్లీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పుట్టపైన మర్దించిన పాము మరణం ఉండదు.
1: Even if you hammer the ant hill, the snake won't die.
0: ఊరికే పైపై శోకులు మాత్రమే మనం చేసినంత మాత్రమే నా తృప్తి కాదు భగవంతునకు.
1: God will not be pleased by your grand
0: show.
1: Even if you rub the snake against the
0: ant-killing mouth,
1: if you punish the body, the sensual desire will not
0: be given up.
1: By just giving up the food and drink, you cannot be the
0: one of wisdom.
1: If you don't know your own nature, how can you be spiritual?
0: తానెవరో తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో యువర్ సెల్ఫ్.
0: అప్పుడే దీనికి సరి అయినటువంటి విలువ.
1: నేను
0: ప్రేమ స్వరూపుణ్ణి, ప్రేమ స్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
0: అయితే పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎట్ట ప్రేమించాలి.
1: హౌఎవర్ వీ షుడ్ నో హౌ టు కండక్ట్ అవర్ సెల్స్ విత్ లవ్.
0: ఈ పరిపూర్ణ ప్రేమ ఒక్క దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు.
1: టోటల్ లవ్ మస్ట్ బి సరెండర్డ్ ఓన్లీ టు గాడ్ అండ్ నో వన్ ఎల్స్.
0: అదే పెడమార్గం పట్టిపోతుంది.
1: బట్ వీ పుట్ ఇట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే.
0: ఎంత పాత్రను అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ సో విల్ బి ద మెజర్ ఆఫ్ వాటర్ యు కలెక్ట్.
0: చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని
1: ఇట్ మే బి ఎ స్మాల్ ట్యాంక్ ఆర్ ఎ వాస్ట్ ఓషన్.
0: కడ

0: You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny.
1: ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యాక్షన్ షుడ్ బి డన్ అండర్ సర్టెన్ లిమిట్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే, మనుష్యుడు కర్మ చేత కట్టబడ్డాడు.
0: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: అందుకోసమనే అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ అస్ స్ట్రిక్ట్లీ, వాంట్స్ అస్ టు
1: అబ్జర్వ్. జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదు.
0: We should never neglect, or we should never be negligent or careless.
1: Kanuka ati jagrataga mee jeevithanni valuable ga anega viluvainatundi ratiga teechididdukoni samajamloka gauravam maryadalu penchukondi.
0: Therefore observe every care and earn the repute in the society.
1: Vibhojinchinatvanti guruvulaku nivasam ichinatvanti yokka college ki tagina satkirtini tevali.
0: You should bring a good name to your parents and to the teachers and to the institution, the college, various
1: money institute lopal e naya paisa kuda mem teeskovatam ledhu.
0: In our institute we don't collect even single naya paisa.
1: Lakshaladi biddalanta kuda nu uchavuthunu cheppinchi chakkaga aanandanga indaku pamputunnamu.
0: Lakhs of children, students are trained, educated
1: here.
0: What
1: is tuition fees gaani?
0: No tuition fees.
1: Laboratory fees gaani?
0: Laboratory fees.
1: Games fees gaani?
0: Games fees.
1: Library fees gaani?
0: Library fees.
1: Examination fees gaani?
0: Examination fees.
1: Edi kudanu ledhu.
0: Nothing whatsoever.
1: Ekkada undi ee prapanchamlo?
0: Where
1: ఎక్కడికి వెళ్ళినా వేలకు వేల కట్టాలి చదువుకోవాలి.
0: ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు పే థౌసండ్స్ అండ్ థౌసండ్స్.
1: ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఈస్
1: రాబోయే ఐదేళ్లకు తగినంత కూడా ఇప్పుడే ఒక 20,000 కట్టాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఈస్ బోర్న్ సీట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: ఇలాంటి చదువులు నిజమైన చదువులా?
0: కెన్ యూ కాల్ ఇట్ ట్రూ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు. ప్రేమతో హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్
0: అందించేటువంటి
1: ప్రదేశము ఈ ప్రశాంత నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్. ప్రశాంతి నిలయం ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ థింగ్స్ ఆర్ టాట్ విత్ లవ్ కనెక్షన్ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు.
0: బట్ ఫూల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: నిజంగా మీరు బయట ప్రదేశంలోకి చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధ గురి అయ్యేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యూ స్టడీడ్ అవుట్
1: ఎంత ధనం వ్యయం చేయవలసి వస్తుందో.
0: యూ మస్ట్ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్
1: మనీ. ఎన్ని విధమైనటువంటి వరీస్ కంత వాళ్ళు గురి అవుతారు.
0: అండ్ యువర్ పేరెంట్స్
1: ఆ కాలేజీలో స్ట్రైక్ అయినప్పటికీ తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ స్ట్రైక్స్
1: మా పిల్లవాడు ఉంటాడు, ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో ఎంతో వాళ్ళు భయపడుతుంటారు.
0: వెన్ వన్స్ దేర్ స్ట్రైక్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్ యువర్ పేరెంట్స్ ఆర్ వరీడ్.
1: భయానికి అవకాశమే లేదు.
0: బట్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఇస్ నో ఫియర్.
1: ధైర్యము,
0: దాట్ ఈస్ ద కరేజ్.
1: ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్?
1: ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ కరేజ్.
1: కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి.
0: సో యూ హ్యావ్ టు కీప్ అప్ దట్
1: ఆ గుడ్నెస్ ఏ గాడ్నెస్
0: అండ్ దట్ వెరీ గుడ్నెస్ బికమ్స్ గాడ్నెస్ లేటర్.
1: కనుక దైవత్వాన్ని ప్రేమించండి.
0: సో లవ్ గాడ్.
1: దైవంకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్.
1: ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి.
0: అండ్ డెవలప్ లవ్.
1: దాని సరైన మార్గంలో ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: ప్రేమ ముదిత మనసే

కారణ జన్ములైన కైక మందరలను, విచ్ మీన్స్ దీస్ టూ క్యారెక్టర్స్ కైక అండ్ మందర ఆర్ యాక్చువల్లీ ద క్యారెక్టర్స్ చోజన్ బై గాడ్. దే హావ్ టేకెన్ బర్త్ ఓన్లీ టు విత్ ఎ పర్పస్. కఠినముగా చిత్రించుట పాడిగాదు కదా. ఇట్ ఈస్ నాట్ వైజ్ ఆన్ ది పీపుల్ టు పోర్ట్రే దెమ్ యాజ్ ఇవిల్ క్యారెక్టర్స్. సాయిరాముడు చెప్పిన మాట, ప్లీజ్ లిసన్ టు ద వర్డ్స్ సెడ్ బై స్వామి సాయి. సాదరముగా వినుడు, లిసన్ విత్ పేషెన్స్. సౌఖ్యం అందగలరు, యు విల్ అటైన్ పీస్. ఎట్ ద సేమ్ టైమ్ యు విల్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్, ఇట్ డోంట్ జస్ట్ 20 seconds ఆర్ 30 seconds, బట్ ఇట్ కన్వేస్ వాట్ హ్యాపెండ్ ద ప్రీవియస్ డే. And then finally, a situation came where the two songs which he narrated are straightforward. One is, Swami has narrated saying that one song should be treated as though when the people in Mithila, when they came to know that Rama is going to get married to Sita, with their joy they sing. So Swami said, that is how the connector you need to give in the story. Another song is how the people in Ayodhya are feeling happy that Sita is getting married to Rama. So one song goes like this.

0: రారే చూడగ పోదము. దిస్ ఈస్ ద సాంగ్ స్వామి సైడ్. దిస్ ఈస్ హౌ ద పీపుల్ ఆర్ హ్యాపీ ఇన్ అయోధ్య, అండ్ వెన్ దే ఆర్ కమింగ్ ఆన్ దేర్ వే దే హ్యావ్ సంగ్ దిస్ సాంగ్. దిస్ ఈస్ వన్ సాంగ్, ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ ఐ సెడ్. సో టు ఇన్సర్ట్ ఇన్ ద స్టోరీ ఇట్స్ వెరీ సింపుల్. ద సెకండ్ సాంగ్ ఈజ్ ఇన్ మిథిల, దే ఆర్ సింగింగ్
1: కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి చూచువారలకు చాల పుణ్యమట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భాగ్యము భాగ్యము భేదము లేదట భక్తావేశుల ముక్తిదానమగు కళ్యాణము చూతమురారండి ఇరు భద్రా గోత్రాదీశుల పెండ్లి కళ్యాణము చూతమురారండి.
0: దిస్ ఈజ్ వన్ సాంగ్, అండ్ ద లాస్ట్ లైన్ ఇరు భద్రా గోత్రాదీశుల పెండ్లి కళ్యాణము చూతమురారండి, దట్ లైన్ స్వామి స్పెసిఫికలీ సెడ్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ దట్ బికాస్ వన్ లైన్ బిఫోర్ దిస్ ఈస్ సమ్ అదర్ వన్ లైన్ ఇస్ దేర్ basically, and then Swami said this line also you insert. So in the same tune Swami said this has to come.
2: Yeah.
0: In the previous song the last few lines will Swami says stop it and then sing like an alap, and that alap goes like this.

0: వాడు.
1: దిస్ పర్టిక్యులర్ లైన్, ద ట్యూన్ విచ్ వీ హావ్ సెట్ ఇనిషియలీ, బికాస్ దిస్ పర్టిక్యులర్ సాంగ్ వీ హావ్ కంపోజ్డ్ ఇన్ ద సెన్స్ స్వామి టోల్డ్ యూ త్రీ సెట్ టుగెదర్ అండ్ దెన్ కంపోజ్ దిస్ సాంగ్. సో వీ హావ్ టేకెన్ డిఫరెంట్ బీట్స్, డిఫరెంట్ రాగ్స్ అండ్ దెన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ వీ జస్ట్ మేడ్ లైక్ ఎ ఆలాప్ గివింగ్ ఇంపార్టెన్స్ టు రామా. బట్ దెన్ స్వామి సెడ్ ఇన్ ఇంటర్వ్యూ, రామా గాట్ సమ్ ఇంపార్టెన్స్, ఇట్స్ బికాస్ ఆఫ్ సీత. So Sita word has to be stressed, not Rama's. And then Swami says, go high when Sita word comes and come down when Rama's. So that is what, that intricate he was towards that. So the third song which he has taught us is based on Shiva doing the Tandava. So this is how the song goes. Swami has written this song in late 50s, early 50s.

0: The animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభిష్టమెల్లన సంగు కామధేను వదియ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: Aadhunika yugamuloni manavulu yokka aalochanalu aakashamunaku tagulutunnavi.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: Manavunaku aalochana cheseetundi manasu maatrame kaadu ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు.
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa cheseetuvanti buddhi kudanu okati unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు. ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination and one's ability to put them into practice.
1: ee moodinti yokka ekatvam dwara pavitramaneetundi jnana jyoti kudanu velugutundi hrudayamu nundi.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: Light undinanta matramana, jyoti undinanta matramana, velugu undinanta matramana, prayojanamu ledu.
0: The light will be there, there is this effulgence around it, that itself again is not enough.
1: ఆ వెలుగును ఆధారము చేసుకుని మనము ముందుకు నడచాలి.
0: We must take the support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనము అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it. We are as good as blind.
1: ఒకానొక సమయములో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రమును నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me, I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: having ears but nevertheless deaf because they are not able to listen to the melodious notes that you radiate.
1: Pani pankajamandu paramatma undiyo paadu samsarambu koriraeri.
0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
2: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: దే హ్యావ్ యూ ఇన్ దేర్ హార్ట్స్ బట్ డిస్కార్డింగ్ దిస్ నోషన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దాట్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ దాట్ విచ్ ఈస్ టెంపరీ దాట్ విచ్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్.
2: కేవలము చేతల వలె చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: దే డూ హ్యావ్ ఇయర్స్ యాజ్ బిగ్ యాజ్ యాజ్ ఫిష్ బట్ దే కాంట్ లిసన్ టు ది మెలోడియస్ నోట్స్ దట్ యు ఎమినేట్.
2: ప్రత్యకాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: దే హ్యావ్ ఐస్ యాజ్ బిగ్ యాజ్ కాటన్ సీడ్స్ బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ యూ.
2: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart and such means of cognizing things.
2: ninnu chuche netramulu nee gaanamu vineetuvanti yokka sootramulu ninnu pratishtha cheskogalsinaatuvanti yokka hrudayanni naaku andinchamannadu.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
2: Kanukane sarva matamulu varu kudanu hrudayam aneetuvantidi భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: దట్ ఇస్ వై ఆల్ ఫెయిత్స్ హావ్ డిటర్మిన్డ్ దట్ హార్ట్ ఈస్ ద ఆల్టర్ ఫర్ ద లార్డ్.
2: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: అకార్డింగ్ టు ద హిందూస్ వన్స్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
2: పవిత్రమైన ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: ది ఉపనిషత్స్ డిటర్మిన్ మ్యాన్స్ హార్ట్ యాజ్ ఎ కేవ్.
2: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గుహమును అని చెప్పాడు.
0: వాట్ టైప్ ఆఫ్ కేవ్ ఇస్ దిస్ దాట్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
2: బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: ద బైబుల్ డిటర్మిన్స్ దట్ వన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ కెన్ సీ ద లార్డ్.
2: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్యలో ఉండినటువంటి ఒక స్థానమే మానవుని యొక్క హృదయము అనింది.
0: ది మహమ్మదన్స్ హావ్ డిటర్మిన్డ్ దట్ ఇన్ బిట్వీన్ ద టూ ఫింగర్స్ ఆఫ్ ద లార్డ్ దట్ విచ్ ఎగ్జిస్ట్ ఈస్ వెరీలీ మ్యాన్స్ హార్ట్.
2: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ పవిత్ర హృదయం కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు.
0: అండ్ ద లీడర్ ఆఫ్ ద సిక్స్ సెడ్ దట్ వన్ హూ హ్యాస్ ఎ ట్రూ ప్యూర్ హార్ట్ ఈజ్ వెరీలీ ఎ ట్రూ హిందూ.
2: ఈ విధంగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకుని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: సో ఇన్ దిస్ వే ఈచ్ ఫెయిత్ డిటర్మిన్స్ దట్ వన్స్ హార్ట్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
2: కానీ అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: బట్ దిస్ వెరీ సేమ్ హార్ట్ విచ్ ఫైండ్ సచ్ ఎ వెరీ డిస్క్రిప్షన్ ఇన్ ద ఫెయిత్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ అనదర్ వే బై సాధుస్.
2: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: ది లెర్నెడ్ వన్స్ హ్యావ్ డిటర్మిన్డ్ ద హార్ట్ ఇన్ యెట్ అనదర్ వే.

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వమసి అనేటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్లాలా అని నిర్ణయం చేశారు.
1: దే హావ్ డిటర్మిన్డ్ దట్ ది ఓంకార్ ఈజ్ ద క్రేడుల్. ఇన్ ద క్రేడుల్ ఈజ్ ద బెడ్, ద సాఫ్ట్ మ్యాట్రెస్ ఆఫ్ తత్వమసి. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds, singing a lullaby to the Lord, making him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu daiva mandiramu aneetuvanti satyanni sadhakulu gaadhanga viswasinchali.
1: So the sadhaks should have this conviction that the heart is verily the place, it's verily the temple of God.
0: Inka mahaneeru ee yokka hrudayanni oka kamalamuga viswasistu vacharu.
1: And yet another category of evolved souls determine the heart as a lotus.
0: Buradalo putti maninyapu neelalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it. Yet the lotus remains pure.
0: Idi kevalam urdha dasaku tana yokka mukhamunu vikasimpa chesukoni o bhagavantuda neevu nivasinchutaku nenu siddhamuga untunnanu naa kamalamulo vachi praveshinchamani prarthinchinattuga aakashanni chustuntadi ee kamalam.
1: This lotus also has this feature that all the petals unfold themselves, seemingly turn towards the sun, turn towards God, imploring the Lord to come and stay and reside within itself.
0: Buradalo puttinappatikini buradanu ye matramu taanu cherchukodu.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: Maninyapu jalamulo undinappatikini ee jalamunu kudanu ye matramu taano praveshimpa chesukodu.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: Ee kamalamu manavunaku bodhinchetuvanti yokka pradhanamainatuvanti yokka bodhana idi.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: Ee kalmashamainatuvanti prapancham nandu nee undinappatikini దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయముగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? యు ఆర్ వెరీ మచ్ బోర్న్ అండ్ యు ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ డర్టీ అన్డిజైరబుల్ వరల్డ్. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: Lokamulo goppa vidyavantunu chuchinappudu prati manavudu kudanu gauravistadu.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu సహనము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము.
1: As also when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనము గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: Vidyavantudu kevalamu aalochana chaktini maatrame taanu anubhavinchagaladu kaani aacharana yendu maatram undadu.
1: The educated one is merely given to a high degree of intellectual ability, nothing beyond. He can't experience anything.
0: Aithe ee daya sahana శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: బట్ వెన్ వీ కమ్ అక్రాస్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ ఆర్ పీస్ ఆఫ్ ఫోర్బేరెన్స్, యు నో దట్ హీ ఈస్ ఎక్స్‌పీరియన్సింగ్ ది వెరీ సేమ్ క్వాలిటీస్, సో యు టెండ్ టు లవ్ హిమ్.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ or thought processes without practice following it are useless.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: So the practice wherein it has these thought processes that is worthy of our respect.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: So what is important here is putting into practice what we have learned.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఇట్టి వారికి సాధ్యం కాదు.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: మానవుని యొక్క నడతను మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాము.
1: యూ కెనాట్ గెట్ ఇన్ టు ద హార్ట్ ప్రాపర్ టు నో దిస్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓన్లీ వెన్ యూ సీ హిమ్ హిస్ యాక్షన్స్ హిస్ బిహేవియర్ యూ విల్ డిటర్మిన్ వెదర్ హిస్ గుడ్.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ పుటింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హ్యావ్ లెర్న్.
0: మానవుడు మంచివాడా

0: heart proper to know this answer to this question. Only when you see him, his actions, his behavior, you will determine whether he is good or bad.
1: Kanuka manavunaku acharana adi pradhanamainatundi.
0: So for a particular being, action or practice is necessary.
1: Lord actor anetundi vadu chala goppa vedanti vijnanavantudu.
0: There was one Lord actor who was a great scholar and a Vedantin.
1: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానమును చెందినటువంటి వాడు.
0: He was a man of a high degree of accomplishment in his intellectual capabilities.
1: కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణయందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
0: But such a person as this would hesitate in putting into practice what he has known.
1: ఆచరణలేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగం అయిపోతూ వచ్చింది.
0: సో బికాస్ ది ప్రాక్టీస్ పార్ట్ వాస్ నాట్ దేర్ హిస్ బీయింగ్ క్లెవర్ హిస్ బీయింగ్ ఇంటెలిజెంట్ వర్ బీయింగ్ వేస్టెడ్ అవే.
1: అతనికి 60 సంవత్సరములు నిండుటకు పూర్వము ఒక గొప్ప విందును చేశాడు.
0: నౌ జస్ట్ ఆన్ ద ఈవ్ ఆఫ్ హిస్ కంప్లీటింగ్ 60 ఇయర్స్ హీ హ్యాడ్ ఎ బ్యాంక్వెట్.
1: ఇందుకు అనేక మంది విద్యావంతులు ఈ కరస్పాండెన్స్ అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
0: And to this he invited all these correspondents and all the people of learning of the day.
1: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
0: He had this dinner in their honor.
1: రెండో దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
0: The next day the papers were describing this man thus.
1: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
0: Lord Acton truly is a great person.
1: గొప్ప విద్యావంతుడు.
0: A highly educated person.
1: కాని అతని యొక్క ఆచరణయందు జగత్తునకు సంబంధించినటువంటివి మానవులకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
0: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
1: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
0: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
1: గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
0: Now all these books are not there merely to be accumulated.
1: బైబిల్, ఖురాన్, వేదము, ఉపనిషత్తు, గ్రంథస ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోన దానిని పూజాపీఠం పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు.
0: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
1: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడా మనం మర్చిపోతున్నాం.
0: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
1: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
0: By merely reading them, we cannot really say we have transformed ourselves.
1: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
0: What we have read should be translated into action.
1: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
0: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
1: ఒక పదార్థం మనం జీర్ణించుకునవలనన్న ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
0: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
1: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతియందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
0: Now talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of revelation.
1: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
0: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
1: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికిచ్చింది.
0: This book is very sacred.

0: head. Partake of it, eat it. She handed the book to Solomon.
1: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
0: Then Solomon asked the question, what use if I do that?
1: కడుపులో చేదు నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
0: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
1: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
0: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
1: Anaga pustakamunu bhujinchatam kaadu pustakanni namalatam kaadu ee pustakamulo undinatvanti vishayalanu chakkaga mananam chesi chesi chesi chesi tarjuma chesi chesi danini lopala jeeninchukuneatvanti sthitiki teppinchukovali anaga aacharanalo petteatvanti sthitiki teppinchali.
0: What it means is merely taking the food in a mechanical way with the teeth doing their job and then handing it to the stomach is not enough. Even as you try to go over the contents, try to understand their significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
1: Kanuka ప్రతి మతమునందుండినటువంటి యొక్క గ్రంథములు కూడాను కర్మ సిద్ధాంతముని అధికంగా బోధిస్తూ వచ్చాయి.
0: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
1: ఆచరణనే ప్రధానమైనటువంటి దృష్టికి తెప్పించాయి.
0: They bring everything to this fulfillment of doing something positive.
1: ప్రపంచమంతయు కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది.
0: The entire world is bound to this law of action.
1: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడపటము ఇది ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ ఇన్ సచ్ టైమ్స్ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ యాక్షన్.
1: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
0: అండ్ మియర్లీ రీడింగ్ అప్ థింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ జస్ట్ బై దాట్.
1: భగవద్గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది.
0: ఈవెన్ ఇన్ ద భగవద్గీత దిస్ లా ఆఫ్ యాక్షన్ ఆఫ్ కర్మ
1: వార్తాస్తి కర్తవ్యం త్రిశులోకేశికించిన నానవాప్తమావత్తయం వర్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరమేమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
0: This lesson with regard to the karma was given by the Lord thus, I for my own sake have nothing to do, I don't really have to do anything in this world as such, but then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise, then everything would come to a standstill.
1: లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మనం ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు.
0: The thoughts that come to you from within, unless they find an expression in your actions proper, they might cause you harm.
1: ఆకలి అవుతున్నది.
0: Now you are hungry.
1: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
0: Because you are hungry, your thoughts now go towards
1: ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
0: Thoughts go to food. Now if you don't do the necessary thing to get that food, you'll become ill and sick.
1: దప్పిగా ఉన్నది.
0: Like you're thirsty.
1: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
0: You want to quench your thirst by drinking water.
1: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
0: If you don't make your effort for securing water, you'll become weak and collapse.
1: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్, అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
1: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
0: వాంట్, I want, want. This is love, love that you want.
1: Aithe ee prema etti prema.
0: Now what type of love is this?
1: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
0: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
1: Deenini apeksha ani cheppavachchu.
0: This could be called apeksha.
1: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని, తన యొక్క మనస్సును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవాలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరుచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
0: Once your requirements are centered around things pertaining to God and the other worldly aspect of your existence, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
1: Prema manasunaku sambandhinchinatundi kaadu.
0: This love cannot be equated with the mind.
1: Idi hrudayaniki sambandhinchinatundi.
0: This has a place, a parallel in the heart.
1: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
0: So through the medium of the heart, secure God.
1: దీనికి అనేక విధములైనటువంటి ఆదర్శములు, అనేక విధములైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
0: ఇన్ ఆర్డర్ టు ఇలస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
1: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
0: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
1: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
0: They did not care at all for the worldly aspect of their existence.
1: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
0: All the while their journey was towards the other worldly aspect of their existence.
1: Kani vyavaharika drushtito chuchinatundi oka vyaktulu ee gopikala oka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
0: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis' devotion.
1: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వం కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
1: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
0: Now if you want to take a look from your angle, could Prahlada have overcome all the difficulties that he was subjected to?
1: ఎటువంటి బాధలు?
0: What were the types of difficulties he had to undergo?
1: మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునందే.
0: He braved up to difficulties which no ordinary person can possibly do, and this at a young age.
1: తన్ను నిజాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికిన్ పన్నగసాయి ఓ ధనుజ భంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
0: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
1: Itani prema, itani bhakti prapattulu, praaptuta sambandhamainatuntiviye ayi undina, ee badalaku kannu neeru kavali kada?
0: Now,
1: baaludu kabatti bhayakampa sametudu kavali kada?
0: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
1: Kaadu, kaadu. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠయి ఉంటున్నాడు.
0: No, because in his love there was Narayana installed.
1: నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
0: And there was a name of the Lord dancing on his lips.
1: నఖశిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
0: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and
1: existence. కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకు ఏమాత్రం కూడా కనిపించలేదు.
0: That is why he did not give room for any grief on the part of these this body.
1: తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావం ఏ రీతిగా లభ్యమవుతుంది?
0: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
1: కనుక తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
0: హీ వాస్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ without giving a room for any of these worldly anxieties and fears. This is the nature of a true love, born of a true love.
1: ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This pure and total love is born from the heart of the lotus.
1: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక పెట్టరాదు.
0: So there should not be any comparison made between the worldly love and love centered on God.
1: ఇంకా గోపికలు చూస్తాము అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
0: There is this example of the gopikas. The mothers-in-law were cruel to the extreme, wanting to goad them and wanting to trouble them. The husbands, for their part, were sharpening their knives so as to inflict grievous wounds on them. But these gopikas were steady, unruffled, calm and full of poise, because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
1: Veeru kudanu kevalam prakruta sambandhamainatunte premake sambandhinchinari varai undina ee vidhamainatunte yokka baadalanu varu sahinchagaligetunte vara.
0: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
1: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
0: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
1: స్త్రీలు విద్యాహీనులు.
0: Now these people are ordinary women folk, devoid of any education.
1: ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
0: Narada also was given to describe the hearts and minds of these gopikas as one of being pure, where only the Lord resides.
1: Kanuka manam matalato cheppetunte vishayalanu hrudayamato manamu aacharinchutaku prayatninchinappude ee pravartana ee nadata sariyainatunte yokka margamunu anusaristundi.
0: So the words that we utter through the medium of the thoughts, if the heart were to follow in terms of practice, then there is a meaningful combination.
1: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానమును చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
0: There was a person who was doing this ఆరాధన, worshipping the Lord to his family deity, and he was doing these in a very religious way.
1: ఒక రైతు తన పొలమును చక్కగా దున్ని దుక్కు చేసి ఎరువు వేసి నీరు కట్టి చక్కని పంటను పండించుకుంటాడు.
0: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
1: కాని భక్తుడు తన హృదయ క్షేత్రానికి కర్షకుడు.
0: Now a true bhakta, he is the cultivator of his heart.
1: తన హృదయమనేటువంటి భూమిని ప్రేమతత్వమనేటువంటి జలమును కట్టి సాధన అనేటువంటి కలుపులు వేసి నామము అనే బీజమును నాటి దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెని కట్టుకుని కాపాడుకున్నట్టుకు ప్రయత్నించాలి.
0: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana. Sow the seed of the name and build the fence of discipline.
1: అప్పుడే ఈ సాధకునికి ఆనందం.
0: Only then will the sadhaka get ananda.
1: ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు సంబంధించినటువంటిది కాదు.
0: This ananda that he will get thus is something which is beyond description. It is pertaining to God, not the ordinary ananda.
1: కాని ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
0: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వి డు take up this task of attaining scholarship, read up scriptures, but the sadhana as well, the transformation of the heart is not forthcoming. That is the most important thing.
1: హృదయ పరివర్తన జరగక హృదయ పరిశుద్ధం కాక హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
0: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see.
1: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
0: Every person should make an effort to translate his thoughts into action.
1: మానవుడు ఒక్క పద్యమును వ్రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
0: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
1: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
0: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the content and spirit of the song.
1: తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిది హృదయం.
0: It is the heart which plays this role of making you fully immersed in the song.
1: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
0: God resides in the heart. He is one with your heart.
1: భాష్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
0: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
1: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
0: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ, కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
1: ఈ కన్నీటి కారుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
0: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
1: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడు ఆ మానవుడు.
0: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్.
1: పురందర దాస్ చెప్పాడు.

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka manamu ee kannulu pettukoni jagattunanta chustunnamu enta kalamu chustunnamu puttinappati nunchi gitti enta varaku chustunnamu choocheyadaniki inka trupti teeraledu emi chustavu munduku enta sepu choochinappatiki choochina danne choodali.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకు అభివృద్ధి కాలేదు.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: కాని మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: ఆనాడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: That which has to be seen, when you see it, then you
1: have peace. దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: That which you should secure, once you have secured, then you have peace.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: That which you have to experience, when you experience it, then you have shanti or peace.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్ పీస్.
1: దీనిని పురస్కరించుకునే ఉపనిషత్తులు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంట్రుత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రుత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఇస్ ఎ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Sambandhamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్, బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యు హావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్, దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్, బట్ సైడ్ బై సైడ్ యు హావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్తంతా కూడాను అంధకార బంధనమైనటువంటి యొక్క ఈ అజ్ఞానం అనే దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలోకి వణిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్, ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యుర్మా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యుర్మా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: Idi krushinchetvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam kattakadapatiki mattiga maareetvantide,
0: one day it becomes one with mud or clay.
1: Ee maranamu dehamunake kaani aatmanaku ledu. Dehamu panchabhautikamu.
0: So this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudunu,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: Kanutimpaga dehiga chaavu puttukal moha nibandha bandhanana mudralu levu.
0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: నిజంబు చూడా ఆ దేహియే దేవదేవుడు.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు.
0: Such a lasting one resides in the body, so he is called Dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: Because he resides in the heart, he is called Dehi. He resides in the body, he is called శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకనే ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: He is the Paramatma himself. He is in the body as the Atma.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing puja and such things.
1: ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలు అన్ని కూడాను ఆధ్యాత్మికములు అనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your leading a spiritual life.
1: ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది.
0: This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this adhyatmika consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But ఆత్మ transcends these limitations. He's a
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూప తత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies below.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you will be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్ అవర్
1: జర్నీ. ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయంలో చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనం జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధి పోషించుకునే నిమిత్తం ఉపయోగ పెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly upbringing.
1: కనుకనే సకల మృగమునందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these beasts doing with it? To get
1: food
0: and minimum
1: comforts.
0: They too have to have sleep, they too have to have food, they have hunger that
1: saturates
0: them. Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజ్ సెడ్ దట్ దిస్ ఐడియా ఆఫ్ స్లీప్ హంగర్ ఫుడ్
1: జ్ఞానేన శూన్యః పశుభిః సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది. ఇదియే నిజమైనటువంటి జ్ఞానతత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన. This higher knowledge, this alone can lead him on further in this journey of his.
1: Vartamanam matrame telusunu kani pasivuku bhavishyattu ye matramo teliyadu.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: Kani manavuni yokka drishti yandu jeevitam nandu vartamanamunu pradhanamainatuvanti lakshyamlo pettukovali.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానము.
0: What has transpired, the present is the result of that.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: So once you take care of the present, you are taking care of the future also.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములు చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, తత్వమసి అహం బ్రహ్మ, and try to expound the logic behind them to others.
1: కాని దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా?
0: While this is the case, are we prepared ourselves to put them into practice?
1: దీనిని అనుసరించుకుని వేదమునందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
1: Cheputa sulabhambu cheyuta kashtam.
0: To say is easy, to do is difficult.
1: Dhatakaina vani tatakaina annaru.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: Karanam emiti?
0: The reason?
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
0: టు డూ ఎ థింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్ ధన్యుడు
1: అవుతారు.
0: హీ సర్టన్లీ బికమ్స్.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృతిక సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: existences. మన భక్తి ప్రవర్తులు అంత పవిత్రమైనట్టుగా లేవనే మనకు దృఢమవుతుండాలి.
0: సో బికాస్ దిస్ ఈస్ ద కేస్ విత్ రిగార్డ్ టు ద మైండ్, వీల్ హ్యావ్ టు కంక్లూడ్ దట్ అవర్ డివోషన్ అండ్ ఫెయిత్ ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దే ఆట్ టు బి.
1: కష్టములు కలిగినా ఎట్టి దుఃఖములు సంభవించినా ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికీ మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి.
0: వాట్ ఆర్ బి ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అండ్ డిఫికల్టీస్ దట్ వి మే కమ్ ఫేస్ టు ఫేస్ విత్, వి షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: మన జీవితమంతా కూడాను స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థములో మునిగి తేలుతుంటున్నాము.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది చేసినా కూడాను అన్నింటికి వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: He is coming to overcome us. And when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్, దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్. యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: టు బి సెల్ఫిష్ యూ షుడ్ రిగార్డ్ యాజ్ వన్ ఆఫ్ యువర్ మిస్ఫార్చ్యూన్స్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: దేర్ ఇస్ దిస్ సేక్రెడ్ ఎంటిటీ ఆఫ్ ద డివైన్ వెరీ మచ్ ఇన్ యువర్ హార్ట్ బట్ వీఆర్ నాట్ కాగ్నిజెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ రాదర్ వి గో అవుట్వర్డ్ అండ్ స్టార్ట్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ థింగ్స్ విచ్ గివ్ అస్ గ్రీఫ్ అండ్ సారో.
1: హీన జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వములు కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
1: దైవత్వానికి దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతియేలా.
0: You only have to ask for it and whatever you ask the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: అడిగిన పాలిచ్చు కామధేనువి ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: యూ ఓన్లీ హ్యావ్ టు ఆస్క్ అండ్ ద కామధేను ద సెలెస్టియల్ కౌ విల్ గివ్ యూ మిల్క్. వై బై ఎ కౌ అండ్ సీక్ మిల్క్.
1: ఈ విధంగా మనము కేవలము ముద్ద ఖర్జూరమును చేతి ఉంచుకొని చింతపండు కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands but you going for something which is utterly tasteless.
1: ee laukika jagattunandu manam anubhavincheetundi sarva sukamulu kodanu chanabanguralu.
0: And what you seek in this world are fleeting and transient.
1: idi munmundu manaku aneka vidhamainatvanti yokka asakhyanni kontha asantruptini kodanu kaligistundi.
0: Gradually these what you are trying to seek in the world will
1: ee asantrupti అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిసాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ దట్ మూమెంట్. దానికి
1: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సాత్రతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిసాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్యబోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్ అవేక్ స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నీ మేలుకో.
0: Awake from this ignorance.
1: నీ ఆలోచనలు సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: Andarni trupti parichetvanti yokka shakti manavulu yandu undadu.
0: Man is not given to a state where he can please everybody.
1: Kanuka కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంచెం గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్ ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: Embodiments of love. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us been?
1: అయితే ఈ ఫలితం కోసం మనం ఏమాత్రం కూడాను అరులు జాచి కాచుకోరాదు.
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: ఇది నా కర్తవ్యము. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యు షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: ఎక్కడ పుట్టే నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికి నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ నా ప్రయాణము ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభము.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టమని చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: Sai, which has become yours, make the fullest use of him. Don't waste him away. Don't waste it away.
1: పట్టీసుని ఈ పాద సేవ చేయండి.
0: Once it goes, you never can secure the service of the Lord thus.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: బుద్ధులన్ని తీర్చుకోండి కర్మం.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
0: Let your own intellect function and what your intellect decides, hold firmly on to that realization.
1: Manamu itharulaku banasalu kaaradu.
0: We don't have to become slaves to others.
1: Mana vicharana shaktito mana satyanni manamu vicharana cheyali.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: వన్స్ వీ డిసైడ్ దస్, ట్రై టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఇది కేవలము క్షణమునకు పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పెట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: ఇఫ్ దిస్ రిజాల్వ్ వర్ టు బి లైక్ ది మ్యాడ్ హాపింగ్ మంకీ, యువర్ లైఫ్ ఆల్సో వుడ్ బికమ్ ఎ రెస్ట్లెస్ వన్.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: సో ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ సారో ఆఫ్ యువర్స్ ఆర్ యువర్ ఓన్ మేకింగ్.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: And what has to be done, he himself will do.
1: దీనినే శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: This is what is called surrender.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: The ananda that you will get through this process of surrender, you cannot secure through any other
1: means. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow, I'll experience ananda. Understand this.
1: నసుఖార్ లభ్యతే సుఖమని సుఖము నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ ద
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషముతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ ఎ life of comfort and joy. It is not possible, it is not proper.
1: ఈ సుఖమా నిజమైనటువంటి సుఖము?
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు
0: oh mind determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అంటే నాకు ఆనందం ఉంటుండాలి.
0: Your proximity, your nearness is what I want. In that I'll secure ananda.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్, దట్ థాట్ ఇన్ టర్న్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అపాన్, వన్స్ యూ అరైవ్ అట్ ద రిజల్ట్ ట్రైంగ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: హీ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్ వన్ who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏ మాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు మీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: And he will make it a radiant,
1: హృదయమే తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart, your heart will become him.

0: ஓம் ஸ்ரீ சாய்ராம். பரிபூர்ண பிரேமாவதாரி, திவ்யமைன சவ்யமைன பவ்யமைன கலியுக அவதாரி பகவான் ஸ்ரீ சத்யசாய் பாபாவாரி திவ்யஸ்ரீ சரணாலவிந்தக்கு ஹிருதயபூர்வக பிரணாமாலு சமர்ப்பிச்சுக்கிட்டுனான். சுவாமி, ஈரோஜு தம திவ்ய அனுகிரக ஆசிஸ்லதோ சத்யசாய் சேவா சமஸ்தலு ஆதிலாபாத், நிர்மல், கொம்ரமி, ஆசியாபாத் மரு மன்சிரால் ஜில்லா நுண்டி பலு கிராமல் நுஞ்சி ஜில்லா மரு சமிதி சமன்வயகர்த்தலு பால விகாஸ் குருவலு யுவத பஜன மண்டலி கன்வீனர்லு மரு நூதன பக்தலு தம தர்சனார்த்தமை சுமாரு 1800 மந்தி மீ சாய் குல்வந்த் சபா மண்டபம்லோ வேஞ்சேசி உன்னாரு. சுவாமி, அந்தரிக்கி தம திவ்ய அனுகிரக ஆசிஸ்லு பிரசாதிச்சமனி பிரார்த்திஸ்துனான். சுவாமி, அந்தர்ஜாத்திய புண்ணியக்ஷேத்திரமான ஈ புட்டபர்த்தி புண்ணியபூமிலோ அனுபவ மீ திவ்ய பாதஸ்பர்ஷத்தோ புனிதமைந்தி. சுவாமி, ஏ பூர்வஜன்ம புண்ணியமோ எண்ணி ஜென்மல சுகிருத பலமோ காது காது சுவாமி, கேவலம் அபாரமேன மீ அனுகிரக வல்ல மாத்திரமே தேவதலு கூட துர்லபமைன மீ திவ்ய தர்சன பாக்யாన్ని மாக்கு நித்யம் பிரசாதிச்சாரு. சுவாமி, மீ பேருதோ பரமபவித்திரமேன ஸ்ரீ சத்யசாயி சேவன் ஸ்தாபிச்சி தானி துவாரா சேத்துலதோ சமாத சேவ சேசுக்குண்டு நோட்டிதோ பகவன்நாம சபனு பலுகுது மனசுலோ மீ திவ்ய ரூபாన్ని தரிசிச்சுக்குண்டு மா ஜீவிதாலனு சபலம் சேசுகொனி மார்க்காన్ని பிரசாதிச்சின மீக்கு சதகோடி நமஸ்துலு. சுவாமி, நேனுண்டக மீக்கு பயமேல அன்ன மீ அபயப்பிரதம் அடுவுலந்துன்ன ஆகாசமந்துன்ன பல்லையந்துன்ன பட்டணமந்துன்ன மரோடு சாயு நின்னு மதினி எப்படு அன்ன மீ வாக்தானம் நிரந்தரம் மா ஹயாலோ மார்முழுகுது மம்மலு சதா சன்மார்க்கம் நடிப்பிஸ்துன சுவாமி. சுவாமி, மீ விசேஷ அனுகிரக ஆசிஸ்லதோ உம்மடி ஆதிலாபாத் ஜில்லாலோனி ஆதிலாபாத், நிர்மல், மன்சிர்யால் மரியு பைன்சா பட்டணாலோ கத கொன்னி சம்வத்சராலுகா ஹாஸ்பிட்டல்க்கு வச்சே பேஷண்ட் யொக்க சாயகுலகு நித்ய அன்னப்பிரசாதான்னி அந்திச்சடம் ஜருகுது. சுவாமி, முக்கியங்கா ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో గత 14 సంవత్సరం నుంచి దాదాపు 20 లక్షల పైగా పేషెంట్ సహాయకులకు అన్నప్రసాదం అందించడం జరిగింది. దాదాపు మొత్తం 4 పట్టణాల్లో ఈ సంవత్సరంలో దాదాపు 30 లక్షల మంది పైగా అన్నప్రసాదాన్ని అందించడం జరిగింది. స్వామి స్వామి అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని భైంస పట్టణంలో గత 2 సంవత్సరాల నుంచి నడవలేని వయోవృద్ధులకు వారి ఇంటి వద్దనే 2 పూటల అన్నప్రసాది అందించడం జరుగుతుంది. స్వామి స్వామి అదేవిధంగా కొమరంభి ఆసాబాద్ జిల్లాలోని కోటాల గ్రామంలో ప్రతి సోమవారం జరిగే సంతలు చాలా పేదవాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ అక్కడ మీ యొక్క అన్నప్రసాదాన్ని దాదాపు 500 మందికి గత 2 సంవత్సరాల నుంచి అందజేయడం జరుగుతుంది. స్వామి స్వామి వేసవి కాలంలో చలివేంద్రాలు స్థాపించి నీటి దహార్తిని తీర్చే ప్రయత్నం చేస్తున్న స్వామి ఈ కార్యక్రమం భాగంగా మంచిర్యాల జిల్లాలోని నెన్నెల్ గ్రామంలో 16 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి సాయి సుజలా సర్వంత్ కింద ఇప్పటికీ గ్రామస్తులందరికీ మంచినీటి అందజేయడం జరుగుతుంది. స్వామి స్వామి విద్యార్థులలో మానవతా విలువలు పెంపొందించడానికి గత 4 సంవత్సరంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం వ్యాసరచన పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 30,000 మంది పాల్గొన్నారు. స్వామి స్వామి మీ అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఉమ్మడి జిల్లాలో నిర్మల్ జిల్లాకు 3 గోల్డ్ మెడల్స్ మరొక సిల్వర్ మెడల్ వచ్చింది. స్వామి ఇదంతా మీ అనుగ్రహ ఆశీస్సులతో మీ ఈ కార్యక్రమంలో ఇంకా వచ్చే రాబో సంవత్సరాల్లో ఈ మానవతా వల్లని విస్తృతంగా విద్యార్థి లోకంలో తీసుకెళ్లడానికి మొత్తం అర్హులైన విద్యార్థుల నుంచి అందరి చేత వ్యాసరచన పాల్గొనే చేస్తామని ప్రార్థిస్తున్నాను. స్వామి స్వామి అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా సాయి జనని కార్యక్రమం చాలా ఉద్రేకం తీసుకున్నాం. స్వామి మా ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమం కింద ఆదివాసులకు విస్తృతమైన మెడికల్ సేవలు అందజేయడం జరుగుతుంది స్వామి. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మందిరంలో గత కొన్ని సంవత్సరాల నుండి వారానికి 2 సార్లు హోమియోకృతి నడిపించి పేషెంట్లకు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది స్వామి. అదేవిధంగా స్వామి, మంచిర్యాల జిల్లాలోని లక్ష్మీపేట సమితి నందు ప్రతి సంవత్సరం 10వ తరగతి గ్రామీణ విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహిస్తూ ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది స్వామి. స్వామి, ఒక చిన్న ఘటన, ఇది నా వ్యక్తిగత సంబంధించినటువంటిది. అది 2012 సంవత్సరము నేను ఒక బ్యాంక్ అధికారిగా మిర్యాలగూడ పట్టణం పనిచేస్తున్నాను. ఆఫీస్ పని నిమిత్తమై నేను, మా భార్య, మారుతి 800 కార్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం స్వామి. సమీపంలో రామోజీ ఫిలిం వచ్చేవారికి మేము నడుస్తున్న కారును బలవంతమైనటువంటి 20 టన్నులటువంటి లారీ యాక్సిడెంట్ చేసింది స్వామి. మా కారు ఒక్కసారి 3 ఫీట్ల పైకి లేచి డివైడర్ మధ్యలో పడ్డది. నేను శుభకల్పాను స్వామి. మా భార్య, స్వామి స్వామి స్వామి రక్షించండి ప్రార్థించింది స్వామి. ఒక 10 నిమిషాల తర్వాత అక్కడ చూస్తే మాకు ఒక్క చిన్న గాయం కూడా తెలియదు స్వామి. ఇది ఇంతకన్నా అద్భుత జరిగింది. ఈ పునర్జన్మ మీరు ప్రసాదించి స్వామి. ఆ రోజే మా భార్య భర్తలు డిసైడ్ అయిపోయింది స్వామి. మా శిష్య జీవితం అంతా స్వామి పాదాలు తిరగడతామని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాం స్వామి. స్వామి స్వామి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులందరికీ మీ అనుగ్రహ ఆశీస్సులు అందించి మీ చేతిలో సమర్థవంతమైన పరిక్రమం తీర్చిది శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సేవలు చేసే మహాభాగ్యాన్ని శక్తులను ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై సాయిరాం.
1: యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శవన మంగళ నమధేయ లోకస్వరూప ఆపన్న భక్తి జనార్తి వికండన దీక్షి లోకాధార తీర్థపాద విశ్వోర్భవస్థితి విలయ కారణభూత సంతతానంద శశ్వత్ విలాస వినుత మందార గుణహార వేదశీల ప్రణతవత్సల పద్మాక్ష పరమపురుష ఓ కమలాక్ష ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర ఓ కవియోగి వంద్య ఓ సుగుణోత్త మనోహర ఓ శరణాగతమరనోకః ఓ సత్యసాయీశ్వర నీకు మొక్కెదన్. స్వామి, మీరు తమ దివ్య అవతార లక్ష్యాలను అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు అంటూ యుగధర్మ పద్ధతులు విగలితమయ్యుండ నయమార్గమున తిప్పి నడుపు కొరకు అంటూ తెలియజేశారు. ఈ అవతార లక్ష్యంలో ముఖ్య భూమిక పోషించినటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థలను స్థాపించి వాటి ద్వారా సేవలను, భజనలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయమని స్వామి సూచించారు. అయితే ఇవే ఎందుకు? ఒకసారి ఒక వైద్య బృందంతో మాట్లాడుతూ మీరు కేవలం శరీరానికి వచ్చినటువంటి పైపై రోగాలను మాత్రమే నయం చేయగలుగుతారు, కానీ భవసాగరం వల్ల వచ్చేటువంటి అతి సూక్ష్మ రోగాలను నయం చేసేటువంటి వైద్యుణ్ణి నేనే అని స్వామి సూచించారు. అసలు ఆ భవసాగరం అందించేటువంటి రోగాలు ఏమిటి? స్వామి సత్యసాయి సేవా సంస్థల ద్వారా సేవలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎందుకు చేయమన్నారు? ఈ ప్రశ్నలకు జవాబుగా కూర్చున్నటువంటి ఈ నాటికనే చిత్త రోగానికి చికిత్స ఎక్కడ? స్వామి, ఈ నాటికను ప్రేమతో మీ పాదాల చెంత నిలుపుతున్నాం. స్వీకరించండి ప్రభు. జై సాయిరాం.

ఆయన రమేష్ గారు, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. నేటి సంవత్సరం ఆయనకొక మహాత్ముడు కనబడి 7 రోజుల్లో నీ కాళ్ళు పోతాయని చెప్పాడు. ఆ ప్రారబ్ధ కర్మ నుండి కాపాడుకునే మార్గం చెప్పటానికి నారద మహర్షి స్వయంగా వచ్చారు. అయితే తనకు డబ్బు పలుకుబడి ఉందని, ప్రారబ్ధ కర్మ ఏమీ చేయలేదని గొప్పలు చెప్పి తన ఆఫీసు వారిని వచ్చే విపత్తు నుంచి కాపాడమన్నాడు. వారు కష్టం అన్నారు. మరుసటి రోజు రాబోయే విపత్తు నుండి కాపాడమని డాక్టర్లను కలిశాడు. కాలు పోతే కృత్రిమంగా కాళ్లు పెడతాం కాని జరగబోయే విపత్తు నుంచి కాపాడలేమని వారు ఖరాఖండిగా చెప్పారు. ఆ విధంగా బ్యాంకర్లను, ఇన్సూరెన్స్ వారిని, ప్రజాస్వామ్య పాలకులను, ప్రాణ స్నేహితులను, చివరికి తన కుటుంబ సభ్యులను కాపాడమని ప్రాధేయపడ్డాడు. అందరూ మా వల్ల కాదు అని చెప్పారు. తాను భయపడే 7వ రోజు రానే వచ్చింది. ఇక చేసేది ఏమీ లేక నారద మహర్షి ప్రోద్బలంతో దగ్గర ఉన్న సత్యసాయి సేవా సంస్థలో జరిగిన సేవలలో, భజనలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఇచ్చిన సమయం గడిచిందని, తన కాళ్లు పోక ఇక తప్పదని భయంతో పడుకున్నాడు. నిద్ర మధ్యలో కాళ్లు పోయాయని పీడకలకని అరవటం మొదలుపెట్టాడు. నారద మహర్షి ఆయన నిద్రలేపి పోవాల్సిన కాళ్లు దైవ అనుగ్రహంతో కలలో పోయాయని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నాడు. అతను సత్యసాయి సేవా సంస్థలో చేసిన నిస్వార్థ సేవల వలన, ప్రేమపూరిత భజన వలన, ఆధ్యాత్మిక కార్యక్రమాల వలన భగవంతుని అనుగ్రహం పొంది ఎవ్వరూ ఆపలేని ప్రారబ్ధ కర్మ నుంచి బయటపడ్డాడు అని నారద మహర్షి తెలియజేశాడు. ఇది నిరుటి సంవత్సరం రమేష్ కథ. ఇక ఆనాటి నుండి నేటి వరకు సత్యసాయి సేవా సంస్థల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే అతనికి కలిగిన కొన్ని సందేహాలను తీర్చడానికి ఈ సంవత్సరం కూడా నారద మహర్షి వచ్చారు. ఇక ఆ సందేహాలు ఏమిటి, వాటిని నారద మహర్షి ఎలా తీర్చారో ఇప్పుడు చూద్దాం.

0: సాయిరాం సాములు, బాగున్నావా?
1: నారాయణ నారాయణ, చాలా బాగున్నాను నాయన. నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే.
0: అవును స్వామి, సామిని నన్ను కనెక్ట్ చేసి కరెక్ట్ సంవత్సరమైంది. అప్పటి నుండి నేను స్వామి సంస్థల సేవ చేసుకుంటా ఫుల్ ఆనందంగా.
1: చాలా సంతోషం నాయన.
0: కాని స్వామి, నాది కొంచెం డౌట్ స్వామి.
1: అడుగు నాయన, నిస్సంకోచంగా అడుగు.
0: స్వామి, స్వామి సత్యసాయి సంస్థల సేవలు, భజనలు, ఆధ్యాత్మిక సత్సంగాలు చేయమన్నారు కదా, మరి గివ్వే ఎందుకు? సేవలు చేయనీకి వేరే సంస్థలు కూడా ఉన్నాయి కదా, మరి ఈ సత్యసాయి సంస్థనే ఎందుకు?
1: ఆహా, చాలా చక్కని ప్రశ్న నాయన. స్వామి ఈ సంస్థలో సేవలు, భజనలు, ఆధ్యాత్మిక సాధనలు చేయమని చెప్పటానికి ఒక చక్కని కారణం ఉంది.
0: అంటే స్వామి, నా ఉద్దేశం ఏంటంటే, స్వామి ఈ సేవలు భజనలు కాకుండా ఇంకేమన్నా చేయమని కూడా అనొచ్చు కదా, మరి గివ్వే ఎందుకు చెప్పిండు?
1: అర్థమైంది నాయన. నాకు ఒకటి చెప్పు, ఇక్కడ ఇన్ని వందల మంది కూర్చొని ఉన్నారు కదా, మరి వీరిలో ఏ ఒక్కరికైనా శరీరంలో రోగం రూపంలో కాని, మనసులో అలజడి రూపంలో కాని, కుటుంబంలో కలహం రూపంలో కాని, డబ్బులో ఇబ్బంది రూపంలో కాని, ఉద్యోగంలో ఒత్తిడి రూపంలో కాని, సమాజంలో అవమానం రూపంలో కాని బాధలు లేకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా?
0: బాధ లేనోళ్ళుండురా, ఎందుకుండరు స్వామి? మస్తు మంది ఉంటారు. సతీష్ కి లేదు, ఆ సతీష్ కి డబ్బు లేదని మస్తు బాధ ఉంటది. ప్రకాష్, ప్రకాష్ గంత సేవ చేసుకుంటాడు గాని ఆ ఎమ్మెల్యే అయితలేడని మస్తు కోరికుంటది, బాధపడుతూనే ఉంటాడు. మా బావకి కరెక్ట్, మా బావ కూడా అలా కొడుకుకి ఎంబీబీఎస్ సీట్ అత్తలేని బాధపడుకుంటూనే ఉంటాడు. ఏమో స్వామి, నిజంగానే బాధ లేనోళ్ళు ఉండరు కావచ్చు, ఇంపాసిబులే స్వామి. మరి సన్యాసి ఉన్నాడు కదా స్వామి, ఆయనకైతే ఏం బాధలు లేవు కదా.
1: ఆయనకు భగవంతుడు కనిపించట్లేదని బాధ నాయన.
0: అబ్బా, ఏ గట్లయితే బాధ లేనోళ్ళు ఉండనే ఉండరు స్వామి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటది నువ్వు అన్నట్టు.
1: ఎందుకుంటుంది అయ్యా?
0: నాకేం తెలుసు, నీకే తెలియాలి.
1: ఎందుకంటే మనసుకి మూడు రోగాలున్నాయి కాబట్టి.
0: మనసుకి రోగాలా? మనసుకి రోగాలేంది స్వామి?
1: చూడు, అక్కడ బాటసారిని చూడు.
2: అబ్బో, చాలా ఎండగా ఉంది, నడవటమే చాలా కష్టంగా ఉంది. భగవంతుడా, కొంచెం సహాయం చేయి. ఆహా, ఎంత చక్కగా ఉంది ఈ చెట్టు. అబ్బా, ఎంత హాయిగా ఉంది దీని నీడ. ఆహా, నా కాళ్ళ నొప్పులు పోయాయి. కొంచెం దాహంగా ఉంది, కొన్ని నీళ్లు దొరికితే బాగుండు. అరే, నీళ్లు! అబ్బబ్బబ్బా, ఎంత చల్లగా ఉన్నాయి. ఆహా, నా దాహం తీరింది. అబ్బా, బాగా ఆకలేస్తుంది, కొంచెం భోజనం కావాలి. అరే, భోజనం వచ్చిందే. అబ్బబ్బబ్బా, ఎంత రుచికరంగా ఉందో. ఆహా, ఇంత రుచికరమైన భోజనం తిని ఎన్ని రోజులు గడిచాయో. అబ్బా, నిద్ర వస్తుంది, పడుకోవడానికి ఒక మంచి పరుపు ఉంటే బాగుండును. ఆహా, ఓహో, పరుపు ప్రత్యక్షమైంది. ఏ దేవుడి మహిమను, ఏది అడిగితే అది వస్తుంది.

0: ఏమండి
1: ఇది? ఏమి మాయ, నేను బయలుదేరినప్పుడు నా భార్య ఇంట్లో ఉంది కదా. ఈవిడ ఎవరు? అమ్మో, రాక్షసి కావచ్చు, నన్ను చంపుతుందేమో.

0: ఆ బాటసారికి మొదట కావాల్సింది నీడ, తరువాత నీరు కావాలి, తరువాత తిండి కావాలి, తరువాత నిద్ర కావాలి, తరువాత భార్య కావాలి. చూడు నాయనా, ఇక్కడ మారకుండా ఉన్నది ఏమిటి?
1: కావాలే.
0: ఇప్పుడు ఆ కావాలి యొక్క రూపం నామం మారుతుంది, కాని కావాలి అనేది మాత్రం అలా మారకుండా ఉంది. ఆ కావాలియే కోరిక.
2: కోరిక జగతికి మూలము, సృష్టిని పాలించు దైవము. జబ్బు నయం కావాలి ఒకరికి, డబ్బు చేతులుండాలి ఒకరికి, చదువు బాగా రావాలి ఒకరికి, పేరు ఎంతో కావాలి ఇంకొకరికి. కోరిక జగ

0: జీవి బ్రతికేది ఆశతో. కోరిక జగతికి మూలము, సృష్టిని పాలించు దైవము.
1: అయినా సామి, కోరికుంటే తప్పేంది? నేను ఫోన్ కొనుక్కోవాలని కోరిక వచ్చింది, కొనుక్కుంటే తప్పేంది?
2: చక్కని ప్రశ్న నాయన, విను చెప్తాను. నువ్వు ఒక మంచి మొబైల్ ఫోన్ కొన్నావు, అంతటితో ఆగుతుందా?
3: అట్లెట్లుంటా స్వామి, ఫోన్ కొన్నాక చూడకుంటుంటానా? పొద్దుటి నుండి సాయంత్రం దాకా చూసుకుంటా మురిసిపోతా ఉంటా.
2: ఆ అదే మోహము. మరి నీ భార్యా పిల్లలకు?
3: మొన్ననే ఇంకా మూడు కొన్నా స్వామి, నా భార్యకు, మా అమ్మకు, మా నాన్నకు.
2: అదే లోభం. మరి నీ స్నేహితుడి దగ్గరున్న ఫోన్ కూడా అచ్చం నీలాంటిదే అనుకుంటానాయనా?
3: ఏ, ఆ చిన్న ఫోన్ కదా సామి, వట్టి డబ్బ ఫోన్. అది నా ఫోన్ ముందు గదింత.
2: ఆ నేను నాది గొప్ప అన్న భావమే మదం నాయనా. అది సరే కాని, మీ డ్రైవర్ ఏదో కొత్త ఫోన్ కొన్నాడంట.
3: ఆనికంత సీన్ లే సామి, S26 Ultra కొన్నా అంటాను గాని ఎక్కడో ఎత్తుకచ్చి ఉంటాడు.
2: ఎదుటివాడి ఎదుగుదలను తట్టుకోలేకపోవడమే మత్సరము నాయనా, అదే జెలసీ. ఈ ఫోను సంగతి బాగానే ఉంది గాని నీ పాత ఫోన్ ఏమైనట్టో.
3: అబ్బా, నా పాత ఫోన్ ని మా ఆఫీస్ లో గా సీన్ గడ వల్ల కొట్టిండు. టైం రావాలి గాని అని సంగతి చూస్తా.
2: శాంతం శాంతం, ఈ కోపమే క్రోధం నాయనా. చూసావా, ఒక్క కోరిక, అదే కామము నీ హృదయంలో చేరటంతో దాని వెంట క్రోధము, లోభము, మదము, మోహము, మత్సరము అనే అరిషడ్ వర్గాలు నీ హృదయంలో చేరిపోయాయి.
3: ఏం చెప్పినావు సామి, ఈ కోరిక డేంజర్ ఉన్నది కదా.
2: ఈ డేంజరే కావాలి అనే మనసుకి ఉన్న మొదటి రోగం నాయనా. ఇక రెండో రోగం గురించి చెప్తాను విను. ఆ వ్యక్తిని చూడు, కాశీయాత్రకు బయలుదేరాడు.
4: అయ్యా, ఎవరు నువ్వు? లింగాదరి గూడె నుండి ఎటువైపు వెళ్తున్నావు?
5: నమస్కారం అండి, నా పేరు దేవాజీ. నేను ఆ పరమేశ్వరుని దర్శనం కోసం కాశీకి బయలుదేరాను.
4: కాశీకా? నేను కూడా కాశీకే వెళ్తున్నా బాబు, చాలా సంతోషం. నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా?
5: అవునండి, నేనొక్కడినే వెళ్తున్నాను.
4: అలా అయితే ఇద్దరం కలిసి వెళ్దాం బాబు.
5: సరే అండి, పదండి.
4: వెళ్దాములే, కాని ఇలారా, ఒక్క క్షణం కూర్చో, నీడకు కొంచెం సేదదీరి వెళ్దాం.
5: ఇక వెళ్దామండి.
4: సరే బాబు, వెళ్దాం. బాబు ఇటు చూడు, ఈ చెట్టుకు ఎంత మంచిగా పండ్లు కాశాయో.

0: ఒక్క చూడు.
1: మీకు దండం స్వామి. మీతో పెట్టుకుంటే నా కాశీ యాత్ర కాదు కదా, ఈ ఊరు యాత్ర కూడా చేయలేను. నేనొక్కడినే వెళ్ళిపోతాను.
2: బాబు బాబు.
3: ఆరు నెలల తరువాత
1: ఆహా, నా కాశీయాత్ర అద్భుతంగా జరిగింది. ఈ కాశీ విభూతి, ఈ పవిత్ర గంగాజలం అన్నీ నా భార్యకిస్తాను. తను చాలా సంతోషపడుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నమ ఓం. అరే, ఇతడిని ఎక్కడో చూసినట్టుందే. అరే సామి, నువ్వా? బాగున్నావా? కాశీకి వెళ్ళి ఎప్పుడొచ్చా?
2: బాబు బాగున్నావా? ఎక్కడ నుండి వస్తున్నావు నాయనా?
1: నేను ఇప్పుడే ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని వస్తున్నా. ఇంతకీ మీ సంగతేంటి? మీరెప్పుడు కాశీ నుంచి వచ్చారు? మీ దర్శనమంతా బాగా జరిగిందా?
2: అసలు నేను కాశీకి పోలేదు నాయనా. ఇంకా దర్శనమిక్కడిది.
1: అదేంటండి, మీరు నేను ఒకేసారి 6 నెలల క్రితం బయలుదేరాం కదా. నేను అక్కడికి వెళ్లి తిరిగి వచ్చాను. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా?
2: బయల్దేరి 6 సంవత్సరాలైంది, 6 నెలలు కాదు.
1: ఏంటి, 6 సంవత్సరాల? మరి ఇంకా ఊరు దాటకుండా ఏం చేస్తున్నారు?
2: నేను దారిలో వచ్చే ప్రతిదాన్ని చూస్తున్నాను కాబట్టి దేన్నీ దాటలేకపోతున్నాను.
1: అయ్యా, ఇలా వెళితే మీరు ఏ నాటికి కాశీ చేరలేరు. మీ దృష్టంతా అనవసర విషయాలపై ఉంది, కాశీ మీద మాత్రం కాదు.
4: ఏంది సామి, కాశీ గోళం తెలుసు కూడా అటు పోకుండా అటు ఇటు తిరుగుతాడు. అటు అట్టి పిచ్చోడు సామి.
3: గమ్యం వదిలిపెట్టి అక్కడా ఇక్కడా తిరుగుతే ఆయనను పిచ్చోడు అన్నావు. మరి అక్కడా ఇక్కడా తిరిగే నీ మనసు సంగతి ఏంటి నాయన?
4: ఏంది సామి?
3: నీ మనసు కూడా అతనిలాంటి పిచ్చిదే. తిరగాలి తిరగాలి అన్నదే మనస్సు యొక్క 2వ జబ్బు. చెబుతాను విను.

0: హాయ్ రమేష్, ఎట్లున్నావు?
1: స్వామి, మా ఫ్రెండ్స్ వచ్చిల్లు, కొంతసేపు మాట్లాడేస్తా, ఆగు.
2: నేను వస్తా. అదేమిటి నాయన, పోయినసారి నీ స్నేహితులు నలుగురు వస్తే ఈసారి ముగ్గురే వచ్చారేంటి?
1: అవు స్వామి, అడుగు, తాగు. ఏమ్రా, మీరు ముగ్గురే చిల్లు? ఆ శశి రాలే?
3: అరే, ఆ శశి బాగా మారిండ్రా.
4: అవునరా, వాడు మంచిగా ఉంటుండే, ఈ సొసైటీ అని మార్చేసింది. ఇట్లా మారిపోయింది అనుకున్నవాడు?
0: అవునరా, అసలు సొసైటీ మారాలే. సొసైటీ కంటే ముందు అసలు ఈ చుట్టాలుంటారు మొత్తం లొల్లంత వాళ్లతోనేరా.
3: అవునరా, చుట్టాలు అట్లున్నారు, అసలు చట్టాలే చక్కగా లేవు.
2: అసలు ఏమైంది నాయన ఆ శశికి?
1: చెప్పిన కదా మారిపోయిందని.
4: మనం మారుడు కాదురా, మన ఇంట్లోళ్ళు ఫస్ట్ మారాలి.
0: మామా, ఇప్పుడు జనాలు ఫోన్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేయాలి. అసలు గవర్నమెంటే మారాలి.
1: గవర్నమెంట్ కాదు, ముందు మనం మారాలి. అప్పుడే ఈ ప్రపంచాన్ని మనం మార్చగలుగుతాం.

0: ఇగో మామ, అన్ని మారినాయి గాని ఒక్కటి మాత్రం మారలేదురా.
1: ఏందది?
0: నీకు నువ్వు మాట్లాడుకోండురా, అది మాత్రం మారలే.
1: ఇక దాలిగా, మీరు పోయిరండిగా, పోండి పోండి.
2: నారాయణ నారాయణ, బాగుంది నాయన మీ మారాలి మారాలి అన్న విప్లవ గీతం.
1: ఏంది సామి అట్లా నవ్వుతానావు?
2: ఇప్పుడు ఉన్న నీ మతి, నీ కుటుంబ స్థితి, ఈ ప్రపంచపు పరిస్థితి, నీ చుట్టూ ఉన్న సంగతి సరిగ్గా లేదు. దీనిని మార్పు చేయటం వలన ఆనందం కలుగుతుందని భ్రమించి ప్రాకులాడటమే మారాలి అన్న ఈ మూడవ రోగం నాయన.
1: నేను మారాలే, నా చుట్టాలు మారాలే, ఈ ప్రపంచం మారాలే అనుకుంటే తప్పేం సామి?
2: అప్పుడు నేను అల్పుడను కాబట్టి శక్తివంతునిగా మారాలి, నేను పాపిని కాబట్టి పుణ్యునిగా మారాలి, నేను అసమర్థుడిని కాబట్టి సమర్థునిగా మారాలి, నేను శక్తిహీనుడను వాడు శక్తివంతుడు, నేను తక్కువ వాడు ఎక్కువ అన్న అనవసరపు భావాలతో మనసు అలజడితో ఉంటుంది.
1: ఓ అట్లనా సామి, సమజైంది. మనసుకి మూడు రోగాలుంటాయి, ఒకటి కావాలే, ఇంకోటి తిరగాలే, ఇంకోటి మారాలే.

0: అది చెప్పకుండా నువ్వు ఇవ్వని చెప్తున్నావెందుకు?
1: దానికే వస్తున్నానాయన. అసలు నువ్వు సాయి సంస్థలో సేవ చేస్తున్నావా?
0: ఏ మస్తు చేస్తున్నా సామి. ఇగో ఈ వీడియో వైరల్ అయింది చూడు.

0: ఏది మరోసారి చెప్పు, ఏం చేశావు?
1: నేను అవసరం ఉన్నోళ్లకు నీళ్ళిచ్చిన, తిండి ఇచ్చిన, అవసరమైతే డబ్బు ఇచ్చిన, నా టైం కూడా ఇచ్చిన.
0: సంతోషం. నేను మొదలు చెప్పిన కథ గుర్తుందా?
1: ఆ బాటసారి కావాలి కదనే కదా సామి, ఎందుకు గుర్తులేదు? మొదట నీళ్లు కావాలి, తర్వాత తిండి కావాలి, ఇది కావాలి అది కావాలి అని అడిగిండు కదా. అది మన అందరి కథనే కదా సామి. ఈ కావాలి అన్న రోగం అందరికి ఉన్నదేనాయే, అదిట్లా మరుస్తా?
0: ఇప్పుడు చూడు, అక్కడ ఉన్నది కావాలి కావాలి కావాలి, ఇక్కడ ఉన్నది ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి.
1: అవును సాములో.
0: చూసావా నాయనా, కావాలి అన్న రోగం సేవ ద్వారా ఇవ్వాలి అనే సుగుణంగా ఎలా మారిందో.
1: కరెక్ట్ సామి, సూపర్ చెప్పినావు. అంటే కావాలి అన్న రోగాన్ని సాయిబాబా సేవ అనే మందిచ్చి ఇవ్వాలి అని మార్చిందంటావు.
0: అవును, నీ హృదయంలోకి ఒక్కసారి సేవ అనే ప్రేమ ప్రవేశిస్తే దానివల్ల దయ పుడుతుంది.
1: అవు సామి కరెక్టే, ఎంత కష్టపడుతుండు, కొంచెం సహాయం చెయ్యాలి అనిపిస్తుంది. ఇంకా బాధ అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది.
0: అదే దాక్షిణ్యం లేదా దానం. ఎదుటివారు చేసే తప్పులను క్షమించడం మొదలు పెడతాం. వారితో ఓపికగా ఎటువంటి మోసం చేయక నిజాయితీగా ఉంటాము.
1: అబ్బా ఏం చేసిండు సామి మన సత్యసాయిబాబా. ఒక్క సేవ అన్న మందు ఇచ్చి కావాలే కావాలే అనే ఈ గూడు పుటాని పెట్టిన అన్ని చెడ్డలవాట్లను మెల్లమెల్లగా తుడిచేసిండు అన్నమాట.

0: ప్రేమ అనే సేవ ప్రవేశించగానే దయ, దానము, ఓర్పు, క్షమాపణ, నిజాయితీ అనే సుగుణాలతో నిండిపోతుంది.
1: మరి ఇక తిరగాలే తిరగాలే అన్న రెండవ రోగాన్ని సాయిబాబా ఎట్లా తగ్గిస్తారు?
0: నాయనా, ఒక్క నిమిషం ధ్యానం చేయి.
1: ఓ, ధ్యానమా? మెడిటేషన్ అంటావు, మస్తు చేస్తా. నాకేంది సామి, మస్తు చేస్తా. ఈ వాట్సాప్ లో ఎవడో మెసేజ్ పెట్టినట్టున్నాడు. అరే క్రాంతి, నేను మెడిటేషన్ చేస్తానా, నన్ను ఒక అరగంట డిస్టర్బ్ చేయకు, సరేనా? ఏయ్ రోజా, కుక్కర్ 3 విధులు వచ్చినాయి, అది బంద్ చేయి కొంచెం. అసలే గ్యాస్ దొరకలేదు, డిస్టర్బ్ కావద్దు. అబ్బా, ఈ దోమలేంది సామి, కుట్టి కుట్టి చంపుదానై.
0: ఏమైంది నాయన నీ ధ్యానం?
1: అదే అదే, కాన్సంట్రేట్ చేస్తానా. ఆ కాదు,
0: ఇక చేసిన ధ్యానం చాలులే కాని ఒక భజన పాడు.

అక్కడ కామం ప్రవేశించగానే క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనే దుర్గుణాలతో నిండిన హృదయం

0: చూశావా నాయనా, నువ్వు భజన పాడుతున్నప్పుడు నీకు వాట్సాప్ మెసేజు వచ్చింది, నీ పోయి మీద కుక్కర్ విజిలు వేసింది, దోమలు ఈగలు వచ్చాయి, అయినా కూడా నీ మనసు వాటిని పట్టించుకోలేదే, ఎందుకని?
1: అవును స్వామి, అవి అయినట్టు కూడా నాకు తెలియలే, భజనలా మునిగిపోయినా.
0: అదే నాయనా భజనకున్న శక్తి. అటూ ఇటూ తిరుగుతున్న నీ మనసును ఎంతో సునాయాసంగా ఒక్క దగ్గర కట్టిపడేస్తుంది.
1: అబ్బాబ్బా, కరెక్ట్ చెప్పినావు స్వామి. భజన చేసినంతసేపు మనసు అటు ఇటు ఉరకలేదు. ఆ పాట మీద, ఆ రాగం మీద, ఆ స్వామి మీదనే ఉన్నది.

0: చూడు, భజన ద్వారా తిరగాలి అన్ననీ జబ్బు నిలవాలి అనే బలంగా మారుతుంది.
1: అర్థమైంది. స్వామి కావాలే అనే జబ్బును సేవానే మందు ఇచ్చి ఇవ్వాలే అనే గుణంగా మార్చిండ్రు. ఇక తిరగాలి అన్న పిచ్చి అలవాటును నిలవాలి అన్న బలంగా భజనతో మార్చిండు. మరి స్వామి, ఈ మారాలి అన్నది మూడో జబ్బు గదా, మరి అది ఎట్లా తగ్గాలే?
0: ఈ చిన్న కథ వినునాయనా?
2: అబ్బబ్బా, ఎంత కష్టపడి గడ్డి కోశాను. ఇది తిని ఆవు బాగా పాలు ఇస్తుంది. ఏమిటి, ఈ సన్యాసి ఇక్కడే కూర్చుంటున్నాడు. నిన్న చూశాను, మొన్న చూశాను. అయ్యా, మీకు ఏం పని లేదా ఇక్కడే కూర్చుంటున్నారు? నవ్వుతాడేంటి? అయ్యా, నేను చూడండి ఎంత కష్టపడుతున్నాను.
3: నన్నేం చేయమంటావు నాయనా?
2: మీరు ఇలా కూర్చొని సమయం వృధా చేయకండి, నాలాగా కష్టపడండి, మీ పరిస్థితిని మార్చుకోండి.
3: నాకు ఎలాంటి మార్పు అవసరం లేదు. నేను ఉన్న స్థితి చాలా చక్కగా ఉంది. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను నాయనా.
2: ఇది ఆనందమా? ఈ చెట్టు కింద ఈ పండ్లు తింటూ ఇదేం పిచ్చి స్వామి?
3: నాకు పిచ్చా? సరే, ఈ గడ్డి నువ్వు ఎందుకు మోసుకెళ్తున్నావు?
2: నా పశువులు దీన్ని తిని బాగా పాలిస్తాయి.
3: పాలిస్తే
2: వాటిని అమ్మి డబ్బులు సంపాదిస్తాను.
3: డబ్బులు సంపాదిస్తే
2: మంచి ఇల్లు కొంటాను.
3: ఇల్లు కొన్న తర్వాత
2: నా భార్యకు నగలు కొంటాను.
3: నగలు కొన్న తర్వాత
2: రాజుగారి దగ్గర గౌరవం సంపాదించుకుంటాను.
3: రాజుగారి గౌరవం పొందిన తరువాత
2: రాజుగారి సభలో మంచి పదవి పొందుతాను.
3: పదవి పొందిన తర్వాత
2: ఇంకేముంది, చాలా ఆనందంగా బ్రతుకుతాను.
3: ఇప్పుడు నేను చేస్తున్నదేంటి? మరి నువ్వు వెతికే ఆనందాన్నే నేను కనుగొని ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను కదా నాయనా.
4: అబ్బా, ఆ ఋషి ఏమన్నా కౌంటర్ ఇచ్చిండా? సూపర్ చెప్పిండి పో.
0: కౌంటర్ కాదు నాయనా, అది జీవిత సత్యం.
4: ఇంతకీ ఆ ఆనందం వెనకాలన్న లాజిక్ ఏంది స్వామి?
0: సరేలే, నువ్వైతే ఈ బొమ్మతో ఆడుకో.
4: ఏ ఊకో స్వామి, ఇది చిన్నపిల్లగాళ్ళ బొమ్మతోటి నన్ను ఆడుకోమంటానవేంది?
0: పోనీ, లాలీపాప్ తింటావా?
4: స్వామి, ఈ లాలీపాప్లు పిప్పర్మెంట్లు నేను తినుడేంది?
0: సరేలే నాయన, నీ స్నేహితుంతో వెళ్ళి కాసేపు అలా మట్టిలో ఆడుకొనిరా.
4: నువ్వు ఆగు స్వామి, గా ఆనందం గురించి స్టోరీ చెప్పమంటే లాలీపాపు పిప్పర్మెంటు దోస్తుల గురించి ఇవన్నీ మైండ్ ఎందుకు డైవర్ట్ ఇస్తావు నువ్వు?
0: డైవర్షన్ నాది కాదు, నీది నాయనా. చిన్నప్పుడు ఆనందం ఇచ్చిన బొమ్మ ఇప్పుడు నీకు ఎందుకు ఆనందం ఇవ్వట్లేదు? ఒకప్పుడు నీకెంతో ఇష్టమైన లాలీపాప్ ఇప్పుడు ఎందుకు రుచించట్లేదు? ఇప్పుడు ఎందుకు ఆడుకోవట్లేదు? బొమ్మ మారలేదు, లాలీపాప్ మారలేదు, మట్టి మారలేదు. మరి అవి అప్పుడు ఆనందమిస్తే ఇప్పుడు ఎందుకు ఆనందం ఇవ్వట్లేదు? మార్పుతో వచ్చేది మార్పే నాయన, ఆనందం కాదు.
4: అవును స్వామి, నేనెప్పుడు ఇట్లా ఆలోచించలే.
0: ఎటువంటి కష్టమైనా నష్టమైనా సందర్భమైనా చలించని తరగని ఆనందం నువ్వు పొందాలంటే నీకు కావాల్సింది మార్పు కాదు, ఆ మార్గం తెలియాలి.
4: కరెక్ట్ చెప్పినావు. అంటే స్వామి మారాలి అనే దాన్ని తెలియాలిగా మార్చిండంటావు?
0: అవును నాయన, ఆ మార్గం తెలియచేయటానికే స్వామివారు స్టడీ సర్కిల్స్ అని, సత్సంగాలని, ఆధ్యాత్మిక సాధనలని, కథలని, పాటలని, నాటకాలని, ఈ భక్తి యాత్రలని సత్యసాయి సేవా సంస్థల ద్వారా అందిస్తున్నారు.
4: అబ్బా స్వామి, సత్యసాయి సంస్థను ఎంత సూపర్ గా డిజైన్ చేసిండు, సూపర్ స్వామి.
0: ఇదిగో, ఇది అద్దం అనే నీ మనస్సు, ఇది నీ నిజస్వరూపమైన ఆనందం. ఈ అద్దంపై ఇలా మురికి చేరితే కాంతి రిఫ్లెక్షన్ వస్తుందా?
1: అట్లెట్లాస్తుంది, రాదు కదా.
0: ఆ జన్మ జన్మల నుండి మనస్సుకు పట్టిన ఆ మురికిని మెల్లిమెల్లిగా తుడిచివేసే కర్మ మార్గమే శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా స్వామి అందించే సేవా మార్గం. ఇక ఈ అద్దం ఉగులాడుతుంటే కాంతిని రిఫ్లెక్షన్ చేయగలదా?
1: ఏ అస్సలు చేయలేదు.
0: ఆ మనస్సు ఊగులాటను అరికట్టే భక్తి మార్గమే స్వామివారు ఈ సంస్థల ద్వారా అందించిన భజన. ఇక ఈ అద్దాన్ని ఒక బట్టతో చుట్టివేస్తే కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుందా?
1: ఏ కుదరదు స్వామి.
0: అందుకే అజ్ఞానమనే ఈ బట్టను తొలగించడానికే స్వామివారు ఈ సంస్థ ద్వారా చేయమన్న జ్ఞాన మార్గమే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నాయన.
1: అబ్బా స్వామి, నేను స్టన్ అవుతున్నా. స్వామి సంస్థల్లాలా చేసే సేవల వెనుక, భజనల వెనుక, సత్సంగాల వెనుక ఇంత విషయం ఉన్నదని నేను ఊహించనే లేదు. కావాలిని సేవ ద్వారా, ఇవ్వాలిని చేసిండు, తిరగాలిని భజన ద్వారా నిలవాలిగా చేసిండు, ఇక సత్సంగాల ద్వారా మారాలిని తెలియాలిగా చేసిండు. ఇప్పుడు అర్థమైంది స్వామి.
0: ఇదే స్వామి ప్రత్యేకత నాయన. ఈ మూడు దోషాలనే ఉపనిషత్తులు మల, విక్షేప, ఆవరణ అన్నాయి. ఇటువంటి మనస్సు యొక్క దోషాలను తీర్చి చిత్తశుద్ధిని అందించి ప్రతి మానవుడిని తన నిజస్వరూపమైన ఆనంద మాధవునిగా మార్చే పదమే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. ఇవి సాయి ప్రచారానికో జన సమీకరణకో ఏర్పరిచినవి కాదు నాయన. మన ప్రవర్తనలో పరివర్తన కొరకు స్వామి మనకు అందించిన సాధనం. పైసా ఖర్చు లేక, గురువు బరువు లేక, అతి సులభ పద్ధతిలో మానవుడిని మాధవునిగా మార్చే ఇటువంటి నిస్వార్థ సంస్థ లోకంలో లేదు, రాబోదు నాయన.
5: సాయిరాం రమేష్ గారు.
1: సాయిరాం స్వామి, బాగున్నావా?
5: మన మందిరంలో ఈరోజు భజనకు రాలేదు, అందుకే నేనే వచ్చాను.
1: ఇక చూసినావా నా లెవెల్ ఏం తమ్మి, స్టైల్లో మాట్లాడతాను.
0: వారి మాట తీరే అంత నాయన.
1: ఏంలే తమ్మి, కొంచెం బిజీగున్నా అందుకే రాలే. స్వామి ఈయన ఎవరంటే, నువ్వేంది ఎప్పుడు పడితే అప్పుడు మొక్కుతూనే ఉంటావు. నువ్వేందో నీ మొక్కుడేందో అర్థమే కాదు.
5: సరేలే, మీరు బిజీగా ఉన్నట్టున్నారు, మీరు ఆ మహర్షితో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళాలి.
1: ఆ సరే సరే, ప్రసాదం అన్నాడుగా తిందాం. అరే ఇంలేందో డబ్బ ఉన్నట్టున్నది. అయినా స్వామి మహర్షితో మాట్లాడు అన్నాడు, అయినకెట్లా తెలుసు నేను నీతో మాట్లాడుతున్నా అని. ఏ స్వామి ఎక్కడున్నావు, అప్పుడే పోయిందా?
6: సాయిరాం రమేష్ గారు, భజన్ నుండి ఇంత త్వరగా ఇల్లు ఎలా చేరుకున్నారండి?
1: సాయిరాం కన్వీనర్ సార్, నేను భజన ఖచ్చుడేంది.
6: మీరు చాలా గమ్మత్తైన మనిషి సార్. అబ్బాబ్బాబ్బా, కృష్ణ మాధవ అంటూ ఎంత బాగా పాడారండి మీ భజన.
1: ఇక్కడ వాడిన భజన నీకు అక్కడ వినబడ్డదేంది?
6: భజన పాడింది మీ ద్వారా స్వామి అని మాకు తెలుసులేండి. మీరు ప్రసాదం తీసుకోవటం మర్చిపోయారని మేమే తీసుకొచ్చాం.
1: అయినా ఎన్నిసార్లు చేస్తారు ప్రసాదం?
6: ప్రసాదం ఎన్నిసార్లు తీయడం ఏంటండి, ఇప్పుడే వస్తే?
1: ఇప్పుడే మన స్వామి తమ్ముడు తెచ్చిచ్చిండు కదా.
5: నేను రావడమా? ఊరుకోండి రమేష్ సార్, నేను కన్వీనర్ ఇప్పుడే మందిరం నుంచి వస్తున్నాం.
1: ఏంది నువ్వు కాదా? మరి ఇప్పుడే కదా, బాక్స్లో స్వీట్ తీసుకొచ్చి ఇచ్చింది.
0: నువ్వే అన్నావు కదా నాయన ఆయన పేరు స్వామి అని.
1: ఏంది స్వామి, మన సత్యసాయి బాబా నా కోసం వచ్చిందా? నా పేరు పెట్టుకొని గుడికొచ్చిందా? నాలాగా భజన వాడిందా? ఇక్కడకు ఆయన రూపంలో నా దగ్గరకు వచ్చిందా? నాకు సాయిరామని దండం పెట్టిందా? సాయిరాం సాయిరాం, అందుకే స్వామి నువ్వు దండం పెట్టినవు, నువ్వు ఆయన కనపడతానవు, నాకు అర్థమైంది.
0: ఇప్పుడు నీకు నిజం తెలిసిందా నాయన? సాయి సంస్థలో చేరి స్వామి నేను నీవాడను అని అన్నావు. ఒక్కసారి నేను నీవాడను అంటే ఎప్పటికీ నిన్ను వదలను అని అన్న స్వామి మాట మరిచావా? ఈ సంస్థ అంతరార్థం తెలుసుకునే జ్ఞానయజ్ఞంలో నువ్వు మునిగితే నీవు చేయవలసిన పనులన్నీ స్వామి నీ కొరకు చేశారు. అక్కడ నీ రూపంలో భజన ఆలపించారు, ఇక్కడ నిన్ను మెచ్చుకుంటూ నీకు ప్రసాదం స్వయాన అందించారు నాయన.
7: స్వామి స్వామి, నువ్వు వచ్చినావు నా కోసం. సాయిరాం సాయిరాం సాయిరాం స్వామి సాయిరాం.
0: నాయన, స్వామి ఈనాడు ప్రసాదం అందించారని, నీ పని చేశారని నువ్వు ఇప్పుడు గుర్తిస్తున్నావు. కాని స్వామివారు నీకు ఏనాటి నుండో ప్రసాదం అందిస్తూనే ఉన్నారు, ఎప్పటి నుండో నీ పని చేస్తూనే ఉన్నారు. ఈ నిస్వార్థ సాయి సంస్థ ద్వారా సేవారూపంలో అందించిన ప్రతి అవకాశం ప్రసాదం కాదా? సాధారణ మానవులకు అసాధ్యమైన పనులను సుసాధ్యంగా చేస్తున్న సాయి భక్తుల ద్వారా ఆ వింతలు చేసేది స్వామి కాదా? నీవు చేయవలసిందల్లా ఒక్కటే, సాయి సూచించిన సేవ భజన ఆధ్యాత్మిక పదంలో నడువు. సాయి అందించిన ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకో. ఆ భగవానుని దయకు పాత్రునివిక, నిన్ను నీవు ధన్యుని చేసుకోనాయనా.

0: कर्म मार्ग है पैदल चलना, उसे न छोड़। भक्ति मार्ग है बैलगाड़ी की सरल राह। ज्ञान मार्ग लगती सुखद हवाई यात्रा। योग मार्ग है सागर पर पोत की यात्रा। सुखी नहीं रह सकता है कंजूस, धन चाहे क्यों न हो उसे अपार। जी भर कुत्ता पानी पी न सकता, झरने में क्यों न हो जल अपार।
1: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, లోకమున ఎట్టి పదార్థమును మనం దక్కించుకున్నటకు ప్రయత్నం చేసినప్పటికి మొదలు ఆ పదార్థం పైన ఉన్నటువంటి ప్రేమను మనం అభివృద్ది పరచుకోవాలి. ప్రేమ శ్రద్ధలు ఉండినప్పుడే అట్టి పదార్థమును దక్కించుకున్నటకు కాని లేక దాన్ని భద్రపరచుటకు కాని మనము తగినటువంటి ప్రయత్నములు సల్పుతుంటాం. ప్రేమ ఇచ్ఛలు లేకుండా ఎట్టి దీనినైనా కూడా మనం అలక్ష్యపరిచి దాని యొక్క క్షేమమును కాని దాని యొక్క భద్రతను కాని మనమంతా శ్రద్ధను పూనము.
0: పవిత్రాత్మ స్వరూప్ విద్యార్థియో, సంసార మే యది హం కిసీ పదార్థ కో ప్రాప్త్ కర్నా చాహతే హై తో సబ్సే పహలే హమే ఉస్ పదార్థ కే ప్రతి ప్రేమ కో బఢానా చాహియే. ప్రేమ ఔర్ రుచి కే హోనే పర్ హీ హమ్ ఉస్ పదార్థ కో ప్రాప్త్ కర్నే और उसे सुरक्षित रखने के प्रयत्न करते हैं. प्रेम और इच्छा के न होने पर हम पदार्थ की उपेक्षा कर उसे सुरक्षित रखने के प्रति जागरूक नहीं रहते हैं.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం అని మూడు పదములు ఉచ్చరించింది. అయితే మనము జ్ఞాతుం విచారణ చెయ్యాలి. దేనిని విచారణ చేయాలి? నేనెవరు, ఈ జగత్తంటే ఏమిటి, బ్రహ్మమంటే ఏమిటి అని మూడు పదార్థములు కూడాను జీవేశ్వర ప్రకృతి తత్వాన్ని మనం గుర్తించుకోవటానికి తగినటువంటి ప్రయత్నము ప్రప్రథమంలో మనం పూనాలి.
0: ఇసీకో దృష్టి మే రఖతే హువే భగవద్గీతనే జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం కే రూప్ మే తీన్ శబ్దం కో సూచిత్ కియా. ज्ञातुम, हमें विचार करना चाहिए. किसके बारे में विचार करना चाहिए? मैं कौन हूं, यह जगत क्या है, ब्रह्म से क्या तात्पर्य है. इन तीन पदार्थों जैसे जीवेश्वर प्रकृति के तत्वों से अवगत होने के लिए हमें सबसे पहले प्रयत्न करने चाहिए.
1: आईते विचारण सलिपी మన తత్వాన్ని తెలుసుకున్నంత మాత్రమే మనకు సంతృప్తి కలుగుతున్నదా? కలుగుటకు వీలు కాదు. మన యొక్క కిచెన్ రూమ్ లోపల తగినటువంటి ఆహారం ఉన్నదని మనం తెలుసుకున్నంత మాత్రమున మన పొట్ట నిండదు. లేక మార్కెట్లో మనకు ఇష్టమైనటువంటి పదార్థం ఉందన్నదని విన్ని తక్షణమే మనకు తృప్తి చేకూరదు.
0: విచార్ కర్నే మాత్రసే క్యా హమే సంతుష్టి హో రహీ హై? నహీ. రసోయి ఘర్ మే ఆవశ్యక్ ఖానా होने के जानने मात्र से हमारा पेट नहीं भरता है, अथवा हमारी पसंदीदा वस्तु के बाजार में होने की बात के सुनते ही हमें संतुष्टि नहीं होती है.
1: అందుకోసమనే అంధకారం బెల్ల హతమారుని చూడ వసుదదో ద్వీపపు వార్తవలన ఆగొన్న వారికి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన. అదే విధముగానే ధనహీనుడైనటువంటి వానికి ఎంత ధన సంగతి ఎక్కువగా అతనికి ప్రోద్బలం చేసినప్పటికి ప్రబోధించినప్పటికి తన యొక్క దరిద్రం అనేటువంటిది తీరటకు వీలు కాదు. ఇంకా రోగం వచ్చినటువంటి వానికి అనేక రకములైనటువంటి మందుల యొక్క విషయాన్ని వర్ణించినప్పటికి తన రోగం తీరటకు వీలు కాదు. రోగములకు తగిన మందు, ఆకలికి తగినటువంటి అన్నము, చీకటికి తగినటువంటి వెలుతురును మనము కొంతవరకును సంపాదించుకున్నటువంటి సమయమునందే కొంత తృప్తిని చేకూరుస్తుంది.
0: इसीलिए कहा गया है, पूरा दूर हो जाता है क्या अंधकार, बात दिए की पृथ्वी पर सुनते ही. मिट जाती है क्या कहीं भूखे की भूख, सुनते ही विधि व्यंजन बनाने की. इसी प्रकार एक गरीब को धन के महत्व के बारे में समझाने मात्र से उसकी गरीबी दूर नहीं होती है। बीमार व्यक्ति को औषधियों के बारे में वर्णन कर सुनाने मात्र से उसकी बीमारी नहीं जाती है। बीमारी के लिए आवश्यक औषधि, भूख के लायक खाना और अंधेरे के मुताबिक प्रकाश को प्राप्त करने पर ही हमें कुछ संतुष्टि प्राप्त होती है।
1: కనుక ఈనాడు మనము జీవేశ్వర ప్రకృతి తత్వాన్ని తెలుసుకోవటము, తెలుసుకున్న తరువాత దానిని సందర్శించటము అనేటువంటిది మనము రెండవ స్టెప్గా తీసుకోవాలి. దీనినే ద్రష్టుం అన్నారు. అయితే మనం చూచిన తక్షణమే మనకు దాని యొక్క ఆనందము కాని, అనుభూతిని కాని, శాశ్వతమైనటువంటి యొక్క స్థితిలో మనము నిలుపుకోవటానికి వీలు కాదు. దానితో నీవు ఐక్యమైపోయినప్పుడే దాని యొక్క స్వరూపాన్ని, దాని యొక్క స్వభావమును కూడాను నీవు స్పష్టంగా అనుభవించుకోవటానికి వీలవుతుంది. దీనినే తత్వేన ప్రవేశం అన్నారు. అందులో మనం ప్రవేశించి అదే మనమైపోవాలి.
0: అత ఆజ్ హమే జీవేశ్వర ప్రకృతికే తత్వసే అవగత హోకర్ అవగత హోనేకే బాద్ దూసరీ పాయదానికే రూపమే ఉస్కా దర్శన్ కర్నా చాహియే. ఇసే హీ ద్రష్టుం కహా గయా హై. उसका दर्शन करते ही उससे संबद्ध आनंद और अनुभूति को शाश्वत रूप में हम में स्थिर करना संभव नहीं है। उसमें ऐक्य हो जाने पर ही उसके स्वरूप और स्वभाव की अनुभूति को स्पष्टतः प्राप्त करना संभव हो सकता है। इसी को तत्वेन प्रवेष्टुम कहा गया है। इसमें प्रविष्ट होकर హమే వహీ హో జానా చాహియే.
1: ఇట్టి దీనికి కొన్ని రకములైనటువంటి మార్గములు మనం అవలంబించవలసినటువంటి అవసరం. దీనినే ఐదు రకములైనటువంటి ఆకాశములు అని కూడాను మన యొక్క వేదాంతము అందిస్తూ వచ్చింది. మొదటిది ఘటాకాశమని, రెండవది జలాకాశమని, మూడవది దహరాకాశమని, నాలుగవది చిదాకాశమని, ఐదవది మహదాకాశమని. అయితే కరచరణాధ్యాయములు అవయవములను పురస్కరించుకుని ఈ పాంచభౌతికమైనటువంటి దేహతత్వమునే తాను విశ్వసించి నేను నేను అనే అనబడేటువంటి యొక్క తత్వమును ఇక్కడ ఘటాకాశమని చెప్పబడుతుంది. అనగా తన దేహమును, తన యొక్క స్థానమును, తన యొక్క జీవిత తత్వమును ప్రధానంగా విశ్వసించి నేను పలాని వారిని, నేను పలాని లింగమునకు చెందినటువంటి వారిని, పలాని వయసస్థుడును అని ఈ రకమైనటువంటి యొక్క దేహపు యొక్క గుర్తులను మాత్రమే పురస్కరించుకుని తన యొక్క వయసు, తన యొక్క రూపనామములు కూడాను ఉచ్చరించేటువంటి తత్వమునందు నేను అనేటువంటి యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని ఇమిడ్చుకుంటాడు.
0: ఇస్కే లియే హమే కుచ్ మార్గం కా అనుసరణ కర్నా చాహియే. హమారా వేదాంత్ ఇన్హీ కో పాంచ్ ఆకాశో కే రూప్ మే హమే ప్రదాన్ కర్తా ఆయా హై. జైసే पहला घटाकाश, दूसरा जलाकाश, तीसरा दहराकाश, चौथा चिदाकाश और पांचवां महदाकाश। हाथ पैर आदि तथा पांच भौतिक तत्वों से युक्त इस देह तत्व में ही आस्था रखते हुए व्यक्ति जिसे मैं कह रहा है वही घटाकाश है। अर्थात व्यक्ति अपनी देह को महत्व देते हुए अपने रहने के स्थान, उम्र, जाति, रूप और नाम को ही मैं मानने लगता है।
1: అయితే రెండవది జలాకాశమైనటువంటిది ఆ సంకల్ప స్థానము నుంచి వెలువడేటువంటి యొక్క తత్వములో సంకల్ప మిళితమైనటువంటి యొక్క మనస్సులకు జలాకాశము అని చెప్పబడుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఒక వ్యక్తిని నాయనా నీవెప్పుడొచ్చావని ప్రశ్నించినప్పుడు నేను రాత్రి వచ్చాను స్వామి అని జవాబిస్తుంటాడు. అయితే రాత్రి రావటము తన యొక్క దేహమే కాని తాను కాదు, దేహమే తాననేటువంటి యొక్క భ్రమచేత నేను రాత్రి వచ్చాను అని దేహమే తాననేటువంటి యొక్క స్పష్టము ఈ జవాబులో మనకు అర్థమవుతుంటుండాలి.
0: దూసరా జలాకాశ హై జహా సమస్త సంకల్పో సే యుక్త మన్ కో హీ జలాకాశ కహా గయా హై. ఇస్కే లియే ఏక్ ఛోటా సా ఉదాహరణ. जब एक व्यक्ति से स्वामी पूछते हैं वत्स तुम कब आए हो तो वह उत्तर देता है स्वामी मैं कल रात को आया. परंतु रात को आने वाली उसकी देह थी, वह स्वयं नहीं। लेकिन स्वयं को देह मानने के भ्रम के कारण मैं रात को आया, ऐसा वह जो कह रहा है उसमें स्वयं को देह मानने की बात स्पष्ट हो रही है।
1: అదే కొంత సమయం అయినప్పటికీ అతనికి ఒక కడుపులో నొప్పి బయలుదేరుతుంది. కొన్ని నిమిషముల లోపల, స్వామి నా కడుపు చాలా బాధగా ఉంటుండాలి అని నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నా కడుపు అన్నటువంటి సమయం లోపల తాను వేరైపోయినాడు, ఈ దేహము యొక్క కడుపు వేరైపోయింది. రాకను గురించి చెప్పేటువంటి జవాబునకు రాత్రి నేనొచ్చాను అని చెప్పడంలో దేహమే తాననేటువంటిది అక్కడ ఒక అర్థం. ఇక్కడ కడుపు నొప్పిని గురించి చెప్పేటువంటి ఒక విషయం లోపల నా కడుపు అన్నప్పుడు తాను వేరు, తన కడుపు వేరు అనేటువంటిది దేహమునకు వేరైపోయినటువంటి ఒక తత్వము. ఈ రెండు విధములా మనకు అర్థమవుతుంటుండాలి.
0: కుచ్ దేర్ కే బాద్ ఉస్కే పేట్ మే దర్ద్ హోనే లగ్తా హై, తబ్ వహ స్వామీ కే పాస్ ఆకర్ స్వామీ మేరే పేట్ మే బహుత్ దర్ద్ హో రహా హై ఐసీ గుహార్ వహ లగానే లగ్తా హై. అబ్ ఉస్కే ద్వారా मेरा पेट कहते समय वह अलग हो गया है और इस देह का पेट अलग हो गया है. आने के संदर्भ में जब वह मैं रात को आया कहता है तो वहां मैं ही देह हूं का अर्थ द्योतित होता है. पेट के दर्द के संदर्भ में जब वह मेरा पेट कहता है तब वह पेट अर्थात देह से స్వయం అలగ్ హో జానే కా అర్థ ప్రతీత హోతా హై.
1: ఈ రెండే దేహమే నేననుకోవటము ఘటాకాశము. దేహము వేరుగా చేసుకుని తాను సాక్షిభూతుడుగా ఉండే సంకల్పానికి తగినటువంటి యొక్క స్థాయిగా ఉన్నటువంటి యొక్క వ్యక్తి అక్కడ జలాకాశం. ఇక్కడనే ఈ రెండింటినీ పురస్కరించుకున్నప్పుడు ఘటాకాశం, జలాకాశం, సంకల్పము, దేహము, ఈ రెండింటి యొక్క ప్రయోగముల యొక్క తత్వము మనకు అర్థమవుతుంటుండాలి.
0: ఇన్ దోనో మే देह ही मैं हूं कहना ही घटाकाश है. देह से स्वयं को अलग कर कहने वाले व्यक्ति का यह तत्व ही जलाकाश है. इन दोनों के संदर्भ में संकल्प और देह, इनका प्रयोग जलाकाश और घटाकाश के रूप में हुआ है.
1: इनका दहराकाशम, ఈ దహరాకాశం అనగా నేను అనేటువంటి ఒక తత్వము ఎక్కడి నుంచి వస్తుండాది అనేటువంటి విచారణ విషయం లోపల తన యొక్క దేహమును, ఇంద్రియమును, మనసును, చిత్తమును, అహంకారమును కూడాను పురస్కరించుకుని విచారణ సలిపినటువంటి సమయం లోపల అక్కడ అంతఃకరణం అనేటువంటి యొక్క స్థానం నుంచి ఈ యొక్క సంకల్పమును సాక్షిభూతుడుగా ఉన్నటువంటి రీతిగా మనకు అర్థమవుతుంటాది. దీనినే దహరాకాశము అన్నారు.
0: అబ్ దహరాకాశ్ కే బారే మే యహ్ మై కా తత్వ కహాన్ సే ఉత్పన్న హో రహా హై ఇస్ పర్ విచార్ కర్తే సమయ్ देह, मन, चित्त और अहंकार को भी परिगणित करने पर ज्ञात होता है कि यह संकल्पना अंतःकरण से ही उत्पन्न होकर साक्षीभूत बन रही है.
1: దీనికి మరొక ఉదాహరణము, దేశే కాల పాత్రను కారణమును కూడాను అనుసరించి కాల కర్మ కారణ కర్తవ్యమును కూడాను పురస్కరించుకొని మనం విచారణ సలపటము జగత్తులో ఒక సామాన్యమైనటువంటి విషయం. కాలకర్మ కారణ కర్తవ్యంలో పురస్కరించుకున్నటువంటిది జాగ్రత్త అని చెప్పటం. నీవు ఎప్పుడు బయలుదేరావు ఇంటి దగ్గర? నేను 5 గంటలకు బయలుదేరాను ఒక కాలం. నీవు ఏ మార్గంలో వచ్చావు? కారులో బయలుదేరి వచ్చాను. దీనికి ఒక కారణము. ఇక్కడికి చేరడానికి ఏమి యొక్క దీని యొక్క సంకల్పము? స్వామిని దర్శించుకోవటానికి. ఇది ఒక కర్తవ్యం. అయితే అక్కడ 5 గంటలకు బయలుదేరినటువంటి వాడు ఈ యొక్క బృందావనం చేరడానికి 1 గంట టైం తీసుకుంది. కారులో నీవు ప్రయాణమై వచ్చావు, ఇది ఒక కర్తవ్యాన్ని తీసుకున్నావు. కారణము స్వామి యొక్క దర్శనం కోసము. కానీ ఇక్కడ ఫలితం ఏమిటైంది? ఈ ప్రయాణము స్వామి యొక్క దర్శనమును అందించింది.
0: ఇస్కే లియే ఏక్ ఔర్ ఉదాహరణ. జగత్ మే ప్రాయః దేశ్, కాల్ ఔర్ పాత్ర తథా కాల్, కర్మ, కారణ ఔర్ కర్తవ్య కే ఆధార్ పర్ चिंतन किया जाता है. काल, कर्म, कारण और कर्तव्य के आधार पर जो होता है उसे जागृत कहा जाता है. तुम कितने बजे घर से निकले हो? मैं 5 बजे घर से निकला, यह काल है। तुम कैसे आए हो? मैं कार में आया, यह कारण है। यहां आने में संकल्प क्या है? स्वामी का दर्शन करने आया, यह कर्तव्य है। वहां से रवाना हुए व्यक्ति के लिए यहां वृंदावन पहुंचने में 1 घंटे का समय लगा। तुम कार में आए हो, वह एक कर्तव्य है। आने का कारण स्वामी का दर्शन करना है। इसका परिणाम क्या हुआ? इस यात्रा ने तुम्हें स्वामी का दर्शन कराया।
1: కనుక అక్కడ బయలుదేరినటువంటి కాలము, బయలుదేరినటువంటి రథము, చేరినటువంటి కాలము, ఈ అనుభవించినటువంటి యొక్క కర్తవ్యము అనగా దర్శనము పొందటము కర్తవ్యము, ఈ నాలుగింటి యొక్క ఏకత్వము జాగ్రత్తకు సరి అయినటువంటి అర్థము. ఇంకా స్వప్నము లోపల నీవు బృందావనములో పండుకున్నావు, కాని రాత్రి స్వప్నములో నీకు ఢిల్లీ లోపల షాపింగ్ చేసినట్టుగా నీకు ఒక స్వప్నం వచ్చింది. అయితే ఈ బృందావనం నుంచి ఎప్పుడు నీవు బయలుదేరావు? టైం లేదు.
0: స్వామి కా దర్శన్ కర్నా హై, ఇస్కా పరిణామ్ క్యా హువా? ఇస్ యాత్రా నే తుమ్హే స్వామి కా దర్శన్ కరాయా.
1: కనుక

0: షాపింగ్ చేసినట్టుగా నీకు ఒక స్వప్నం వచ్చింది. అయితే ఈ బృందావనం నుంచి ఎప్పుడు నీవు బయలుదేరావు? టైం లేదు. దేనిలో నీవు బయలుదేరిపోయినావు? ఏమీ తెలియదు. ఎందుకోసం బయలుదేరినావు? కారణం లేదు. కాని అక్కడ కర్తవ్యం ఒక్కటి మాత్రమే మన గుర్తులో ఉంటుండాలి.
1: అత వహా సే నికల్నే కా సమయ్ జిస్ గాడీ మే రవానా హువా వహ్ పహుంచనే మే లగా సమయ్ ఔర్ స్వామీ కా దర్శన్ ప్రాప్త్ కర్నా. इन चारों का समाहार रूप ही जागृत है. रात को तुम यहां वृंदावन में सोते हो और तुम्हें दिल्ली में खरीदारी करने का सपना आता है. परंतु तुम वृंदावन से कब रवाना हुए? यहां समय नहीं है. तुम किस माध्यम से रवाना हुए? कुछ पता नहीं. किस लिए तुम रवाना हुए? कोई कारण नहीं है. लेकिन वहां एकमात्र काम ही हमारी स्मृति में रहता है.
0: అయితే జాగ్రత్తలో మనసు, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ యొక్క తత్వమైనటువంటి యొక్క భావము, ఈ నాలుగు కూడాను జాగ్రత్తలో ఉంటున్నాయి. కన్నులతో చూస్తున్నాము, దేహంతో ప్రయాణం సలుపుతున్నాము, మనస్సుతో ఆశిస్తున్నాము, హృదయంతో సంతృప్తి పడుతున్నాము. స్వప్నములో నీ దేహము, నీ ఇంద్రియములు, నీ యొక్క కన్నులు, నీ అవయవములు అన్నీ కూడాను బృందావనంలోనే ఉంటున్నాయి. కాని ఒక్క మనస్తత్వం అనేటువంటిది మాత్రము ఈ ఢిల్లీలో సంచరించినట్టుగా నీకు గోచరిస్తుంటుండాలి. ఇక్కడ ఈ దహరాకాశం అనేటువంటి దాంట్లో తన సంకల్పమును తాను వాచ్ చేసుకుంటూ ఉంటున్నాడు, చూసుకుంటూ ఉంటున్నాడు ఈ దహరాకాశములో.
1: లేకిన్ జాగ్రత్తకి స్థితిమే మన్, చిత్త, ఇంద్రియ और अंतःकरण का तत्व अर्थात भाव, ये चारों हैं. आंखों से देख रहे हैं, शरीर से यात्रा कर रहे हैं, मन से अपेक्षा कर रहे हैं, हृदय से संतुष्ट हो रहे हैं. सपने में तुम्हारी देह, तुम्हारी इंद्रियां, तुम्हारी आंखें, तुम्हारे सारे अवयव यहां वृंदावन में ही हैं. परंतु एकमात्र तुम्हारा मन दिल्ली में घूमता सा तुम्हें दिखाई पड़ता है. यहां दहराकाश में वह अपने संकल्प को वॉच कर रहा है, देख रहा है.
0: इंका चिदाकाशम अनेटुवंटि दांट्लो साक्षिभूतुडुगा उंटुन्नाडु. दीनिकि ओकरिकि ओक स्वप्नम रावच्चुनु. आ स्वप्नमलो तन देहमुनु एवरो कोट्टि तल वेरु, मुंडं वेरु पारवेसि तानु वेळ्ळिनारु. కానీ ఆ మొండమును, తలను తానే చూస్తున్నట్టుగా స్వప్నం వస్తుంటాది. కాని ఆ సమయం లోపల నీవు దేహమునకు అతీతమైనటువంటి వాడిగా ఉంటున్నావు, ఈ ప్రాణమునకు అతీతమైనటువంటి వాడిగా ఉంటున్నావు. నీ యొక్క ప్రాణం అనేటువంటిది పోలేదు, దేహం అనేది ముక్కలైనా నీకు సంబంధము లేదు. కనుక ఈ దేహమునకు, ప్రాణమునకు అతీతమైనటువంటి స్థితిలో సాక్షిభూతుడుగా ఉండటం అనేటువంటిది చిదాకాశం అనేటువంటి యొక్క పేరుతో వేదాంతం ప్రబోధించింది.
1: चिदाकाश में वह मात्र साक्षीभूत बना हुआ है. कोई एक सपना देख सकता है जिसमें उसे कोई मारकर उसके सर और धड़ को अलग कर फेंक कर चला जाता है. तब वह अपने ही सर और धड़ का अलग अलग होना देखता है. इस स्थिति में तुम अपनी देह से परे की स्थिति में होते हो, अपने प्राणों से परे की स्थिति में होते हो. यहां तुम्हारे प्राण चले नहीं गए हैं, तुम्हारी देह के टुकड़े होने से तुम्हारा कोई वास्ता नहीं है. अतः देह और प्राण से परे मात्र साक्षी भूत बने रहने की इस स्थिति को वेदांत चिदाकाश के नाम से अभिहित करता है.
0: దీనికి ప్రాపంచికంగా కూడాను మనం ఒక యథార్థాన్ని చూసుకోవచ్చును. జగత్తు లోపల స్థూల రూపమును ధరించినప్పుడు మనం ఎవరినైనా ఒక కత్తితో చిన్న కాటు అట్లా పెట్టినప్పటికీ అది ఒక పోలీసు వచ్చి అరెస్ట్ చేసి దానికి అనేక రకములైనటువంటి కేసులంతా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి ఒక విధమైనటువంటి యొక్క ధర్మ చట్టం కూడా ఉంటుండాది. లా
1: వ్యావహారిక స్తర్ పర్ హమ్ ఇసే ఇస్ ప్రకార్ సమజ్ సక్తే హై. జగత్ మే స్థూల రూప్ మే రహతే సమయ్ యది హమ్ ఏక్ ఛురి సే किसी को जरा सा दाग देते हैं तो पुलिस आकर हमें गिरफ्तार कर मुकदमा दर्ज कर सकती है. इसके लिए कानून भी है.
0: आयते స్వప్నం

0: లోపల ఏదో ఒక రకంగా ఒక జడ్జిని నీవే పోయి అతన్ని హతమార్చినట్టుగా స్వప్నం రావటం చేత రెండవ దినం నీవు వెళ్లి జడ్జి దగ్గర, అయ్యా రాత్రి నిన్ను వచ్చి నేను కూనీ చేసినట్టుగా స్వప్నం వచ్చిందంటే అతను ఏ రిజిస్టర్ చేయడానికి లేదు, ఏ కేసును పెట్టడానికి వీళ్లు కాదు. కనుక అవస్థ స్థానములు కాని, అవస్థ కాలములు కాని, అవస్థ యొక్క వ్యక్తిత్వములు కాని వేరుగా ఉండటం చేత తాను ఒక విధమైనటువంటి సాక్షిభూతుడిగా ఉంటుంటుంటాడు ఈ చిదాకాశమునందు. దేహమునకు, మనసునకు, బుద్ధికి, ఇంద్రియములకు, చిత్తములకు, అహంకారమునకు కూడా అధికంగా ఉంటుంటాడు, తాను భిన్నుడై ఉంటుంటాడు.
1: లేకిన్ రాత్ కో తుమ్హే సపనా ఆతా హై కి తుమ్ జాకర్ ఏక్ జజ్ కి హత్యా కర్ దేతే హో ఔర్ అగలే దిన్ జాగతే హీ తుమ్ జాకర్ ఖుద్ ఉస్ జజ్ సే కహతే హో कि सरकार, कल रात को मुझे सपना आया जिसमें मैंने आपकी हत्या कर दी. ऐसे में न वह मुकदमा दर्ज ही कर सकता है और न मुकदमा चला ही सकता है. अतः इस चिदाकाश की स्थिति में स्थान संबंधी स्थितियों, समय संबंधी स्थितियों और व्यक्ति संबंधी स्थितियों के अलग अलग रहने के कारण वह मात्र साक्षीभूत बना रहता है. इस स्थिति में वह देह, मन, बुद्धि, इंद्रियों, चित्त और अहंकार से परे रहता है, भिन्न रहता है.
0: ఇంకా మహదాకాశం అనేటువంటిది ఇది నిర్వికల్ప స్థితినందు మాత్రమే ఇది అర్థమవుతుంటది. ఇట్టి నిర్వికల్ప స్థితిని అందరూ కూడాను అందుకోవటకు సాధ్యం కాదు. దీనికి ఒక హద్దులని కాని, దీనికి ఒక మార్గమని కాని నిర్ణయించటకు సాధ్యం కాదు. అది మన యొక్క సాధన సంపత్తి పైన ఆధారపడి ఉంటుంటాది.
1: మహదాకాశ్ కో మాత్ర నిర్వికల్ప సమాధి కి స్థితి మే హీ సమ్జా జా సక్తా హై. ఇస్ నిర్వికల్ప కి స్థితి కో ప్రాప్త్ కర్నా సబ్కే లియే సంభవ్ నహీ హై. ఇస్కే లియే కిన్హీ సీమాఓ అథవా కోయి మార్గ కా నిర్ణయ కర్నా సంభవ్ నహీ హై. యహ మాత్ర హమారీ సాధనా సంపత్తి పర్ ఆధారిత్ రహతా హై.
0: దీనిని కూటస్థ లక్షణం అని కూడాను దీనికి మరొక పేరు. ఇది కూటస్థమనగా ఏమిటంటే, నీవు నోటితో ఒక పాటను పాడుతూ నీ చెవులతోనే ఆ పాటను వింటూ ఈ యొక్క శబ్దం ఎక్కడి నుంచి వస్తుండాలి అనేటువంటి యొక్క శబ్దమును లక్ష్యపరచుకుని ఆ శబ్దం యొక్క ఉత్పత్తి స్థానమునందు నీ యొక్క మనస్సును ఇమిడ్చినటువంటి సమయమునందు దీనికి కూటస్థ లక్షణం అని కూడాను చెప్పవచ్చు. కొంతమంది దీనిని సమాధి స్థితి అని కూడాను చెప్పుతుంటారు. కానీ సమాధి అనేటువంటిది మానసిక లక్షణమే కాని మనసుకు అతీతమైనటువంటిది కాదు.
1: కూటస్థ లక్షణ ఇస్కా ఏక్ అన్య నామ హై. ముహ్ సే గీత్ గాతే హువే, ఉసే అపనే హీ కానో సే సున్తే హువే, ఉస్ ధ్వని కే స్రోత్ పర్ అపనే మన్ కో కేంద్రిత్ కర్నే కో హీ కూటస్థ లక్షణ కహా గయా హై. కుచ్ లోగ్ ఇసే హీ సమాధి కీ స్థితి కహతే హై. परंतु समाधि एक मानसिक लक्षण है, मन से परे की स्थिति नहीं है.
0: అనగా సమాధి మంచి చెడ్డలు, సుఖ దుఃఖములు, చీకటి వెలుతురు, ఇంకా కొన్ని వేడి చల్లదనములు కూడాను ఈ రెండింటిని సమస్థితిలో మనం అనుభవించుకునేటువంటి యొక్క పరిస్థితికి సమాధి అని కూడాను చెప్పవచ్చు. దీనిని పురస్కరించుకుని అర్జునుడు విశ్వోపాసకుడు గొప్పన లేక క్షత్రజ్ఞోపాసకుడు గొప్పన అని కూడాను కృష్ణుడు ప్రశ్నించాడు. అనగా అక్షరోపాసకుడు నిర్గుణోపాసకుడని, ఈ విశ్వోపాసకుడు సగుణోపాసకుడని, ఈ సగుణ నిర్గుణముల యొక్క ఉపాసనలు పురస్కరించుకుని మన యొక్క భక్తి మార్గమును కొంతవరకును ప్రోత్సహించుకుంటూ వచ్చారు.
1: సమధి సమాధి హై అర్థాత్ అచ్చాయి ఔర్ బురాయి, సుఖ్ ఔర్ దుఃఖ్, అంధేరా ఔర్ ఉజాలా, ठंडक और गर्मी, इन सभी स्थितियों का समान रूप में अनुभव करना ही समाधि है. इसी के आधार पर अर्जुन ने श्री कृष्ण से प्रश्न किया कि विश्वोपासक महान है अथवा क्षेत्रज्ञोपासक महान है. अक्षरोपासक को निर्गुणोपासक और विश्वोपासक को सगुणोपासक मानते हुए इन सगुण और निर्गुणोपासनाओं के आधार पर हमारी भक्ति को व्याख्यायित किया गया है.
0: అయితే ఈ సగుణోపాసన గొప్పదా లేక నిర్గుణోపాసన గొప్పదా అని ఈ యొక్క ఉపాసనను పురస్కరించుకుని అనేక మంది అనేక రకములుగా కూడాను వాదోపవాదములు జరుపుతూ ఉండటం కూడాను భారతదేశంలో ఒక వికారమైనటువంటి ఒక లక్షణం. ఇందులో సగుణ నిర్గుణోపాసన కూడాను మధ్యలో ఒకటి చేరుతుంటాది. అయితే ఇది సాధనల యొక్క భేదమే కాని లక్ష్యం మాత్రం మూడింటికి ఒక్కటియే. దీనికి సాపేక్షిక శబ్దములని కూడాను ఒక అర్థం.
1: ఉపాసనా కే ఆధార్ పర్ భారత్ దేశ్ మే అనేక లోగో కా సగుణోపాసనా మహాన్ హై అథవా నిర్గుణోపాసనా మహాన్ హై జైసే విషయ పర్ వాద వివాద్ కర్నే కా ఏక్ వికృత రుజాన్ భీ దేఖా గయా హై. ఇన్కే బీచ్ మే సగుణ నిర్గుణోపాసనా కే నామ్ సే ఏక్ అన్య విధి భీ జుడ్తీ హై. యే మాత్ర సాధనా కే భేద హీ హై. तीनों का लक्ष्य एक ही है. इन्हें सापेक्ष शब्द कहते हैं.
0: अयिते ई सगुणोपासना निर्गुणोपासना सगुण निर्गुणोपासन యొక్క తత్వాన్ని సులభంగా మీకు అర్థం కావాలనుకున్నప్పుడు సగుణోపాసకుడు బట్ట యొక్క దృష్టిగా ఉంటుంటాడు. వస్త్ర దృష్టి సగుణోపాసన, సగుణ నిర్గుణోపాసన దారం దృష్టి, నిర్గుణోపాసన ప్రతి దృష్టి. అయితే ఇది వస్త్రమని అది దారమని ఇది ప్రత్తి అని మూడు రకములైనటువంటి పేర్లు మూడు రకములైనటువంటి వినియోగములు మనం అనుభవిస్తున్నామే కాని మూడింటి యందు ఉన్నటువంటి పదార్థం ఒక్కటియే. ప్రత్తి నుంచి దారము, దారము నుంచి వస్త్రము, తిరిగి దారము తీస్తే వస్త్రము లేదు, ఈ యొక్క దారము విడిదీస్తే దారము లేదు, అప్పుడు అంతా ప్రత్తిగానే మారిపోతుంది.
1: సగుణోపాసన నిర్గుణోపాసన ఆర్ సగుణ నిర్గుణోపాసనకు सरलता से समझना है तो हम सगुणोपासना को वस्त्र दृष्टि कह सकते हैं. सगुण निर्गुणोपासना धागे की दृष्टि और निर्गुणोपासना कपास की दृष्टि है. परंतु हम कहते हैं कि यह कपड़ा है, वह धागा है और यह कपास है, लेकिन तीनों के नाम और उपयोगिता के अलग होने पर भी तीनों में एक ही पदार्थ निहित है. कपास से धागा और धागे से कपड़ा, लेकिन धागे को अलग कर देने पर कपड़ा नहीं है और धागे को अलग करने पर धागा नहीं होगा, सब कुछ कपास ही हो जाएगा.
0: ఈ పైన ఉన్నటువంటిది ఏమిటి అని నేను ప్రశ్నించినప్పుడు మీరు వస్త్రము అని చెప్పవచ్చును, కానీ లోనున్నటువంటిది ఏమిటంటే ప్రత్తి అని మీరు అనవచ్చును, కానీ వేదాంతము లోపలున్నది బయట ఉన్నది ప్రత్యే అని మాత్రం నిర్ణయం చేస్తుంది. కనుక సగుణ నిర్గుణ సగుణ నిర్గుణోపాసనలు అనేటువంటిది మూడింటి ఎందుకుడను ఒక్క ప్రేమ మాత్రమే ఏకత్వమైనటువంటి స్థానమును అలంకరించుకుంది. ఈ ప్రేమ అనేటువంటి దానిని మనము హృదయమునందు నింపుకున్నప్పుడు ఏ మార్గమునందైనా కూడాను ఆ యొక్క గమ్యమును మనం చేరడానికి వీలవుతుంది.
1: ఇస్కే లియే ఏక్ ఉదాహరణ. యది స్వామి एक कपड़े को दिखाकर प्रश्न करते हैं कि ऊपरी तौर पर यह क्या है, तो तुम कह सकते हो कि यह कपड़ा है. परंतु जब पूछा जाता है कि इसके अंदर क्या है, तो तुम कपास कह सकते हो. लेकिन वेदांत निर्णय करता है कि भीतर और बाहर कपास ही है. सगुण निर्गुण और सगुण निर्गुणोपासना, इन तीनों में एकमात्र प्रेम ही अलंकृत हो रहा है. इस प्रेम को हृदय में भर लेने पर हम किसी भी मार्ग के सहारे गंतव्य तक पहुंच सकते हैं.
0: అయితే ఈ ప్రేమనే ప్రియమని కూడాను పిలుస్తూ వచ్చారు. ఈ ప్రేమ ఎట్టి సమయమనందు ఈ దీనిని ప్రియమని పిలుస్తారంటే మనకు ఇష్టమైనటువంటి వ్యక్తినో లేక ఇష్టమైనటువంటి పదార్థమునో మనము చూచినప్పుడు దానిని కలిగేటువంటి యొక్క సంతోషమునకు ప్రియము అని పేరు. అయితే అట్టి మనకు ప్రియమైనటువంటి వస్తువును చూచినప్పుడు అతనిని కొంతవరకును మనము సమీపంగా చేసుకోవటం లోపల వచ్చినటువంటి ఆనందమునకు మోదము అని పేరు. అయితే ఆ ప్రియమైనటువంటి యొక్క వస్తువును మనం అనుభవించినప్పుడు కలిగేటువంటి దానికి ప్రమోదము అని ఒక పేరు.
1: ఇస్ ప్రేమ్ కో హి ప్రియం కహా గయా హై. प्रियम किसे कहते हैं? हमारे अत्यंत इष्ट व्यक्ति को अथवा बहुत पसंदीदा वस्तु को देखने पर हम में जो संतोष की भावना होती है उसे ही प्रियम कहा गया है। हमारी पसंदीदा वस्तु अथवा इष्ट व्यक्ति को देखने पर उसके समीप जाने की भावना को मोदम कहते हैं। उस पसंदीदा वस्तु का अनुभव प्राप्त करने पर उसे प्रमोदम कहते हैं।
0: అనగా ప్రియము మోదము ప్రమోదము మనకు ఇష్టమైనటువంటి దానిని చూచినప్పుడు మాత్రం కలిగేటువంటిది ప్రియము, చూచినటువంటి దానికి దగ్గరకు తెచ్చుకోవటము అనేటువంటిది మోదము, దగ్గరకు తెచ్చుకున్నటువంటి దానిని అనుభవించుకోవటం ప్రమోదము. అనుభవించిన తర్వాతనే ఆ పదార్థము నీవు ఏకమైపోతావు. ఈ ఏకత్వంలో కలిగేటువంటి యొక్క ఆనందమే కూటస్థ లక్షణం.
1: ప్రియం మోదం ఆర్ ప్రమోదం, इष्ट वस्तु को देखना प्रियम है, देखी हुई वस्तु को अपने पास लाना मोदम है, और पास में लाई गई वस्तु का अनुभव प्राप्त करना प्रमोदम है। अनुभव प्राप्त करने के बाद ही तुम और वह वस्तु एक हो जाते हैं। इस एकता में निहित आनंद ही कूटस्थ लक्षण है।
0: आयते भगवंतनकु ఈ సగుణోపాసన ప్రీతియా లేక నిర్గుణోపాసన ప్రీతియా, సగుణ నిర్గుణోపాసన ప్రీతియా అని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఈ మూడు కూడాను తనకు ప్రీతియే. అయితే భాష యందు మాత్రమే మనం వేదములు తీసుకుంటున్నాము, ఏక భావం నందు మాత్రమే మనం అంతరాత్మను విచారించుకోక బాహ్యమే లక్ష్యమందు పెట్టుకుంటున్నాము. కాని బాహ్యప్రియులు లోకులు, భాషప్రియులు లోకులు, భావప్రియుడు భగవంతుడు.
1: जब हम विचार करते हैं कि ईश्वर को सगुणोपासना प्रिय है अथवा निर्गुणोपासना प्रिय है अथवा सगुण निर्गुणोपासना प्रिय है, तो ज्ञात होता है कि ईश्वर को ये तीनों प्रिय हैं। हम भाषा के आधार पर ही भेद बरत रहे हैं, भावना के आधार पर, आंतरिक अर्थ पर विचार न करते हुए बाह्य को ही लक्ष्य में रख रहे हैं। परंतु बाह्य को चाहने वाले लोग हैं, भाषा को चाहने वाले लोग हैं, लेकिन भाव को चाहने वाले ईश्वर हैं।
0: కనుక భావమును మాత్రమే చూస్తాడు, కాని నీ భాషను కాని నీ యొక్క భాష్యమును కాని తాను ఏమాత్రము కూడాను లక్ష్యం చేయడు. ఆర్తుడై ప్రార్థించడమే భగవంతునికి ప్రీతి. అంతేకాని ఏ విధంగా తాను ప్రార్థిస్తున్నాడు, ఎంత నైవేద్యం పెట్టాడు, ఎంత పెద్ద హారం తెచ్చి నాకు వేశాడు అనేటువంటి ఈ తుచ్చ లక్షణాలు భగవంతుని యందు ఏమాత్రం కూడాను కనిపించటకు వీలుండదు.
1: ఈశ్వర్ భావన కోహి దేఖతే హై, వహ్ కదాపి తుమ్హారే బాహ్య ఔర్ భాషా కో నహీ దేఖతే హై. ఆర్త భావన సే ప్రార్థనా కర్నా హీ ఈశ్వర్ కే లియే ప్రియ హై. వహ్ యహ్ నహీ దేఖతే హై కి యహ్ కైసీ ప్రార్థనా కర్ రహా హై, किस प्रकार का भोग लगा रहा है, कितनी बड़ी फूलमाला डाली है, ऐसी बातों को देखने जैसे तुच्छ लक्षण ईश्वर में दिखाई पड़ने की कदापि संभावना नहीं है.
0: ఒక బిడ్డను ఊంజలలో పండబెట్టి తల్లి పైన పని చేసుకునేటువంటి సమయం లోపల బిడ్డ లేచి ఏడ్చవచ్చు, కానీ ఆ ఏడుపు తల్లి విన్న తక్షణమే పరిగెత్తి వస్తుంది. కాని నా బిడ్డ ఏడుస్తుండాది, ఏ రాగానికి వస్తుంది ఆ ఏడుపు, ఏ తాళానికి వస్తుందని తల్లి చూస్తుందా? ఎప్పటికీ చూడదు. అదే రీతిగానే తనకు బిడ్డలైనటువంటి యొక్క వ్యక్తులు ఏ విధమైనటువంటి ఆర్తితో ప్రార్థించిన తక్షణమే తల్లి ఏ రీతిగా దిగి వచ్చేస్తుందో, అదే విధంగానే భగవంతుడు కావాలని హృదయపూర్వకమైనటువంటి యొక్క ఆర్తితో ప్రార్థనలు సలిపినప్పుడు తాను ఏ విధమైనటువంటి సాధనలు కూడా చూడక తాను వచ్చి రక్షించడానికి నిరంతరము సంసిద్ధుడై ఉంటుంటాడు.
1: ఏక మా శిశుకో ఝూలే మే సులాకర్ అప్నే కామ్ మే వ్యస్త్ రహతీ హై. జబ్ శిశు జాగకర్ రోనే లగతా హై, తబ్ శిశు కా రోనా సునతే హీ మా యహ్ విచార్ నహీ కర్తీ హై కి శిశు కా రుదన్ కిస్ రాగ్ మే హో సక్తా హై యా కిస్ తాల్ మే హో సక్తా హై. मां कदापि ऐसा विचार नहीं करती है, वह तुरंत दौड़कर आ जाती है. जिस प्रकार शिशु का रुदन सुनते ही माता दौड़कर आ जाती है, उसी प्रकार ईश्वर अपनी संतान के समान अपने प्रियजनों की प्रार्थना सुनते ही उसकी अपेक्षा करने वालों के लिए उन प्रार्थना करने वालों की साधनाओं पर ध्यान न देते हुए తురంత ఆకర్ ఉన్కి రక్షా కర్నే హేతు తయారు రహతే హై.
0: భగవంతునికి ఎట్టి భేదములు కూడా ఉండవు. గుణాతీతమైనటువంటి భగవంతుని యందు గుణములు కల్పించటము మన యొక్క దృష్టి దోషములే, భావదోషములే. ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి ముగ్గురు బిడ్డలు ఉంటుంటారు. ఆ బిడ్డలలో పెద్దవాడు కొంతవరకు వయసు కలిగినటువంటి వాడు కనుక తనకు ప్రపంచ విషయంలో కొంతవరకు అర్థం చేసుకోవటం వీలవుతుంటాది. రెండవ వాడు ఏదో చేసుకుని చేసుకోనటువంటి యొక్క పరిస్థితిలో మధ్యస్థితిలో ఉంటాడు. ఇంకొకడు మూడవడు అతి చిన్నవాడుగా ఉంటుంటాడు.
1: ఈశ్వర్ మే కిసి ప్రకార్ కి భేద భావనాయే నహీ హోతీ హై. గుణో సే పరే ఈశ్వర్ పర్ గుణో కో థోపనా హమారా దృష్టి దోష హై, హమారా భావనా దోష హై. एक छोटा सा उदाहरण. एक माता के तीन बच्चे हैं. इनमें से बड़ा लड़का उम्र में जरा बड़ा होने के कारण उसके लिए व्यावहारिक बातों को समझना कुछ संभव होता है. दूसरा लड़का कुछ समझने और न समझने की बीच की स्थिति में रहता है. लेकिन तीसरा लड़का बहुत छोटा होता है.
0: आइते वकारक समय लोपला ప్రపంచమునకు ఏదో ఒక కొన్ని అవాంతరములు ఆవరంభించటం చేత గవర్నమెంట్ వారు ఒక విధమైనటువంటి నిర్బంధనలు కూడా నియమించవచ్చును. ఇంటికి ఒక వ్యక్తిగా యుద్దములో చేర్చాలి అనేటువంటి ఒక నిబంధన జరగవచ్చును. ఆ సమయంలో గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి ఆ తల్లిని అడిగినప్పుడు, అమ్మా నీ ఇంటికి ఎవరైనా ఒక వ్యక్తిని పంపించాలి యుద్దానికి అన్నప్పుడు ముగ్గురు బిడ్డలపైన ఆమెకు సమానమైన ఆశనే. ఎవరిని పంపడానికి కూడా తాను ఒప్పుకోదు. అయితే ఈ ప్రభుత్వం యొక్క నిబంధనల వల్ల తాను పెద్దవాణ్ణే పంపుతుంది గాని కడావాణ్ణి పంపదు.
1: ఇస్ స్థితి మే విశ్వ కే సమ్ముఖ కుచ్ అనపేక్షిత్ పరిస్థితియా ఉత్పన్న హో సక్తి హై ఔర్ సర్కార్ కుచ్ నియమ బనా సక్తి హై. నియమ యహ హో సక్తా హై కి ప్రత్యేక పరివార్ సే ఏక్ వ్యక్తి కో సేనా మే భర్తీ హోనా అనివార్య హై. इस स्थिति में यदि कोई सरकारी अफसर आकर कहे कि मां जी अपने घर से किसी एक को युद्ध में भेजना है, तो तीनों बच्चों पर मां का समान प्रेम होने के कारण वह किसी को भी भेजना नहीं चाहती है. परंतु सरकारी नियम के कारण वह बड़े लड़के को ही भेजती है, कदापि अपने छोटे लड़के को नहीं भेजती है.
0: ఇంత మాత్రం చేత ఆ తల్లికి పెద్దవాణిపైన ప్రేమ లేదని లేక కడావాణిపైన ప్రేమ ఉందని కాదు. పెద్దవాడు ప్రపంచ విషయం లోపల కొంతవరకును అర్థం చేసుకునే శక్తి, తాను ఈ ప్రపంచాన్ని గురించి మెలగేటువంటి యొక్క విధానము అతనికి తెలుసును కనుక అలాంటి వాణ్ణి ఇంకా నిర్బంధంతో పంపడానికి పూనుకుంటుంది. పంపినంత మాత్రం తల్లికి ప్రేమ లేదని కాదు. అదేవిధంగానే భగవంతునికి ఈ సగుణ భక్తుడు, నిర్గుణ భక్తుడు, సగుణ నిర్గుణ భక్తుడు ఈ ముగ్గురు బిడ్డల వంటి వారే.
1: इतने मात्र से इसका अर्थ यह नहीं कि बड़े लड़के पर उसका प्रेम नहीं है और छोटे लड़के पर ही प्रेम है. बड़े लड़के में व्यावहारिक विषयों को समझने की शक्ति है और वह विषयों को समझ सकता है, इसलिए वह अनिवार्यतः बड़े लड़के को ही भेजने के लिए तैयार होती है. यूं भेजने मात्र से यह अर्थ नहीं कि उसमें प्रेम नहीं है. इसी प्रकार ईश्वर के लिए ये सगुण भक्त, निर्गुण भक्त और सगुण निर्गुण भक्त तीनों संतान के ही समान है.
0: అయితే సగుణ భక్తుడైనటువంటి వాణిని తాను చంటి బిడ్డ వలె చూసుకోవటము ఆ తల్లి యొక్క లక్షణం కనుక భగవంతుడు సగుణ నిర్గుణపైన ఎక్కువ ప్రీతిగా ఉంటుంటాడు. సగుణోపాసకుడు భగవంతునికి చిన్న బిడ్డ వంటివాడు, నిర్గుణోపాసకుడు పెద్ద బిడ్డ వంటివాడు, సగుణ నిర్గుణోపాసకుడు మధ్య బిడ్డ వంటివారు. ఈ సగుణోపాసకం అనేటువంటి దాంట్లో సర్వము కూడాను భగవంతునికి అర్పితమైనటువంటి భావంతో భగవంతుని యొక్క రూప, నామ, గుణములు, లీలలను కూడాను వర్ణించుకుంటూ కూడాను తమ జీవితమును అందులో ఆనందం అనేటువంటి దాంట్లో ముంచి తన జీవితమును అంకితం చేసుకుంటుంటారు.
1: పరంతు సగుణ భక్త ఛోటే శిశుకే సమాన్ హోనేకే కారణ మా కీ భాతి ఈశ్వర్ భీ सगुण भक्त पर विशेष ध्यान देते हैं. सगुण भक्त ईश्वर के लिए छोटे से शिशु के समान है. निर्गुणोपासक बड़े लड़के के समान है. सगुण निर्गुणोपासक बीच के लड़के के समान है. सगुणोपासना में भक्त ईश्वर को अपना सर्वस्व समर्पित कर उनके रूप, नाम, गुण और लीलाओं का वर्णन करते हुए आनंद में मग्न हो जाता है।
0: चंटी बिड्डे योक्क सर्व पनुलु कूडनु बिड्डे कोरक मुनुपे आया कालमुनकु आहारं अंदिंचटमु, आया समयमुनकु स्नानमुलु चेयिंचटमु, आया संदर्भमुलंदु ड्रस्सुलु वेयिंचटमु, इवंता कूडनु तल्लि ए रीतिगा चूचुकुंटुंदो अदे विधंगाने सगुणोपासकुलैनटुवंटि वारिनि భగవంతుడు సర్వ విధములు కూడాను తాము ఆదర్శంగా ఉంటుండి అనేక రకములైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమై తానే స్వయంగా చూచుకుంటూ ఉంటాడు.
1: జిస్ ప్రకార్ శిశుకే కుచ్ మాంగనే సే పహలే హీ మా యథాసమయ శిశుకో ఖానా ఖిలాతీ హై, నహలాతీ హై ఔర్ కపడే బదల్తీ రహతీ హై, ఉసీ ప్రకార్ ఈశ్వర్ భీ ఇన్ సగుణోపాసకో కో సర్వదా ఆనందిత్ రఖనే కే లియే ఉన్కే సభీ విషయో కో స్వయం హీ సంభాల్తే రహతే హై.
0: మంచి చెడ్డలు కాని లేక ఇష్ట అయిష్టములు కాని రాగద్వేషములు కాని ఎట్టిది లేక సర్వసమత్వమైనటువంటి భావము ఒక చంటి బిడ్డకు మాత్రమే ఉంటుంటాది. తనకు ఏ సమయంలో ఆహారం ఇస్తారని కాని ఏ గుడ్డలు వేసుకోవాలని కాని ఏమి యోచించదు, అంతా తల్లిపైనే ఆధారపడి ఉంటుంటాది. కనుక అట్టి స్థిరత్వమైనటువంటి ఒక నిర్మలత్వమైనటువంటి యొక్క భావమునందున్నటువంటి యొక్క స్థితిని శరణాగతి అని చెప్పటం కూడాను ఒక విధమైనటువంటి యొక్క మార్గమున్నది. ఈ శరణాగతి అనగా మనము మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం హి రక్షమాం శరణాగతి అని అంటుంటాం. అనగా నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా ఆస్తి, నా పాస్తి సర్వము నీకు అర్పితం చేస్తున్నాను స్వామి అని చెప్పటం చాలా సులభం.
1: अच्छाई और बुराई, इष्ट और अनिष्ट, राग और द्वेष जैसी भावनाओं से परे की सर्व समान स्थिति में मात्र एक छोटा शिशु ही रहता है। शिशु कदापि यह नहीं विचार करता है कि उसे क्या खाना दिया जाएगा या किस प्रकार के कपड़े पहनाए जाएंगे। वह पूरी तरह मां पर ही निर्भर रहता है। ऐसी स्थिर एवं निर्मल भावना से युक्त स्थिति को ही शरणागति कहा जा सकता है। शरणागति करते समय हम कहते हैं कि मदीय धन दारादि सर्वभार समर्पितम आत्मानाम शेष भूत ही रक्षमाम शरणागति है, अर्थात स्वामी मेरी देह, मेरा मन, मेरी बुद्धि, मेरी संपत्ति, मेरी जायदाद सब कुछ समर्पित कर रहा हूं।
0: ఇది సత్యమైనటువంటి పదమేనా? కాదు. ఇది కేవలము భగవంతుని కూడాను దగాగొట్టేటువంటి యొక్క పదములు. అనగా నా దేహము నీకిస్తున్నాను, నా మనసును నీకిస్తున్నాను, ఈ రెండు పదములే మనకు చాలు. నా మనసును నీకిస్తున్నానని చెప్పేటువంటి దాంట్లో ఎంత అసత్యం ఉంటున్నది. నీ మనసు నీ స్వాధీనంలోనే లేకుండా నిన్నే అనేక రకములుగా తబ్బిబ్బొన్నదించుకునేటువంటి సమయంలో ఆ మనసును పట్టి తెచ్చి నాకిచ్చటం అనేటువంటిది ఎక్కడైనా జరిగేటువంటిదేనే?
1: ఐసా కహనా బహుత్ హీ ఆసాన్ హై, క్యా ఐసా సచ్ హీ కహ రహే హై? నహీ, యే ఈశ్వర్ కో భీ ధోఖా దేనే వాలే శబ్ద హై। మేరీ దేహ తుమ్హే దే రహా హూ, మేరా మన్ తుమ్హే దే రహా హూ, యే దో వాక్య హీ కాఫీ హై। मेरा मन तुम्हें दे रहा हूं, इन शब्दों में कितना असत्य है। जब तुम्हारा मन तुम्हारे ही वश में नहीं है और वह तुम्हें ही झकझोर रहा है, ऐसी स्थिति में उस मन को पकड़कर लाकर स्वामी को समर्पित करना क्या यह संभव है?
0: नीकु चिक्कते गदा नाकु तेच्ची इच्चेदी, నీకే చిక్కకుండా నిన్నే అనేక రకములుగా కూడాను శ్రమ పెడుతూ ఉండేటువంటి సమయంలో అలాంటి మనసును కేవలం భగవంతుడికి ఇస్తున్నామంటే ఇది కేవలము ఒక ఆత్మతృప్తి, తాత్కాలిక తృప్తి అనే చెప్పవచ్చును.
1: తుమ్హారీ పకడ్మే ఆజానే పర్ హీ నా తుమ్ ఉసే లాకర్ స్వామికో దే సక్తే హో, యహాన్ తుమ్హారీ హీ పకడ్మే యహ మన్ నహీ ఆ రహా హై, ఉల్టే వహ తుమ్హే హీ అనేక ప్రకార్ కీ ఉల్ఝనో మే డాల్ రహా హై। ఐసీ స్థితి మే ईश्वर को मन समर्पित कर रहा हूं कहना मात्र आत्मसंतुष्टि है, तात्कालिक संतुष्टि है।
0: शरणागत अनगा अदि कादु, सर्वत्र ईश्वरत्वम अनेटुवंटिदि अंतर्भूतमै उंटुंडादि अनेटुवंटि ओक सत्यान्नि मनं गुर्तिंचुकुंटे अदे शरणागति। సర్వత్ర ఈశ్వరత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఇంకా రెండవ పదార్థం అనేటువంటిది లేదు. రెండవ పదార్థం ఉంటే కదా శరణాగతి అనేటువంటి పదమునకు అక్కడ ఒక విలువ. కనుక సర్వత్రా తానే ఉంటున్నప్పుడు శరణాగతి చేసేవాడెవరు, చేయించుకునేవారెవరు, అక్కడ ఇంకా రెండవ పదార్థమే ఉంటుండదు. రెండు ఉన్న చోటే మనకు ఈ విధమైనటువంటి యొక్క పదములు ఉపయోగపడవచ్చును. రెండుగా లేనటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి భావమునందు ఇంకా ఈ శరణాగతి అనేటువంటి పదమునకు కూడా స్థానం లేదు.
1: शरणागति का अर्थ यह नहीं है, सर्वत्र व्याप्त ईश्वरीय तत्व से अवगत होना ही शरणागति है। सर्वत्र व्याप्त ईश्वर में आस्था के होने पर दूसरा पदार्थ ही नहीं है। दूसरे पदार्थ के होने पर ही शरणागति शब्द का कोई मूल्य हो सकता है। जब सर्वत्र वही है तब शरणागत करने वाला कौन है और शरण देने वाला कौन है, तब वहां दूसरा पदार्थ ही नहीं होता है। जहां पर दो होंगे वहीं ये शब्द हमारे लिए उपयोगी हो सकते हैं। दो से परे की स्थिति में जो एकता का भाव है वहां इस शरणागति शब्द के लिए भी कोई स्थान नहीं है।
0: కనుకా అట్టి ఏకత్వాన్ని మనం అనుభవించుకోవడానికి మన ప్రేమను దినదినమునకును పరిశుద్ధమైనటువంటిదిగాను ఏకత్వమును పొందేటువంటి యొక్క మార్గముగాను మనం కొంత తరబీదు చేసుకోవటానికి పునుకోవాలి. కనుక మనము ఏ ప్రేమ నుంచి ఈ ప్రేమ వచ్చినదో ఆ ప్రేమలో ఈ ప్రేమను చేర్చేటువంటి యొక్క పరిస్థితికి తగినటువంటి యొక్క సాధనలు మనము అలవర్చుకోవాలి.
1: అత వైసీ ఏకతా కా అనుభవ ప్రాప్త కర్నే హేతు హమే అప్నే ప్రేమ కో దిన్ బ దిన్ విశుద్ధ కర్నే కే సాథ్ एकता को प्राप्त कराने वाले मार्ग में रूपायित करना चाहिए। इसलिए हमें इस प्रेम को, जिस प्रेम से यह निसृत हुआ है, उस प्रेम में इस प्रेम को मग्न करने के योग्य साधनाएं करनी चाहिए।
0: गोप गोपाल अंदर कुड़नु अट्टि एकत्वमुनु अनुभविंचेटुवंटि प्रयत्नमुनकु मात्रमे पूनुकोनी వారి యొక్క దేహమునకు మనసునకు ఇంకే సంసారమైనటువంటి సంబంధములకు ఎట్టి దేనికి కూడా వారు వెరువక లొంగక కుంగక ఆ భగవంతునికి మాత్రమే తమ హృదయములు అర్పితం చేసుకునేటువంటి దాంట్లో సంసిద్ధులై ఉంటున్నారు.
1: సభీ గోప గోపియా ఐసీ హీ ఏకతా కా అనుభవ ప్రాప్త కర్నే కే లియే ప్రయత్నశీల్ హోకర్ అప్నే శరీర్ మన్ ఔర్ కిసీ ప్రకార్ కే సాంసారిక్ బంధనో కే ప్రతి भयभीत न होते हुए, उनके वशीभूत और निराश न होते हुए, ईश्वर के प्रति ही अपने हृदयों को समर्पित करने के लिए तैयार रहते थे।
0: ఒకానొక సమయము లోపల రాధ ప్రార్థించిందట, కృష్ణ నీవు ఈ ధర్మమును పురస్కరించుకుని నరరూపమును ధరించి ఈ యొక్క మధ్యలోకము లోపల నీవు జన్మించవచ్చును, కాని ఏ యొక్క కాలములో ఏ యొక్క రూపమును నీవు అందుకుంటావో చెప్పుటకు సాధ్యం కాదు. అలాంటి సమయంలో మత్స్య కూర్మ వరహ వామన ఇలాంటి రూపములు కూడా నీవు ధరించినటువంటి యొక్క సమయములు కద్దు. కనుక నీవు ఏ రూపమైనా ధరించుకో, ఏ రూపము ధరించినా కూడాను ఆ రూపమునకు ఏకత్వపరిచేటువంటి యొక్క జన్మమును మాత్రం నాకు అందించమని కోరింది.
1: ఏక్ బార్ రాధానే ప్రార్థనకి, హే కృష్ణ तुम इस धर्म के आधार पर इस मर्त्य लोक में जन्म ले सकते हो, परंतु तुम किस समय किस रूप को धारण करोगे कहना बहुत कठिन है, क्योंकि तुम पहले मत्स्य कूर्म वराह और वामन जैसे रूप धारण कर चुके हो। इसलिए तुम चाहे जो भी रूप धारण करो, जो भी रूप धारण करो, परंतु उस रूप के साथ ఏకతా స్థాపిత్ కర్నే వాలా జన్మ ముఝే ప్రదాన్ కరో.
0: అయితే ఇది ఎట్ట సంభవిస్తుంది? పుష్పంబు వై నీవు పొలుపొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుండు, వృక్షంబు వై నీవు వర్ధిల్లుచుండిన వల్లికనై నీకు అల్లుకొందు, అనంత ఆకాశమే నీవైనా చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుండు, మేలు పర్వతమే నీవైనా పరచుకుని పారద నేను సెలయేరునై, వర సముద్రుడే నీవైనా వాహినియగుచు నేను నీలోన ఐక్యమగుదు అన్నాడు. కనుక ఈ విధముగా కూడాను నీలో వచ్చి నేను చేరేటువంటి అవకాశాన్ని నాకు అందించమని రాధ కోరింది. కనుక ఇట్టి ఏకత్వం అనేటువంటి దాంట్లో వారికి ప్రేమోన్మత్తులైనటువంటి హృదయులు కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గము వారికి ఒక సూచనగానే వారి హృదయంలోనే ఉద్భవిస్తూ ఉంటుంటాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ గోపికల యొక్క భక్తిని ఎంత వర్ణించిన కూడాను తనివి తీరదు.
1: యహ కైసే సంభవ హో సక్తా హై, పుష్ప సమ సుశోభిత హోతే తుమ్ బన భంవరా మండరావు తబ్ మై సుందర వృక్ష బనోగే జబ్ తుమ్ బన లతా లిపటూంగీ తుమ్సే మై అనంత ఆకాశ బనోగే తో తుమ్ నన్హీ తారికా బన్ చమకూంగీ మై పర్వత మేరు బనోగే జబ్ తుమ్ బన ఝరనా ప్లావిత హోంగీ మై సముద్ర విశాల బనోగే తో తుమ్ నదియా సమ సమాఉ తుమ్మే మై. రాధా నే ఇచ్ఛా ప్రకట్ కీ కే ఇస్ ప్రకార్ ఆకర్ తుమ్మే ఐక్య హోనే కా అవసర్ ముజే ప్రదాన్ కరో. ప్రేమోన్మత్త హృదయీ హోనే కే కారణ్ ఇస్ ఏకతా కే సందర్భ మే ఐసా పవిత్ర మార్గ్ ఏక్ ప్రతీక్ కే రూప్ మే ఉన్కే హృదయో మే హీ ఉత్పన్న హో జాతా హై. గోపియో కీ ఇస్ భక్తి కా చాహే జితనా భీ వర్ణన్ కరే పరంతు జీ నహీ భర్తా హై.
0: అయితే ఇట్టి పవిత్రమైనటువంటి అర్థములకు నానార్థములు కల్పించి అనర్థములను మాత్రమే తీసుకుని యథార్థమును పక్కకు నెట్టి భారతీయ యొక్క సంస్కృతిని లేక భాగవతం యొక్క తత్వాన్ని కూడాను కేవలం హాస్యాస్పదంగా చూచేటువంటి భారతీయులు కూడాను మన భారతదేశం నందు దిని దినానికి అభివృద్ది అయిపోతున్నారు. మూఢుల యొక్క హృదయము ముకుళించి ఉంటుంటాదట. అలాంటి హృదయము వికసించటము లేదు, దాని యొక్క పరిమళము కూడాను పరులకు అందించటము ఉండదు.
1: లేకిన్ హమారే భారత దేశ్ మే ఐసే లోగ్ భీ దినో దిన్ బఢ్తే జా రహే హై జో ఐసే పవిత్ర ప్రేమ్ కే అనేక అర్థ నికాల్తే హువే గలత్ అర్థో కో హీ గ్రహణ కర్తే హువే యథార్థ కో దూర్ హటాతే హువే భారతీయ సంస్కృతి ఔర్ భాగవత్ కీ గరిమా కో కమ్ కర్నే పర్ తులే హువే హై. మూర్ఖో కా హృదయ బంద్ హీ రహతా హై. ऐसा हृदय न विकसित ही होता है, न ही उसकी सुगंध दूसरों को प्राप्त होती है.
0: దానినే ఒక కవి చెప్పాడు, అడవిలో మల్లెలు పూసేమి ఫలము, పంజరములో చిలుకు కులికేమి ఫలము అన్నాడట. అనగా ఆ మల్లె పువ్వులు ఊరియందే పూచినా ఎవరైనా వాసనైనా చూడగలరు, తలలోనైనా పెట్టుకోవటానికి వీలుంటుంది. అడవిలో పూస్తే ఎవరు పెట్టుకుంటారు, ఎవరు వాసన చూస్తారు. అలాంటి జీవితము ఈ ముకుళించిన హృదయం కలిగినటువంటి మూర్ఖుల యొక్క జీవితము. వీరు ఆధ్యాత్మిక తత్వమునందు కాని పవిత్రమైనటువంటి యొక్క భగవత్ విషయములందు కాని వీరు హృదయం ఏమాత్రం కూడా అందులో లీనం కావటానికి పూనుకోదు.
1: ఇసీ కో ఏక్ కవి నే కుచ్ ఇస్ ప్రకార్ కహా, బేలా ఖిలే జంగల్ మే క్యా లాభ్, తోతా గాయే పింజడే మే క్యా లాభ్. యది వే బేలా కే ఫూల్ కిసీ గావ్ మే ఖిల్తే హై తో కోయి నా కోయి ఉన్కీ గంధ్ లేగా యా కోయి అప్నే జూడే మే సంవారేగీ. జంగల్ మే ఖిల్నే పర్ కౌన్ గంధ్ లేగా, కౌన్ జూడే మే సంవారేగీ. జిన్ లోగో కే హృదయ అవికసిత హై ఉన్ మూర్ఖో కా జీవన్ భీ కుచ్ ఐసా హీ హై. इनके हृदय न आध्यात्मिक विषयों में रमते हैं, न ही ईश्वर संबंधी विषयों में रमते हैं.
0: अयिते कोंतमंदि ज्ञानुलु वारि हृदयमनेटुवंटि योक्क पुष्पमुनु विकसिंपजेसुकोनि ई योक्क भगवत तत्वमनेटुवंटि दानिनि ग्रहिंचडानिकि मात्रमे पूनुकुंटुंटारु. भगवत अर्पितमैनटुवंटि चित्तमुलकु इंक विचारिंचवलसिनटुवंटि तत्वमुलु लेदु, तानु विनवलसिनटुवंटि तत्वमुलु उंडवु. कनुक मन योक्क हृदयालनु ఒక విధమైనటువంటి యొక్క ప్రేమతో తనకు అర్పితమైనటువంటిది గనో లేక తన హృదయవాసి అయినటువంటి వాడు భగవంతుడు అనేటువంటి యొక్క భావంతోనో మనము మన నిత్యకర్తవ్యంలో మనం పూనుకోవటం లోపల ఇదే సరి అయినటువంటి యొక్క శరణాగతి యొక్క లక్షణం అని కూడాను విశ్వసించవచ్చు.
1: లేకిన్ కుచ్ జ్ఞాని అప్నే హృదయ పుష్పకో వికసిత్ కర్ ఈశ్వరీయ తత్వకో మాత్ర ప్రాప్త కర్నే కే లియే తయార్ హోతే హై. ఈశ్వర్ కే ప్రతి సమర్పిత చిత్త కే లియే न चिंतन करने के लिए ही कुछ रह जाता है, न सुनने के लिए ही. हमें अपने हृदयों को प्रेम से पूर्ण कर उसे ईश्वर को समर्पित कर अथवा जो हृदय में बसा हुआ है वह ईश्वर ही है कि पूर्ण आस्था से जब हम अपने दैनंदिन कर्तव्य निभाते हैं तो उसे ही यथार्थ में शरणागति का लक्षण मान सकते हैं.
0: దీనిని ఆస్తిక నాస్తిక ఆస్తిక నాస్తిక అనేటువంటి పేర్లతో ఈ ప్రకృతి లోపల భగవత్ తత్వములు కొంత తబ్బిబ్బయ్యేటువంటి మార్గంలో నడుస్తూ వచ్చాయి. దీనికి ఒక ఉదాహరణము, ఒక పొద లోపల ఏదో చక్కని పుష్పం ఉంటుండాలి, కానీ ఆ పుష్పము యొక్క పరిమళము మనకు వస్తూ ఉంటుండాలి. ఆ పరిమళమును మాత్రం ఆధారం చేసుకుని ఆ పొద దగ్గరికి వెళ్లి మనము ఎక్కడ ఉంటుండాలి ఇది అని మనం వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ వెళుతున్నాం. అయితే ఆ వాసనను మాత్రమే ఆధారం చేసుకుని ఆ యొక్క స్వరూపాన్ని అందుకునేటువంటి నిమిత్తమై ఎవరు ప్రయత్నములు చేస్తుంటారో వారు ఆస్తికులు అని పిలువబడుతుంది.
1: సంసారమే ఈశ్వర్ కే ప్రతి నిర్దేశిత్ యహీ తత్వ ఆస్తిక్ నాస్తిక్ ఔర్ ఆస్తిక్ నాస్తిక్ కే నామో సే వ్యాప్త హోతే ఆయే హై. ఇస్కే లియే ఏక్ ఛోటా సా ఉదాహరణ. ఏక్ ఝాడీ మే ఏక్ సుందర్ సా ఫూల్ ఖిలా హై. ఉస్ ఫూల్ కీ గంధ హమ్ తక్ ఆ రహీ హై. ఉస్ గంధ కే ఆధార్ పర్ హమ్ ఉస్ ఝాడీ కే పాస్ పహుంచ్ కర్ ఉసే ఖోజనే లగ్తే హై. అతః గంధ కే ఆధార్ పర్ స్వరూప్ కో ప్రాప్త్ కర్నే మే ప్రయత్నశీల్ హీ ఆస్తిక్ కహలాతే హై.
0: అయితే కొంతమంది వాసన వస్తుండదులో ఎక్కడ ఉంటుండదు ఆ పుష్పమని, ఆ పుష్పమును వెతకకుండా దాని పరిమళమును మాత్రమే అనుభవిస్తూ ఉండేటువంటి వారు ఆస్తిక నాస్తికులు అన్నారు. అయితే కొంతమందికి గాఢమైనటువంటి పరిశ్రమ బట్టి ఆ వాసనే రానేటువంటి వారు ఉంటుండారు. అలాంటి వారు పుష్పము వాసన కాని పుష్పం కోసం కాని ఏమీ ప్రయత్నం చేయకుండా ఉంటుంటారు, వీరినే నాస్తికులు అన్నారు.
1: కుచ్ లోగ్ గంధ్ కో మెహసూస్ తో కర్తే హై లేకిన్ యహ్ ఔర్ కహీన్ సే ఆ రహీ హై ఐసా మాన్ కర్ ఫూల్ కో నహీ ఢూండ్తే హై లేకిన్ గంధ్ కా ఆస్వాదన్ కర్తే హై. యే లోగ్ ఆస్తిక్ నాస్తిక్ హై. కుచ్ ఔర్ లోగ్ హై जो तीव्र जुकाम से त्रस्त हैं, इन्हें न गंध की अनुभूति होती है न ही ये लोग फूल को ढूंढते हैं, ऐसे लोगों को नास्तिक कहा गया है.
0: అయితే నాస్తికులంటే దేవుడంటే విశ్వాసం లేనటువంటి వారిని నాస్తికులని మనము ఈనాడు భావిస్తున్నాము. అది కాదు నాస్తికత్వానికి సరైనటువంటి అర్థము. ఆత్మవిశ్వాసం లేనటువంటి మానవుడు జగత్తునందు పుట్టడానికి వీలు కాదు. ఆత్మవిశ్వాసము కలిగినటువంటి వారు అందరూ కూడా ఆస్తికులే కాని నాస్తికులు కాదు. ఆస్తికత్వం లేక నాస్తికత్వం నిలచడానికి వీలుండదు.
1: ఆజ్ హమ్ మాన్ రహే హై కి జిన్ లోగో కో ఈశ్వర్ పర్ ఆస్థా నహీ హై వే నాస్తిక్ హై. పరంతు నాస్తిక్ శబ్ద కా యహ్ సహీ అర్థ నహీ హై. జగత్ మే ఆత్మవిశ్వాస్ సే రహిత్ వ్యక్తి కే జన్మ లేనే కా అవసర్ హీ నహీ హై. జిన్ లోగో మే ఆత్మవిశ్వాస్ హై वे सभी आस्तिक ही हैं. आस्तिकता के बिना नास्तिकता के होने की संभावना ही नहीं है.
0: దీనిని మీరు ఒక ఇంగ్లీష్ లో ఒక పదంగా మీరు ఉపయోగపెట్టచ్చును. భగవంతునిపై విశ్వాసం లేనటువంటి వారు దేర్ ఈజ్ నో గాడ్ అంటారు. అయితే దేర్ ఈజ్ మొదలొచ్చింది, నో గాడ్ నెక్స్ట్ వచ్చింది. ఇంకొక పదంగా చక్కని ఇంకా గాఢమైనటువంటి నక్సలైట్స్ గా ఉండేటువంటి వాళ్ళకి అయిపోతే గాడ్ ఈజ్ నో వేర్ అంటారు. అయితే God is nowhere. ఇక్కడ నాలుగు పదములుగా ఉంటుంటుంది. నో వేర్ ఎన్ఓ అనేటువంటిది ఒకటిగా ఉంటుంటుంది, డబ్ల్యూహెచ్ఆర్ఎన్ అన్ని ఒకవైపు ఉంటుంటుంది. కానీ వేర్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి డబ్ల్యూ ఎన్ఓకు కింద చేరిస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అని అయిపోతుంది.
1: ఇసీకో తుమ్ అంగ్రేజీ మే సమజ్ సక్తే హో. జిన్ లోగో కో ఈశ్వర్ మే ఆస్థా నహీ హై వే లోగ్ there is no god कहते हैं, लेकिन there is पहले आया है, no god बाद में आया है. जो लोग और गंभीर नक्सलवादी होते हैं वे god is nowhere कहते हैं. यहां god is nowhere ये चार शब्दों के रूप में है. nowhere no अलग से है और वेयर अलग से, लेकिन वेयर में जो डब्ल्यू है उसे नो के साथ जोड़ने पर गॉड इज नाउ हियर हो जाता है.
0: కనుక గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదములకు, గాడ్ ఈజ్ నౌ హియర్ అనేటువంటి పదములకు కొత్త డబ్ల్యూను తెచ్చి పెట్టలేదు, ఉన్న డబ్ల్యూను తీసుకుని పోలేదు. అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ, ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ. ఇది వర్డ్స్ మ్యాజిక్కే కానీ ఇది నిజమైనటువంటి నాస్తికత్వం కాదు. కనుక గాడ్ ఈజ్ నౌ హియర్ అనేటువంటిదే వాణి యొక్క భావతత్వము, గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటిది వీణి యొక్క భావతత్వమే కాని అందులో రెండింటికి ఉన్నట్టునటువంటి వారి భావముల్లో మార్పే తప్ప భగవంతునిలో మార్పు ఏమాత్రము ఉండదు.
1: అత గాడ్ ఈజ్ నో వేర్ కే వాక్యమే ఆర్ గాడ్ ఈజ్ నౌ హియర్ కే వాక్యమే నయ ఢంగ్ సే డబ్ల్యూ కో నహీ లాయా గయా, నహీ జో డబ్ల్యూ థా ఉసే నికాల్ దియా గయా, యహాన్ పర్ జో థా ఉసే వహాన్ పర్ ఆర్ వహాన్ పర్ జో థా ఉసే యహాన్ పర్ స్థానాంతరిత్ మాత్ర కియా గయా. యహ సబ్ శబ్దోం కీ మాయా మాత్ర హై, సచ్చీ నాస్తికతా నహీ హై. గాడ్ ఇజ్ నౌ హియర్ ఉస్కీ భావనా హై ఆర్ గాడ్ ఇజ్ నో వేర్ ఇస్కీ భావనా మాత్ర హై. యహాన్ మాత్ర భావనాఓం మే హీ అంతర్ హై, ఈశ్వర్ మే కిసీ భీ ప్రకార్ కా పరివర్తన్ నహీ హై.
0: జాండీస్ వచ్చినటువంటి వ్యక్తికి అంతా యెల్లో కలర్ గానే కనిపిస్తుంటారు. అది కేవలం తాత్కాలికమైనటువంటి రోగమే కాని అది సత్యమైనటువంటి దృష్టి కాదు. ఇంకా మలేరియా జ్వరం వచ్చినటువంటి వ్యక్తికి లడ్డు తిన్నా చేదుగానే ఉంటుంటుంది. అది కేవలం తన నాలుగు తప్పే గాని లడ్డు దోషం కాదు. భగవంతుని యొక్క అవిశ్వాసం కూడాను అట్టనే, ఒక రోగమే.
1: పీలియా సే త్రస్త వ్యక్తికో సబ్ కుచ్ పీలా పీలా హీ దిఖాయి దేతా రహతా హై. యహ రోగ కా తాత్కాలిక ప్రభావ మాత్ర హై, వహ యథార్థ దృష్టి నహీ హై. ఇసీ ప్రకార్ మలేరియా సే గ్రస్త వ్యక్తి కో లడ్డూ కడవా హీ లగతా హై, జో జీభ కా దోష హై, లడ్డూ కా దోష నహీ హై. ఈశ్వర్ కే ప్రతి అనాస్థా భీ ఏక రోగ మాత్ర హై.
0: ఒక చిన్న ఉదాహరణం. ఒక పెళ్లి లోపల అనేక మంది బంతులుగా తీరి భోజనాలు కూర్చున్నారు. సరే, అన్ని పదార్థములు కూడా వడ్డించారు. ఇంకా లడ్డు తీసుకుని వడ్డించడానికి వస్తున్నారు. సరే, ఒకటి రెండు వడ్డించుకుంటూ పోయారు. కొంతమంది నాకు వద్దు వద్దు వద్దు అన్నారు. అయితే లడ్డు పైన వారికి ఇష్టం లేక కాదు, వారు వద్దని చెప్పిండేది. వారికి షుగర్ ఫ్యాక్టరీ ఉంది లోపల, డయాబెటిక్స్. వాళ్ళు ఆ లడ్డు తినాలనే ఆశనే, కాని లోపల జబ్బుంది కాబట్టి వద్దు వద్దు అంటున్నారు. కనుక తనలో రోగం ఉండటం చేత ఆ లడ్డును వద్దంటున్నాడే కాని లడ్డు తినాలని తనకు కూడా ఆశనే. ఇలాంటి వారే నాస్తికులు. లోపల ఆశ ఉంటుంటాది, కాని బయట తట్టు వారికి ఆ నాస్తికత్వం అనే విశ్వాసం అనేటువంటిది లేకపోవడం చేత ఆ రోగం అనేటువంటి దాని వల్ల వద్దు వద్దు అంటున్నారు.
1: ఏక్ ఛోటాసా ఉదాహరణ. ఏక్ షాదీ మే భోజన్ కే సమయ కయీ లోగ్ కతారో మే బైఠే హువే హై. సభీ వ్యంజన్ పరోసే గయే. అబ్ లడ్డూ పరోసే జానే కే లియే లాయా జా రహా థా. సభీ లోగో కో ఏక్ యా దో లడ్డూ పరోస్తే గయే. కుచ్ లోగో నే నా నా కర్ ది. లడ్డూ ఉన్హే పసంద నహీ థా ఐసీ బాత్ నహీ థీ, బల్కి ఉన్కే అందర్ షుగర్ ఫ్యాక్టరీ థీ. వే మధుమేహ సే త్రస్త థే. ఉన్హే లడ్డూ ఖానే కీ ఇచ్ఛా తో థీ, పరంతు భీతర రోగ హోనే కే కారణ వే నా నా కర్ రహే థే. భీతర బీమారీ హోనే కే కారణ వహ నా నా కహ రహే థే, పరంతు యథార్థ మే ఉన్హే లడ్డూ ఖానే కీ ఇచ్ఛా థీ. భీతర తో ఇచ్ఛా హై, పరంతు నాస్తిక్ కహలవానే కే రోగ కే కారణ నా నా కహ రహే హై.
0: అయితే ఇంకా కొంతమంది మూర్ఖులు ఆ జబ్బు ఉన్నటువంటి వాడు వద్దు వద్దు అని చెప్తే జబ్బు లేని వాడు కూడా వద్దు వద్దు అంటుంటారు. కానీ ఇలాంటి మూర్ఖత్వమే దినదినానికి అధికమైపోతుంటుండాలి. ఛా, అతనికి నమ్మకం లేకపోతే అతని పోతాడు. అతన్ని నేను అనుసరించటమా? నాకు నేనైనా కూడా నువ్వు బానిస కావాలి, నేను భగవంతుడికైనా బానిస కావాలి, వీడికెందుకు బానిస కావాలి, వీడి మాటలు నేనెందుకు నమ్మాలి అని నీకు నీపైనైనా విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి, లేక దైవం పైన విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి. రెండూ లేకుండా ఎవడో ఒక మూర్ఖుడు నాకు వద్దంటే నీవు వద్దని పోవటం లోపల నీ మూర్ఖత్వం అంతా తేటదెల్లమైపోయింది.
1: కుచ్ ఐసే మూర్ఖ భీ హోతే హై జో బీమార్ వ్యక్తి కే నా కహనే పర్ వే భీ నా నా కహనే లగ్తే హై. పరంతు ఐసీ మూర్ఖతా హీ దినో దిన్ బఢ్తీ జా రహీ హై. व्यक्ति को विचार करना चाहिए कि छी छी, यदि उसे विश्वास नहीं है तो वही झेलेगा, उसका अनुसरण मैं क्यों करूं? या तो मुझे स्वयं का गुलाम होना चाहिए या ईश्वर का सेवक होना चाहिए। मैं इसका गुलाम क्यों बनूं, इसकी बातों पर क्यों विश्वास करूं? इस प्रकार तुम्हें या तो स्वयं पर विश्वास होना चाहिए अथवा ईश्वर पर आस्था होनी चाहिए। इन दोनों के न होते हुए किसी मूर्ख का अनुसरण करने में तुम्हारी मूर्खता ही जाहिर हो रही है।
0: కనుక నీకు నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం. సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఉంటుండాలి.
1: అత తుమ్హే అప్నా ఆత్మవిశ్వాస్ బఢానా చాహియే. జబ్ తుమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బఢాఓగే तो तुम्हें सेल्फ सेटिस्फैक्शन प्राप्त होगा। सेल्फ सेटिस्फैक्शन के प्राप्त होने पर सेल्फ सेक्रीफाइस करते हो। सेल्फ सेक्रीफाइस करने पर सेल्फ रियलाइजेशन होता है। अतः यह सेल्फ रियलाइजेशन सेल्फ कॉन्फिडेंस पर आधारित है। उपसंहार। भगवान बाबा ने इस ज्ञानवर्धक प्रवचन में स्पष्ट किया कि तथ्यों के ज्ञान मात्र से अनुभूति प्राप्त नहीं होती है, बल्कि उसके लिए आचरण अत्यंत आवश्यक है। स्वामी ने आस्था के तीन रूपों की व्याख्या के माध्यम से साधना मार्ग में अग्रसर होने की विधि को सरल बना दिया है। जागृत और स्वप्नावस्था के अंतर को स्पष्ट करते हुए स्वामी ने कर्म के महत्व को समझाया है। कर्म मार्ग पर अग्रसर हुआ साधक ही अंत में ज्ञान मार्ग से गुजरकर आत्म साक्षात्कार की स्थिति को प्राप्त होता है। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा भज गोविंदम पर दिनांक 17 जून 1973 की शाम को दिया गया
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: Sai Ram, dear listeners, it is musings time again, and welcome now to the 21st talk in the current Ramayana series. Over now to Professor Venkatraman to bring the curtain down on the Kishkindha Kanda.
5: At the outset, I would like to offer my humble pranams to Bhagwan Baba, whose grace alone is making it possible for me to broadcast this series over Radio Sai. Loving Sai Ram and greetings from Prashanti Nilayam. We are now approaching the end of the Kishkindha Kanda, and if you recall, in my last narration, I came up to the point where Angada's party searching for Sita in the southern sector had drawn a complete blank even after doing their best for one full month, which was the stipulated time limit. There was then a meeting of sorts to figure out what should be the next move, during which Hanuman suggested that the entire party must go back to Kishkindha immediately, humbly report to Sugriva the failure of their mission, and leave it to Sugriva to decide how he would punish them. In his heart of hearts, Angada fully understood what Hanuman was saying. However, disturbed as he was by the lack of success, he could not think clearly. Trying his best to hide his confusion, Angada replied, "I am aware that all of you hold Sugriva in high esteem. At the same time, I have to express my own personal reservations. Firstly, you must not forget that Sugriva related to the wife of his elder brother as a husband, rather than venerating her verily as his mother, as the scriptures demand. While you might condone this lapse, I cannot ever overlook this grave moral failure. Secondly, much is being made of the obligations Sugriva owes to Rama and all that. However, a careful examination of recent events clearly shows that despite the pledge made with the fire as the witness, it was really the mortal fear of punishment that Lakshmana would mete out to him that finally spurred Sugriva into action and organized the search parties, of which we are one. I have undergone a lot of trauma in recent years. First, my father was absent for a long time, during which period I had to see my uncle rule without any authority and take my mother for his wife. Then my father came back only to be killed, after which I have had to start a new life altogether. Subsequently, I was sent out on a sacred duty for and on behalf of Rama. But alas, that also appears to have ended in a miserable failure. I am totally exhausted in mind and absolutely worn out in body. I could do with plenty of rest, and it seems to me that death, which offers eternal rest, is the best option for me. So saying, Angada collapsed on the grass and wept like a lost child. It was clear to all the Vanaras gathered that despite being the best search team, the failure to find Sita combined with considerable overshoot of the stipulated deadline had drained everyone's spirit completely, leaving them totally clueless about what to do next. At this stage, there emerged from one of the many caves in the Vindhya Mountains a huge vulture named Sampati. He was the brother of late Jatayu. As Sampati came out, he saw a huge group of monkeys. Starving as he was for food, Sampati said to himself somewhat loudly, "Many of these monkeys look weak and dispirited. Some of them are sure to die soon, following which I could feed on the carcass." Hearing this, Angada became alarmed and said to Hanuman, "Do you see that huge vulture out there? It appears that Yama, the Lord of Death, has sent that bird to take over our lives, using Sita as a pretext. Here we are, feeling depressed about the lack of success in the mission entrusted to us by Sugriva on behalf of Rama. And while sitting here and lamenting our failure, we have become sitting ducks for this huge vulture. What a cruel game fate is playing with us. Hanuman, all beings endeavor to please Rama, each in their own way. Remember Jatayu, that brave bird who gave up his life while trying to protect Sita? We too have tried to render good service to Rama, but luck is not on our side. Everyone is suffering. Rama is suffering, Sita is suffering, Lakshmana is suffering, Bharata is suffering, Jatayu paid the highest price for fighting a demon, and right now, we too are suffering. It's all because of Kaikeyi, that evil wife of Dasaratha." Although Angada was speaking to Hanuman, all the Vanaras heard him and became even more depressed. That was when Sampati asked loudly, "Who is the one who is speaking about the death of Jatayu, my dear brother? Jatayu lived in Janasthana. How come he was attacked and killed by an ogre there? I am shocked to hear that he is no more. In fact, I have not heard my brother's name for a long while. And the first time I hear it, it is in connection with his death. I want to know all about it. Who are you? But first, please help me to come down from this height. My wings have been scorched by the sun, and I cannot fly." Even though Sampati identified himself, the Vanaras did not trust him, having heard the vulture say that he planned to eat them all. Nevertheless, Angada decided to help Sampati come down to the ground from the great height he was in. And having done so, Angada identified himself as the son of Vali, the elder brother of Sugriva. He then narrated the full story of Rama meeting Sugriva and seeking help, and how, in return for eliminating Vali, Sugriva sent out search parties to look for Sita. Angada then concluded, "We who make up the southern party have searched long and hard throughout this Vindhya region and have not seen any trace of Sita, even though we have exceeded the allotted time limit. Right now, we are discussing what we ought to do next. If we go back and report failure as the son of Vali, the elder brother of Sugriva." He then narrated the full story of Rama meeting Sugriva and seeking help, and how,

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
2: ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रविष्टुं च परंतप।
3: ओ परंतप,
2: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
3: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ ది డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ది వే దట్ ఎ సాధక హ్యాస్ టు ఫాలో.
2: భక్తి యోగములో ముముక్షునకు ఈ వాక్యములు ప్రధానమైన సోపానములుగా నిరూపిస్తూ వచ్చింది.
3: ఇన్ ది భక్తి యోగ, ది యోగ ఆఫ్ డివోషన్, దిస్ హెస్ బీన్ షోన్ ఫర్ ది పర్సన్ హూ ఈస్ సీయింగ్ లిబరేషన్.
2: జ్ఞాతుం అనగా శాస్త్రం గురుద్వారను లేక ఏ మహనీయుల యొక్క వాక్యము చేతను, ఏ గ్రంథ పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
3: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
2: కీర్తి శ్రవణము చేతను, పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
3: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
2: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుండినంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
3: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక డస్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్.
2: ఇది కేవలము ప్రాథమిక స్థానం.
3: దిస్ ఈజ్ ఓన్లీ ఎ బేసిక్ ఆర్ ది ప్రైమరీ స్టేజ్.
2: ఇది ద్వైత తత్వం.
3: దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యుయలిజం.
2: దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి నొందడు.
3: బై మియర్లీ దిస్ సాధక వుడ్ నాట్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
2: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణా సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
3: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్, టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ సాధక.
2: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమే కాదు.
3: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ హీఈస్ నాట్ గోయింగ్ టు సీ.
2: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
3: కంటిన్యూస్లీ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ టు సీ.
2: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
3: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ టు హ్యావ్ ఎ డైరెక్ట్ లుక్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
3: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు. కౌబాయ్.
3: దేర్ వాస్ ఎ కౌబాయ్.
2: ఇతను స్థితి యందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
3: బై సర్కమ్స్టాన్సెస్ హీ వాస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ బట్ ఇన్ హిజ్ ఆస్పిరేషన్ టు సీ గాడ్ హీ హాడ్ ఇంటెన్స్ డిజైర్.
2: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు.
3: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్స్ టు ఆడియన్స్.
2: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
3: ఫర్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూఅవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది యానిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
2: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
3: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
2: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామమును పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
3: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
2: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
3: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
2: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయటానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
3: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
2: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనంలకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
3: దిస్ కవర్డ్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
2: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
3: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హి క్యారీ ఫర్ హిస్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హి యూజ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
2: తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
3: హీ బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్. ఓ that Lord, you ride on a white kite, I am told, you please come and partake this particular eatable.
2: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
3: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
2: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా అర్థపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
3: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హు రెస్పాండ్స్ టు ఎ ప్రేయర్.
2: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
3: He practiced singing and he thought that he would be able to just...
2: Balaheenudai aranyaniki cheraadu pasulanu tolukoni.
3: Weak as he was physically, he reached the forest.
2: Aakali vesindi.
3: He was feeling extremely hungry.
2: Bhagavantuniki arpitamu gavinchukunda bhojinchatam tanaku ishtam kaaledu.
3: He was not prepared to take without offering it to the Lord.
2: Taanu practice chesukunnatvanti okka raagamulu. తెల్లగద్దెనెక్కినవో నల్లనయ్యా నీవు చల్లగను మెల్లగను రావయ్యా అని గానం చేశాడు.
3: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే దట్ స్వామి సేడ్ హి ప్రేయర్ టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హాస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
2: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
3: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
2: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
3: How did he appear before him? He appeared in the form of a Brahmin.
2: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
3: This cowherd boy questioned him. May I know who you are, please? Are you a traveler here?
2: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
3: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, యు హావ్ ప్రేయర్ ఫర్ మీ, దెర్ఫోర్ ఐ కమ్ డౌన్.
2: అప్పుడు నారాయణుడికి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
3: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్ హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ సెడ్ దట్ యూ డోంట్ కన్ఫార్మ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద పండిట్ దేర్ ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ నారాయణ.
2: ఆ బాపన్నయ్య చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనెక్కి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
3: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ సాధక హీ జస్ట్ సేడ్ దట్ పండిట్ డిస్క్రైబ్డ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్ వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్ బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
2: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
3: బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫారమ్ యాజ్ సచ్.
2: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి ఒక భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి వాడు చింతించినటువంటి వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
3: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్ ఇయర్స్ హ్యాండ్స్ ఫీట్ బట్ in order to please and satisfy the devotee who is aspiring he takes whatever form he has been prayed for.
2: ఇది భక్తుని యొక్క భావ స్వరూపమే కాని భగవంతుని యొక్క నిజ స్వరూపము కాదు.
3: This is not the true form of God. But it is only form which has been aspired and desired for by the devotee.
2: భగవంతుడు భావప్రియుడు కనుక ఈ భావమును పురస్కరించుకొని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
3: God is a person who loves feelings and therefore in keeping with the feeling of the devotee he gives his darshan.
2: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
3: God being the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
2: Vinnanu kannanu kaani atalato cheredi etla ani ee pasal kaapari yochistu vachadu.
3: The next thought that this cowherd boy got was, I heard, I saw. How to reach him is the next question which he was
2: vinnanta matramuna trupti kalugodu sadakudu.
3: By merely listening, a sadhaka would not be satisfied.
2: Kannanta matramana itaniki tripti kalugadu sadhakudu.
3: He doesn't get satisfaction even by merely having a vision of him.
2: Atanito cherali.
3: He has to get merged into him.
2: Appude ee sadhakuniki paramanandam.
3: Then only he would get a sadhaka would get bliss.
2: Darshanam ichchadu narayanudu antarthanam ayyadu.
3: Narayana gave darshan. And then he disappeared.
2: అదే చిత్రమును హృదయమునందు చిత్రించుకుని పసలికాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతిస్తూ వచ్చాడు.
3: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home. He continuously began inquiring and thinking as to how to reach him.
2: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్లా ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతు.
3: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
2: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
3: ఏ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
2: ఏది చేసినా ఏది చూచినా ఏది విన్నా ఏది తలచినా ఆ చిత్రమునంది తాను తాదాత్మ్య భావాన్ని పొందాలి.
3: వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింక్స్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ లిజన్స్ హీ హాస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
2: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
3: ద థింగ్ విచ్ హీ హాస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
2: ee ooha chitrame bhava chitranga roopondutundi.
3: The form of imagination should become a form of feelings.
2: ee bhava chitrame sakshatkar roopakanga kodanu parinamistundi.
3: This will transform itself into a real experience.
2: kramanga adi abhruti ganchi okaroka dinamulaku pratyakshanga దైవాన్ని దర్శింపగలుగుతాడు.
3: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హీ విల్ హ్యావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
2: కేవలం దర్శించడం మాత్రమే కాదు ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
3: నాట్ మియర్లీ విల్ హీ గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హీ హాస్ ఆస్పైర్డ్ టు సీ బట్ హీ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్
2: నాట్ ఫేస్ టు ఫేస్
3: హీ విల్ హ్యావ్ టు హీ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
2: ee vidhanga daivamato yadaritiga pratyakshanga aatato maatu maatato maatu ee vidhanga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
3: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
2: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti chekurchadu.
3: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
2: Atanni cherali.
3: He wants to reach him, merge in him.
2: Vinnanu chuchinanu kaani atanni pondali.
3: I have heard, I have seen, but I should reach him.
2: Ee chutadam maatrame drashtum cha.
3: Drashtum refers to seeing.
2: Inka praveshtum kavali.
3: The next step is praveshtum.
2: అతన్ని ఏ రీతిగా చేరడం.
3: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
2: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమనే అనేటువంటి ఒక భావము ద్రష్టంతో ఏర్పడిపోయింది.
3: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
2: పూర్వ జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
3: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్ అండ్ హీ సెపరేట్.
2: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
3: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
2: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
3: వాట్ ఈస్ ది వే టు గెట్ ది ఫీలింగ్ దట్ మైసెల్ఫ్ అండ్ లార్డ్ ఆర్ వన్ అండ్ ద సేమ్?
2: దీనికి సాధకుడు యోచిస్తాడు.
3: సాధక థింక్స్ అబౌట్ దిస్,
2: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి,
3: ఏదో
2: అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
3: ఏదర్ ఐ షుడ్ గెట్ మర్జ్డ్ ఇన్ టు హిమ్ ఆర్ యుడ్ బికమ్ వన్ విత్ మీ, దెన్ ఓన్లీ దేర్ విల్ బి యూనిటీ.
2: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
3: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
2: సముద్రములో ఐక్యమైన తర్వాత ఈ నది యొక్క రూపనామ రుచులంతా కోల్పోయి కేవలము సముద్రం యొక్క రూపమే, సముద్రం యొక్క నామమే, సముద్రం యొక్క రుచిని పొందుతుంది.
3: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
2: కనుకనే భగవంతునిలో నేను లీనం కావాలంటే భగవంతుని భావమే నాలో ఉండాలి, భగవంతుని చర్యలే నాలో ఉంటుండాలి, భగవంతుని యొక్క భావములే నాలో ఉంటుండాలి, సర్వము భగవత్మయం కావాలి అని తాదాత్మ భావన పొందుతాడు.
3: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
2: అతని గుణగణములే నాలో అభివృద్ధి కావాలి.
3: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
2: అతని విశాల హృదయమే నాలో ఉండాలి.
3: His broad-mindedness should become a part of.
2: అతని యందు ఉన్నటువంటి స్వార్థరహితమైనటువంటి భావం నాలో ఉండాలి.
3: The selfless feeling which dominates the Lord should become a part of me.
2: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamaipovali.
3: When you get the feeling I and you are one, there should be unity of feeling.
2: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamuluga kudanu poratam jarugutadu.
3: For getting this particular feeling he makes every effort and
2: ee poratam tho ee natikeena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
3: హీ కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హీ ఈస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
2: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
3: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
2: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
3: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ దే రీచ్ the place or the spot from where they have come, the fulfillment will be there.
2: లౌకిక జగత్తులో మనం ఒక విషయాన్ని చక్కగా విచారిద్దాం.
3: In the secular life, we can see one particular aspect clearly.
2: మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి.
3: Certain mango fruits may be there which you like immensely.
2: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది, అభిరుచిగా ఉంటుంటుంది.
3: ఎ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యూ మే లైక్ వెరీ మచ్.
2: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
3: యూ కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దాట్ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హ్యాస్ కమ్ టు బజార్.
2: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
3: The moment you hear it, you get a particular type of satisfaction.
2: ఆనందం వచ్చింది గాని అనుభవం కాలేదు.
3: You have got the joy but you have not experienced it.
2: ఈ విన్న తక్షణమే ఈ స్టాక్ అయిపోతుందో ఏమో అని ఆతృతతో బజారుకు వెళ్తాడు.
3: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or
2: చూస్తాడు.
3: You have a look at it.
2: మరింత తృప్తి అవుతుంది.
3: Then you get a little more satisfaction.
2: కానీ అభిష్టం నెరవేరలేదు.
3: But still you are not completely satisfied.
2: దానికి డబ్బును ఇస్తాడు, ఆ ఫలమును కొంటాడు.
3: You pay for it and you acquire that particular thing.
2: ఆ కొన్న ఫలమును బజారు నుండి ఇంటికి వచ్చేంత వరకు చూస్తూ చూస్తూ చూస్తూనే వస్తుంటాడు.
3: Until he reaches home the one which he has purchased, the fruit which he has purchased, he goes on.
2: దీనికి కారణం ఏమిటి? ఆ ఫలం పైన ఉన్నటువంటి ఒక ప్రీతిని.
3: What is the reason for such an action on his part?
2: Because ఫలం అంటే అతనికి చాలా అభిమానము, చాలా ఇష్టం.
3: He has a great liking for that particular fruit.
2: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
3: The action proves what type of liking he has for that particular fruit.
2: కనుక మనలోంచి ఉండినటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
3: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
2: బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తములి.
3: Whatever you see externally is only a reflection of your inner thought.
2: Reflection of inner being.
3: Inner reflection of inner being itself.
2: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి.
3: There will be certain form, certain desires and
2: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములు అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
3: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
2: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
3: This fruit is brought home.
2: చక్కగా కడుగుతాడు.
3: He washes it nicely.
2: తొట్టిని పెరికి వేస్తాడు.
3: He removes the skin.
2: తదుపరి తన నోటికి అందిస్తాడు.
3: Then he starts eating.
2: ఆనందంగా రసమును జుర్రుకుంటాడు.
3: Blissfully he enjoys the juice.
2: ఆ తరువాత పండు వేరు లేదు.
3: Once he partakes it,
2: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
3: The juice is not there outside.
2: ఈ రసము తనలో లీనమైపోయింది.
3: It becomes a part of himself.
2: దీనితో తాను సంతృప్తి పడతాడు.
3: With that he gets immense joy.
2: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
3: He gets complete bliss.
2: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
3: When did he get this complete joy and bliss?
2: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే నాతుం.
3: The first thing is he came to know, he heard about the particular fruit having come to the bazaar. This is gnatum.
2: Vinna tachaname edo bazaar ku vachina nalu dabbu ledu ani cheppi nirutsahaniki chaanam ivvaledu. Ee rasamu tanalo leenam ayipoyindi.
3: It becomes a part of himself.
2: Deenito thana santrupti padtadu.
3: With that he gets immense joy.
2: Tana poorna ananda.

0: లేదు అని చెప్పి నిరుత్సాహానికి చాలం ఇవ్వలేదు.
1: ఆఫ్టర్ కమింగ్ టు నో ఇట్ ఆఫ్టర్ హియరింగ్ అబౌట్ ఇట్ హీ డిడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ దట్
0: నా ఇష్టాన్ని నెరవేర్చుకునే నిమిత్తమై అప్పైన అసప్పైన ఏమైనా చేసినా సరే నాకు ఆ ఫలమును పొందాలి చూడాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక అపేక్షాతంలో అభివృద్ధి కావాలి.
1: హీ డెవలప్డ్ అన్ ఇంటెన్స్ డిజైర్ టు సాటిస్ఫై ది పర్టికులర్ యాక్ట్ ఆఫ్ హ్యావింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్. సో హీ వెంట్ టు ది బజార్.
0: కనుకనే ఈ ఆతృత్యత తాను బజార్కి వెళ్లటం ఫలమును చూడటం ద్రష్టం.
1: With great intensity of desire, going to the bazaar and taking a look at it is drashtum.
0: ఈ చూచిన ఫలమును తాను పొందటం, పొందిన ఫలమును అనుభవించటం ఇది ప్రవేశం.
1: Afterwards, he sees the fruit, he acquires it and he eats it. This is తత్వేన ప్రవేశం.
0: అయితే ఈనాటి సాధకుల యొక్క భావములు ఈ రీతిగా ఉన్నవా?
1: But today's sadhakas, the feelings of today's sadhakas, are they like this?
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతట్లోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు ద నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్ after knowing that there is God and God exists, we will have to develop an intense desire to see him, otherwise there is no use.
0: Manaku mundu abhiruddhiki taginatunte oka avakashaniki manam taginatunte paatu padali.
1: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
0: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
1: There are quite a few students and teachers here.
0: Oka vidyarthi ప్రథమ క్లాసులో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు.
1: స్టూడెంట్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ స్టాండర్డ్
0: ఒక్కొక్క సంవత్సరంకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
1: హీ వుడ్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్ బై మెర్లీ జాయినింగ్ ఫస్ట్ స్టాండర్డ్. హీ ఆస్పైర్స్ టు గో ఫర్ హైయర్ స్టాండర్డ్స్.
0: ఒకే క్లాసు లోపల 2 సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
1: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
0: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానమును కూడా అనుభవిస్తాడు.
1: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీ ఇస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
0: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
1: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధక. హి విల్ రిమైన్ ఇన్ ది సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
0: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థాయిలోనే ఉన్నాడు.
1: Others
0: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
1: Others would ridicule by telling this person has been going and listening to a number of discourses over a long period of time, reading a number of scriptures, but what is the use? There doesn't seem to be any progress.
0: ఇది తమోగుణం యొక్క లక్షణాలు.
1: This is a characteristic feature of తమోగుణం.
0: ఈ తమస్సును మనం దూరం చేయాలి.
1: We have to remove this తమస్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
1: We have to enter into the next stage of విశిష్టాద్వైతం from ద్వైత stage.
0: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
1: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
1: బై ఇంటెన్స్ డిజైర్ getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities. Even then we should not be satisfied. We will have to try to go to the next stage.
0: ee advaitam aneetuvanti oka ekatvamunaku cheriyanta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
1: There should be never rest or peace of mind and contentment until he reaches the stage

0: అద్వైతం.
1: కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని, మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కానీ ఆత్మశాంతి కావాలి.
0: But today's man is aspiring for rest for the body, peace of the mind. But this is no good.
1: ఆత్మ శాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
0: He has to try to get the peace of ఆత్మ only when you become
1: ఆత్మ నిరంతరము శాంతి స్వరూపమే.
0: ఆత్మ is continuously the very embodiment of peace.
1: అయితే అంశరూపముతో ఉండినటువంటి ఒక జీవాత్మ తత్వము పరమాత్మతో ఏకం కావాలి.
0: But the aspect of the జీవాత్మ, it has to become one with Paramatma.
1: ఈ నది సముద్రం నుంచే పుట్టింది.
0: River is born from ocean.
1: మేఘములుగా తయారైంది.
0: It has become clouds.
1: మేఘములుగా తయారైనప్పటికీ ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘములు వేరైంది.
0: Once it became clouds, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
1: అయితే ఈ ద్వైతము లోపల అద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని ఒక రుచి రూపకంగా మార్చుకుంది.
0: This must take the form of a particular taste in the form of visishta.
1: Samudrapu neeru,
0: the waters of the ocean would be salty.
1: Cloud ga maareteppudu teeyaga roopondutundi. Ide visishta advaitam.
0: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishta advaita.
1: Ee teeyadanam aneetundi oka visishta advaitam aneetundi deen nunchi kudanu prema binduvulu, ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
0: దిస్ పర్టికులర్ వాటర్ విచ్ హస్ బికమ్ క్లౌడ్స్, ఇట్ హస్ టు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది రెయిన్ ఆఫ్ లవ్.
1: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
0: దిస్ వాటర్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద క్లౌడ్స్ బికమ్స్ అ రివర్ అండ్ విత్ గ్రేట్ ఎంథూజియాజం వాట్స్ జాయిన్ అగైన్ ద ఓషన్.
1: ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం.
0: This is the anguish or the aspect.
1: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతము తన యొక్క సుస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
0: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
1: కనుక మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము.
0: We are born as men, living as men, and we have taken up the path of
1: satsangam to cherinaamu.
0: We have joined good company.
1: Sarveshwarattani shravanam chestunnamu.
0: We are listening to the principle of Sarveshwara.
1: Kaani sakshat sarveshuni darshinchadaniki poonukovali.
0: But we have to now make an effort to have
1: darshinchinanta maatramana trupti undaradu.
0: To have a vision of the Lord, and we should not be satisfied even with that.
1: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రం తృప్తి నొందరాదు.
0: బై మియర్లీ హావింగ్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు ద లార్డ్ వి షుడ్ నాట్ బి హ్యాపీ.
1: తనతో ఏకమైపోవాలి.
0: వి షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
1: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
1: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
0: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున.
1: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, వివిచేయ, జయకృష్ణ, సవిజాతి, ధనుంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున, పాల్గొన, పార్థి అండ్
1: కిరీటి,
0: సేతువాన్ంజయ.
1: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కటి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
0: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హాస్ గాట్ హావ్ బీన్ వన్ ఇన్ ఎ వరల్డ్లీ వే.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
0: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్ ఇట్? ఇస్
1: గవర్నమెంట్. ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
0: అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ.
1: కట్ట కడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృతపుత్రుడు కాదు, అమృతపుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
0: విచ్ ఇస్ ది అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున, యు ఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యు ఆర్ నాట్ పర్సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
0: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
0: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యం చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
0: హీ ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రాసెస్ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, కన్విక్షన్, ఫెయిత్, డిటర్మినేషన్, రిజాల్వ్ హీ వన్ అల్టిమేట్లీ ద వెపన్.
1: ఈ ధనుస్సును సాధించట పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
0: He did not care for them. He was firmly resolved.
1: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు ధనుంజయుడవు అన్నారు.
0: Because he was able to win that ధనుస్, Lord conferred a quarrelly in the normal way, he was also called later on as ధనుంజయ.
1: దీనికి కూడా అర్థం లేకపోలేదు.
0: There is a meaning for this.
1: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
0: ధర్మరాజ అండర్టూక్ రాజసూయ యాగం.
1: కానీ దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
0: డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ దిస్ వికెడ్ బ్యాడ్ పీపుల్ ది సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్.
1: కానీ పాండవులకు ఖజానాలో ఏమాత్రము పైసా లేదు.
0: ఇన్ ద ట్రెజరీ ఆఫ్ పాండవ దేర్ వాస్ నో మనీ.
1: ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని పోగు చేసుకోవటం అని అన్నాడు.
0: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షములు దగ్గర పెట్టుకుని మనకి కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనము తెస్తానన్నాడు.
0: అర్జున రిప్లైడ్ ధర్మరాజ, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్ వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ. వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్. వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
1: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
0: అర్జున వెంట్ అవుట్ ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
1: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
0: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
1: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
0: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
1: ధనము రాసులుగా బయలుదేరినాయి.
0: There were heaps of wealth and money.
1: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
0: లార్డ్ కృష్ణ కేమ్ అండ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్ ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్.
1: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
0: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
1: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
0: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున ధనంజయ.
1: ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినాడు వాడు కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేర్లతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
0: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్ కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
1: కృష్ణు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
0: అనదర్ నేమ్ దట్ ఈస్ గివెన్ టు అర్జున ఇస్ పార్థ,
1: పృథ్వీపుత్రుడు కనుక అతనికి పార్థుడు అని ఒక అర్థము.
0: హీ ఈస్ ది సన్ ఆఫ్ ది అర్త్ అండ్ దేర్ ఫోర్ దట్ నేమ్ ఈస్ అప్రోప్రియేట్ పృథ్వీపుత్ర పార్థ.
1: మున్ముందు ఈ అర్జునుడు యొక్క పేర్లకు తగినటువంటి యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించి దాన్ని చక్కరీతి లోపల మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం.
0: In future, we will try to know a little more of the names of Arjuna and after knowing it, we will try to put it into practice.
2: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God. Knowing about God, seeing God, and becoming one with God.

0: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming Chinnakadas.
1: There
2: is no place where there is no earth.
1: Sarvatra untundadi bhoomi.
2: Mother earth is present everywhere.
1: Oka chinna katha untundadi.
2: There is a small story here.
1: Oka fox bhoomi daggara 5 rupayalu appu teeskundata.
2: A fox has taken a loan of 5 rupees from earth.
1: Rendo dinam lechetappudike earth adigindata em 4 rupayalu na istava ledha ani.
2: Second day earth asks, are you going to repay the loan?
1: అదే దీన్ని ఇంకా తృప్తిపరచడం చాలా కష్టమవుతుందని రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట.
2: ఇన్ ఆర్డర్ టు ఇవేడ్ పేమెంట్ ద ఫాక్స్ వెంట్ ఆన్ రన్నింగ్ ఓవర్ నైట్.
1: ఈ భూమి యొక్క తాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క.
2: ద ఫాక్స్ డిడ్ంట్ వాంట్ టు బి బదర్డ్ ఆర్ పెస్టర్డ్ బై ఎర్త్ దేర్ఫోర్ వెంట్ ఆన్ రన్నింగ్.
1: విశ్రాంతి తీసుకుంది.
2: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది.
2: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: ఇక్కడ అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఇస్తావు అని అంటుంది.
2: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఆర్ యు గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్?
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వతపాణి పాదం సర్వత్రా ఉంటుండాలి.
2: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
2: దెర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
0: యు వర్ లిసనింగ్ to a charming little story told by Bhagwan Shri Satya Sai Baba.

لَبِثُوا وَلِلْمِ